శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 30వ రోజు అనగా క్రీస్తుశకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 21వ తేదీ శుక్రవారం ఎఫ్ఎం 103.2 మెగాహెడ్స్పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. ఇప్పుడు సమయం 5:55 దాటి 47 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 6:10.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: భక్తి రంజని. ఈనాటి కార్యక్రమంలో దేవీస్తుతి వింటారు

0: ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2222.

ఆధ్యాత్మిక సౌరభాల్ని వెదజల్లే దైవీ శక్తుల నిలయాలు మన ఆలయాలు. సిరికొండ మండలంలోని శ్రీ లొంక రామలింగేశ్వర ఆలయ విశేషాలు ప్రసారమవుతాయి ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో.

0: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.

0: ఇంతవరకు మీరు దేవీ స్తుతి విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:40. సూక్తి సుధ ఈనాటి కార్యక్రమంలో మొహమ్మద్ అక్బర్ బాషా గారు కొన్ని హితోక్తులు వినిపిస్తారు.
1: ఏదైనా సమాజం సామూహికంగా దైవభీతిని అలవర్చుకుంటే ఆ సమాజానికి సంతోషపూరిత జీవితం లభిస్తుంది. సమాజం, దేశంలో శాంతి శ్రేయాలు, వాతావరణం నెలకొంటుంది. ఖురాన్లో ఇలా ఉంది, ఈ బస్తీలలో నివసించే వాళ్లే గనుక విశ్వసించి భయభక్తులతో మెలిగి ఉన్నట్లయితే మేము వాళ్ల కోసం భూమ్యాకాశాల శుభాల ద్వారాలను తెరిచేవాళ్లం. అల్లాహ్ పట్ల విశ్వాసం ఆయన పట్ల ప్రేమకు నిదర్శనం. విశ్వాసులు అల్లాహ్ను అమితంగా ఇష్టపడతారు. అల్లాహ్ కూడా వారిని ప్రేమించాలని కోరుకుంటాడు. విశ్వాసులు హృదయంలో చోటు చేసుకున్న ఈ భావ పరిపూర్తి కోసం అల్లాహ్ తన ప్రియ ప్రవక్త ద్వారా ఒక విధానాన్ని తెలియజేశాడు. ఇలా అన్నాడు, ఓ ప్రవక్త, వారికి చెప్పు, మీకు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి. అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కనికరించేవాడు. అల్లాహ్ ఆదేశానుసారంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదర్శాన్ని స్వీకరించి ఆచరిస్తూ దైవ అవిధేయతకు దూరంగా మసలుకుంటే మనిషి దైవభీతి మజిలీలను దాటగలడు, దైవభీతి పరుల్లో చేరగలడు. అల్లాహ్ దైవభీతి పరుల్ని ప్రేమిస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. మనకు దైవ ప్రేమ కావాలంటే మనం దైవభీతి పరులుగా మారాలి. ఖురాన్లో ఇలా ఉంది, ఇచ్చిన మాటను నిలుపుకుని భయభక్తుల వైఖరిని అవలంబిస్తే అల్లాహ్ భయభక్తులు గల వారిని ప్రేమిస్తాడు. అయితే షైతాన్ మనిషి పాలిట బహిరంగ శత్రువు. అతన్ని శత్రువుగా భావించాలి. వాడు ప్రతి క్షణం ప్రతి ఘడియా

0: ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మనం ఓర్పు సహనం వహించడంతో పాటు అల్లాహ్ను శరణు వేడుకుంటూ ఉండాలి. ఖురాన్లో ఇలా ఉంది, షైతాన్ తరపు నుండి ఏదైనా దుష్ప్రేరణ కలిగినట్లయితే అల్లాహ్ శరణు వేడుకో, దాంతో కనువిప్పు కలుగుతుంది. దేవుడు స్నేహం మనిషికి చాలా అవసరం. అంటే దేవుడి స్నేహం మనకు ప్రాప్తమై అభయహస్తం మనకుండి ఆయన సహాయం మనం పొంది మనం పనుల్ని సులభంగా పూర్తి అయితే దానికి మించిన సౌభాగ్యం ఇంకేముంటుంది చెప్పండి. మానవ మెధ ఆలోచన తెలివితేటలు పరిమితమైనవి. ఒక్క సమయంలో గొప్ప ప్రణాళికలు ఏర్పరచుకుని బాగా శ్రమించినా వ్యవహారం వెడిసికొడుతుంది. ఇక మన పనులు పూర్తి చేసే బాధ్యత స్వయంగా దేవుడే తీసుకుంటే పరిష్కారం కాని పనులు సైతం అతి సులువుగా పూర్తి అవుతాయి. అల్లాహ్ ఇలా అభయహస్తమిస్తున్నాడు, అల్లాహ్ పైనే భరోసా ఉంచు, కార్యసాధ్యనకై అల్లాహే చాలు. దైవమే స్వయంగా భరోసాగా భుజం తడుతుంటే ఇక భయమెందుకు? అల్లాహ్ మన కార్యాల్ని సాధించి పెడతాడు అన్నమాట. ఎంత మనోహరం! ఎవరైతే భయభక్తులు వైఖరిని అవలంబిస్తారో అల్లాహ్ వారి మిత్రుడైపోతాడు, వారికి రుజుమార్గం క్రాంతిని ప్రసాదిస్తాడు అని ఖురాన్లో బోధించబడింది. భయభక్తులు కల వారి మిత్రుడుగా అల్లా ఉంటాడు అని దివ్య ఖురాన్లో చెప్పబడింది. దైవ సహాయం దైవ సాంగత్యం లభించాలని మనలో ప్రతి ఒక్కరూ ఆశిస్తారు, కానీ అల్లాహ్ మాత్రం కేవలం దైవ భీతి పరుల వెంటనే ఉంటాడు. దైవ సాంగత్యం ప్రాప్తమైతే ఇక షైతాన్ ఎత్తుగడలు మనల్ని ఏమి చేయలేవు. ఎవరికి అల్లా సాంగత్యం ప్రాప్తమవుతుందో వారి నుండి షైతాన్ దూరంగా పారిపోతాడు. ఖురాన్లో ఇలా ఉంది, అల్లాకు భయపడుతూ ఉండండి, అల్లాహ్ భయపడే వారికి తోడుగా ఉంటాడనే విషయాన్ని తెలుసుకోండి. నిశ్చయంగా అల్లాహ్ తనకు భయపడుతూ జీవితాన్ని గడిపే వారికి సద్వర్తనలుగా తోడుగా ఉంటాడు. ఓ అల్లాహ్, మేము నిన్నుండి సన్మార్గాన్ని భయభక్తులను అర్థిస్తున్నాము. ఆమీన్.
1: ఇంతవరకు మీరు మొహమ్మద్ అక్బర్ బాషా గారు అందించిన కొన్ని హితోక్తులు విన్నారు. ఇంతటితో ఈనాటి సూక్తి శుద్ధ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ ముస్తాన్బి. ముఖ్యాంశాలు: సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారుల భద్రతకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. యునైటెడ్ కింగ్డమ్ పర్యటనలో భాగంగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు సందర్శిస్తారు. అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికను పర్యవేక్షించేలా సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా ఉత్తరాంధ్రకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సమీక్షించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో మత్స్యశాఖ అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి గాలింపు చర్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే ముందు ప్రతి బోటు మత్స్యకారుడి వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి మత్స్యకారుల భద్రతకు చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ఆదేశించారు. విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ది అంశాల పరిశీలనకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి చేపట్టిన యునైటెడ్ కింగ్డమ్ అమెరికా దేశాల పర్యటన ఈ రోజు నుంచి ప్రారంభమైంది. పర్యటనలో భాగంగా లండన్కు చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడ ప్రముఖ విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, బిజినెస్ స్కూళ్లను సందర్శించడంతో పాటు వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని బ్లావట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ ను ఈ రోజు ముఖ్యమంత్రి సందర్శిస్తారు. సాయంకాలం ఎమిరేట్స్ క్రీడా మైదానంలో జరిగే ఈపీఎల్ ఫుట్బాల్ ప్రజెంటేషన్ కార్యక్రమానికి హాజరవుతారు. రేపు కేంబ్రిడ్జ్ బృందంతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారని అధికారులు తెలిపారు.

0: అటవీ ప్రాంతంలో ప్రతి కదలికను పర్యవేక్షించేలా అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఇటీవల రాష్ట అటవీ బృందం అధికారులతో కర్ణాటకలో 3 రోజుల పాటు పర్యటించి అక్కడి అటవీ శాఖలో అమలవుతున్న వ్యవస్థలను అధ్యయనం చేసింది. ఈ వివరాలతో కూడిన నివేదికను ఉప ముఖ్యమంత్రికి సమర్పించింది. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కర్ణాటక తరహాలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని సూచించారు. దీని ద్వారా అడవుల మ్యాపింగ్, వన్యప్రాణుల కదలికలు, డ్రోన్లు, కెమెరా ట్రాప్లు, అటవీ అగ్ని ప్రమాదాలు, మానవ వన్యప్రాణి ఘర్షణలను ఒకే చోటు నుంచి పర్యవేక్షించవచ్చునని అన్నారు. పంట నష్టాలకు పరిహారం చెల్లింపు ప్రక్రియను కూడా డిజిటలైజ్ చేసి వేగంగా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లా సీతానగరంలో పుష్కర ఎత్తిపోతల పథకం పైప్లైన్ పనులను రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పథకం పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పుష్కర్ ఎత్తిపోతల పథకం ద్వారా ఉత్తరాంధ్ర ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది మంత్రి తెలియజేస్తూ,
1: పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే లోపుగానే గోదావరి వరద జలాలను పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తిపోతల నుంచి ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ బ్యాలెన్స్ పనులన్నీ కూడా పూర్తి చేసి ఉత్తరాంధ్రకు అనకాపల్లి వరకు కూడా నీళ్లు తీసుకెళ్లాలని లక్ష్యం ఏదైతే పెట్టారో ఆ లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగా ఈ 2 నెలల్లోనే 1800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్రిటికల్ వర్క్స్, దగ్గర 5 నదులు క్రాసింగ్, 100 మీటర్స్ డెప్త్ ఉన్నటువంటి హిల్స్ కటింగ్, ఇటువంటి క్లిష్టమైనటువంటి పనులను సైతం అధిగమించి LMC ఆ వాటర్ క్లియరెన్స్ ని ఈ రోజుకి మనం పూర్తి చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు.
0: ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా జూనియర్ వైద్యుల ఉపకార వేతనాలను 15% పెంచలేమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. అమరావతిలో జూనియర్ వైద్యుల సంఘం ప్రతినిధులు నిన్న మంత్రిని కలిసి ఉపకార వేతనం పెంపుతో పాటు పలు సమస్యలను వివరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ వేతన పెంపుపై పునరాలోచించి వెంటనే విధులకు హాజరు కావాలని సూచించారు. ప్రభుత్వాసుపత్రుల్లో జూనియర్ వైద్యుల సేవలు కీలకమని, వారి సమస్యలపై మరోసారి చర్చించేందుకు సిద్దంగా ఉన్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు 4 రోజుల పాటు కొనసాగాయని శాసనసభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఈ 4 రోజుల్లో 25 గంటల 15 నిమిషాల పాటు సభా కార్యకలాపాలు జరిగాయని చెప్పారు. 12 బిల్లులు ప్రవేశపెట్టగా అన్ని ఏకగ్రీవంగా ఆమోదం పొందాయని తెలిపారు. 1 బిల్లు ఉపసంహరించుకున్నట్లు 3 లఘు చర్చలు జరిగాయని చెప్పారు. వివిధ అంశాలపై 103 మంది సభ్యులు ప్రసంగించారని స్పీకర్ తెలిపారు. అనంతరం శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ SIR 2026 ప్రక్రియను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. విజయవాడ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో దృశ్య మాధ్యమ విధానంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ SIRలో నోటీసుల జారీ, ధృవపత్రాల పరిశీలన, విచారణలు, క్లెయిమ్లు, అభ్యంతరాల పరిష్కారాన్ని షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని సూచించారు. జూలై 1వ తేదీ నాటికి 18 ఏళ్లు పూర్తయిన యువతను ఓటర్లుగా నమోదు చేసేందుకు కళాశాలల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని, ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. తెలంగాణలో డిసెంబర్ 11వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా కార్యక్రమానికి హాజరు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఢిల్లీలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాను కలిసి కార్యక్రమానికి హాజరు కావాలని నిన్న ఆహ్వానించారు. అనంతరం మంత్రి శ్రీహరి మాట్లాడుతూ యువ క్రీడాకారులకు జాతీయ స్థాయిలో మెరుగైన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఖేలో ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని అన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో ఖేలో ఇండియా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి తెలంగాణను దేశ క్రీడాపటంలో మరింత బలమైన రాష్టంగా నిలిపేందుకు కృషి చేస్తామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. సమాజానికి వృద్ధులు చేసిన సేవలను గుర్తిస్తూ మలివయసులో వారికి అండగా నిలవాలి.

0: తెలియజేసుకునే ఉద్దేశంతో ఈరోజు జాతీయ వయోవృద్దుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వృద్దుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. వారి ప్రాథమిక అవసరాలు తీర్చడంతో పాటు వారికి భద్రత కల్పించడం, మెరుగైన జీవన పరిస్థితులు కల్పించడం వంటి చర్యలు చేపడుతున్నాయి. వయోవృద్దుల దినోత్సవం సందర్బంగా ప్రభుత్వ శాఖలు, స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట ప్రభుత్వం అమరావతిలోని తాడికొండలో నిర్మిస్తున్న ఐఐటీ నీట్ ఎక్సలెన్సీ సెంటర్లోని విద్యార్థులకు విద్యతో పాటు అత్యాధునిక సౌకర్యాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. ఎక్సలెన్సీ సెంటర్లో అదనపు భవనాల నిర్మాణంపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. క్యాంపస్లో అంతర్గత రోడ్లు, వాకింగ్ ట్రాక్, బ్యాడ్మింటన్ కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. రుతుపవన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ యానాములోని దిగువ ట్రోపావరణలో పశ్చిమ దిశగా గాలులు విస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపడి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో తేలిపాటి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారుల భద్రతకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. యునైటెడ్ కింగ్డమ్ పర్యటనలో భాగంగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు సందర్శిస్తారు. అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలను పర్యవేక్షించేలా సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె.

0: स्वस्व दृष्टिकोणस्य आदानप्रदानं कृतवन्तौ। भारत प्रशांत क्षेत्रे तथा च बहिः शान्तिः स्थिरता समृद्धिः च वर्धयितुं भारत जापान रक्षा सुरक्षा सहकारस्य महत्त्वमपि अधोरेखितवन्तौ। श्रीमोदिना रक्षा क्षेत्रे विशेषतः मेक इन इंडिया इत्यस्य आश्रये सह विकासस्य सह उत्पादनस्य च कृते भारतीय समवायैः स्टार्टअप इत्येतैः च सह सहभागित्वं कर्तुं जापान देशस्य कृते अवसराः निरूपितम्। रक्षामंत्री कोइजुमी वर्यः द्वैपाक्षिक रक्षा सहकारस्य प्रगति विषये अवदत् यत् भारतेन सह सम्बन्धं सुदृढं कर्तुं जापान सर्वकारस्य निरन्तर प्रतिबद्धतां पुनः दृढीकृतवान्। भारतम् अद्य पुणे नगरे द्वादशमं ब्रिक्स सम्प्रेषण मन्त्रिणां सम्मेलनम् आयोजयति। अस्याः सभायाः अध्यक्षः केन्द्रीय संचार मन्त्री ज्योतिरादित्य सिंधिया वर्यः भविष्यति। सभायां ब्रिक्स सदस्य राष्ट्राणां संप्रेषण मन्त्रिणः वरिष्ठ प्रतिनिधयः च आईसीटी इति संगृह्य सूचना संप्रेषण प्रौद्योगिकीनां डिजिटल परिवर्तनस्य नवान्वेषणस्य संरचनायाः च विषये सहकारं सुदृढं कर्तुं चर्चां करिष्यन्ति। अयं कार्यक्रमः ब्रिक्स सदस्य राष्ट्राणां कृते उदयोन्मुख प्रौद्योगिकीनां डिजिटल सार्वजनिक संरचनायाः साइबर सुरक्षायाः क्षमता निर्माणस्य समावेशी डिजिटल संपर्कस्य च विषयेषु विचाराणां आदान प्रदानाय मंचं प्रददाति। राष्ट्रीय परीक्षण संस्थया एनटीए इत्यनेन उक्तं यत् तस्य आंसर की चैलेंज इति पद्धति सर्वेषां छात्राणां कृते निष्पक्षतया परिकल्पिता अस्ति तथा च तस्य व्ययस्य विषये चिन्तामपि निराकृतम्। एनटीए इत्यस्य आंसर की चैलेंज इति एका ऑनलाइन इति आभासीय प्रक्रिया अस्ति यत्र परीक्षार्थिनः अस्थायी आंसर की इत्येतस्मिन् त्रुटयः अन्वेष्टुं शक्नुवन्ति इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జిల్లా సమాచార లేఖ. ఈనాటి కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా సమాచార లేఖ మీకు వినిపిస్తారు. శ్రీ ఎల్ శ్రీనివాస్.
2: విద్యారంగంపై ప్రభుత్వం చేసే ఖర్చు విద్యార్థుల భవిష్యత్తుకు
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7 గంటలు దాటి 32 సెకండ్లు.
4: ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
5: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
4: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
5: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
4: బంగారం ధర తగ్గితే?
5: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
6: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై జిఆర్టీ జ్యువెలర్స్.
7: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
8: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
7: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: ప్రసార వివరాలు. నూట 103.2 MHz పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో మీరు ఈరోజు వినబోయే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7:17 ప్రభాత లహరి కార్యక్రమంలో 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నుక్ల గారు కొన్ని సలహాలు సూచనలు అందిస్తారు. 8:15 ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ఆంగ్లంలో వార్తలు రిలే. 8:30 మహిళావాణి కార్యక్రమంలో శ్రావణమాసం విశిష్టత గురించి పొట్లూరి శారద గారు అందించే వివరాలు వింటారు. అనంతరం

పెద్దగుండ వెంకమాంబ గారి వర్ధంతి సందర్భంగా పుట్టి నాగలక్ష్మి గారు తరిగొండ వెంకమాంబ గారి జీవిత విశేషాలు అందిస్తారు. వ్యాఖ్యానం డి నిర్మల గారు. 9 గంటలకు హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కోరిన పాటలు వింటారు. 10 గంటలకు వివిధ భారతీ తెలుగు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 12 గంటలకు హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 3:00 నుండి సాయంత్రం 5 గంటల వరకు వివిధ భారతీయ హిందీ కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి. సాయంత్రం 5 గంటలకు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వినవచ్చు. 5:30 యువవాణి, 6 గంటలకు హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. సినీ రంజని, 6:50 వ్యవసాయ సూచనలు, 7 గంటలకు ప్రసార వివరాలు, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పంట పొలాలు, 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది, 8:00 అభిరుచి, 8:30 జానపద సంగీతం కార్యక్రమం, 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కార్యక్రమాలు. 10:00 మధుర గీతాలు, 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇక 11:10 ఈనాటి ప్రసారం ముగుస్తుంది. ఇవి ఈరోజు మీరు వినబోయే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పరిపాలనా నిర్వహణలో సరికొత్త దృక్పథాలు తీసుకురావడానికి ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాలు యువత మధ్య మెరుగైన సంబంధాలుండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పూణెలో ఈరోజు జరిగే 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశంలో సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీలతో పాటు పలు అంశాలపై చర్చిస్తారు. ఢిల్లీలో ఇటీవల విద్యార్థి నిరసనకారులపై పోలీసు చర్యలు, అలాగే పోలీసు సిబ్బందిపై జరిగిన దాడి అంశాలను పరిశీలించడానికి 5 సభ్యులతో కూడిన హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ 2026లో భారత్కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. పరిపాలనా నిర్వహణలో సరికొత్త దృక్పథాలు తీసుకురావడానికి ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాలు యువత మధ్య మెరుగైన సంబంధాలుండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధానమంత్రి నిన్న తన నివాసంలో 3వ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, దేశ భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దాలనే దీర్ఘకాలిక దృక్పథంతో ఆలోచించాలని కార్యదర్శులను కోరారు. అధికారులు సేవాభావంతో ఒకరికొకరు సహకరించుకుంటూ పనిచేయాలన్నారు. రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని, ప్రపంచ స్థాయిలో దాన్ని మరింత పోటీతత్వంతో తీర్చిదిద్దవలసిన ఆవశ్యకత ఉందని మోదీ అన్నారు. కృత్రిమ మేధస్సును సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని, ఏఐ సామర్థ్యాలను మానవ నైపుణ్యంతో మిళితం చేసే వినూత్న మార్గాలను అన్వేషించాలని మోదీ కోరారు. సంక్లిష్ట సవాళ్లను ఎదుర్కోవడానికి, దీర్ఘకాలిక దృక్పథంతో దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి సమగ్ర ప్రభుత్వ విధానం

మెరుగైన సమన్వయం, వినూత్న ఆలోచనలు, సమిష్టి యాజమాన్యం అవసరమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. పూణేలో ఈరోజు జరిగే 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమాపేశంలో సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీలు, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణ, దృఢమైన డిజిటల్ మౌలిక సదుపాయాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చిస్తారు. ఈ సమాపేశానికి కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షత వహిస్తారు. ఈ సదస్సు అభివృద్ది చెందుతున్న టెక్నాలజీలు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్టక్చర్, భవిష్యత్ నెట్వర్క్లు, సైబర్ సెక్యూరిటీ, కెపాసిటీ బిల్డింగ్, అందరినీ కలుపుకుపోయే డిజిటల్ కనెక్టివిటీపై తమ అభిప్రాయాలు పంచుకోవడానికి బ్రిక్స్ సభ్య దేశాలకు ఒక వేదికను అందిస్తుంది. భారత్లో పర్యటిస్తున్న జపాన్ రక్షణ మంత్రి షింజిరో కొయిజుమి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్ జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి గల ఆవిష్కరణలపై ఇరువురు నాయకులు అభిప్రాయాలు పంచుకున్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సమృద్దిని పెంపొందించడంలో భారత్ జపాన్ రక్షణ భద్రతా సహకారం ప్రాముఖ్యతను మోదీ చెప్పారు. మేక్ ఇన్ ఇండియా నినాదం కింద సంయుక్త అభివృద్ది, ఉత్పత్తి కోసం ముఖ్యంగా రక్షణ రంగంలో భారతీయ కంపెనీలు, స్టార్టప్లతో భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి జపాన్కు ఉన్న అవకాశాలను ప్రధాని వివరించారు. ఉభయ దేశాల ద్వైపాక్షిక రక్షణ సహకారంలో సాధించిన పురోగతిని రక్షణ మంత్రి కొయిజుమి ప్రధాని మోదీకి వివరించారు. ఈ ఏడాది జులైలో జరిగిన 16వ భారత్ జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం జపాన్ ప్రధాని సమే తకైచి భారత్ను సందర్శించినప్పుడు వారితో జరిపిన విస్తృత చర్చలను ప్రధానమంత్రి మోదీ గుర్తు చేసుకున్నారు. అలాగే భారత్ జపాన్ మధ్య రక్షణ రంగ సహకారంలో స్థిరమైన పురోగతిని ఆయన ప్రశంసించారు. జాంబియా అధ్యక్షుడిగా హకైండే హిచిలేమా తిరిగి ఎన్నికైన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జాంబియాతో భారత్కు ఉన్న బహుముఖ భాగస్వామ్యాన్ని ఎంతో విలువైందిగా భావిస్తున్నట్టు మోదీ పేర్కొన్నారు. భారత్ జాంబియా సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు అధ్యక్షుడు హిచిలేమాతో కలిసి పనిచేయడానికి తాను ఎదురుచూస్తున్నానని మోదీ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఢిల్లీలో ఇటీవల విద్యార్థి నిరసనకారులపై పోలీసు చర్యలు, అలాగే పోలీసు సిబ్బందిపై జరిగిన దాడి అంశాలను పరిశీలించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో 5 సభ్యులతో కూడిన హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రవిశంకర్ ఝా, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శాలిందర్ కౌర్, మాజీ సిబిఐ డైరెక్టర్ రిషికుమార్ శుక్లా, రిటైర్డ్ మేఘాలయ డీజీపీ ఎల్ఆర్ బిష్నోయ్ సభ్యులుగా ఉంటారని ధర్మాసనం పేర్కొంది. ఈ హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీ నిర్వహించే విచారణ కేవలం ఒకసారి జరిగే ప్రక్రియగా ఉండకూడదని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. లద్దాఖ్లో జమ్మూకాశ్మీర్ హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ విషయాన్ని తెలియజేస్తూ లద్దాఖ్లోని మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు న్యాయ సేవలు మరింత సులభంగా అందేలా ఈ నిర్ణయం తోడ్పడుతుందని పేర్కొన్నారు. లద్దాఖ్ సర్వముఖాభివృద్దికి, రాజ్యాంగ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిత్ షా అన్నారు. దేశాభివృద్దికి సివిల్ సర్వీసులు ఎంతో కృషి చేశాయని, అట్టడుగు స్థాయిలో విధానాలను అమలు చేయడంలో అవి ఒక ముఖ్యమైన అనుసంధానకర్తగా పనిచేస్తాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ఉత్తరాఖండ్లోని ముస్సోరిలో 2024 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ట్రైనీల ఫేజ్ 2 శిక్షణ ముగింపు వేడుకలనుద్దేశించి ప్రసంగిస్తూ నిజాయితీ, నైతికత అనేవి ప్రజాసేవకు పునాది అన్నారు. అధికారము, హోదా ద్వారా నిజమైన నాయకత్వాన్ని అంచనా వేయలేమని, కష్టమైన పరిస్థితుల్లో కూడా నైతికతతో ప్రవర్తించే సామర్థ్యమే నిజమైన నాయకత్వాన్ని చాటుతుందని అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బీడబ్ల్యూ

0: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ 2026లో పురుషుల డబుల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో భారత్కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి జోడి, మలేసియాకు చెందిన జునైది ఆరిఫ్ రాయ్ కింగ్ జంటపై 21-23, 21-19, 21-17 తేడాతో విజయం సాధించింది. ఈరోజు జరిగే క్వార్టర్ ఫైనల్స్ లో ఈ భారత జోడి చైనాకు చెందిన లియాంగ్ వెయికెంగ్ వాంగ్ చాంగ్ జంటతో తలపడుతుంది. మహిళల డబుల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో ట్రిసా జాలీ గాయత్రి గోపీచంద్ జోడి జపాన్ కు చెందిన రిన్ ఇవానాగా కియా జంటను 21-16, 21-12 తేడాతో ఓడించింది. ఈ రోజు జరిగే క్వార్టర్ ఫైనల్ పోరులో ఈ భారత జోడి చైనాకు చెందిన జియా యిఫాన్ జాంగ్ షు జియాన్ జంటతో తలపడుతుంది. ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అలాగే రాబోయే 3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. ప్రభుత్వ అభివృద్ది ఆధారిత విధానం వల్ల గత 12 సంవత్సరాల్లో ఈశాన్య భారతదేశం సాధించిన పరివర్తన అత్యంత కీలకమైన ఫలితాల్లో ఒకటని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. గత 12 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో సాధించిన పురోగతి భౌగోళిక సవాళ్లను అధిగమించడానికి, భవిష్యత్ అభివృద్దికి అడ్డంకి కాకుండా ఉండేలా చూడడానికి నిరంతర విధానపరమైన దృష్టిని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పరిపాలన నిర్వహణలో సరికొత్త దృక్పథాలు తీసుకురావడానికి ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాలు, యువత మధ్య మెరుగైన సంబంధాలు ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పూణేలో ఈరోజు జరిగే 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశంలో సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీలతో పాటు పలు అంశాలపై చర్చిస్తారు. ఢిల్లీలో ఇటీవల విద్యార్థి నిరసనకారులపై పోలీసు చర్యలు, అలాగే పోలీసు సిబ్బందిపై జరిగిన దాడి అంశాలను పరిశీలించడానికి 5 సభ్యులతో కూడిన హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:15 దాటి 36

లాంటి కార్యక్రమం ఓ బంగారు మంటతో ప్రారంభిద్దాం. ఒక ధ్యేయంతో కృషి చేస్తే నేడు కాకపోయినా రేపైనా విజయం తప్పదు అని అనేవారు స్వామి వివేకానంద. ఈ కార్యక్రమంలో 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నోక్ల గారు కొన్ని సలహాలు సూచనలు అందిస్తారు. ముందుగా విందాం ప్రబోధ గీతం.

0: ప్రబోధ గీతం విన్నారు. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా నడువయ కామరా వరద పుల్లా.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
5: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
4: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
5: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
4: బంగారం ధర తగ్గితే?
5: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
6: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
7: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
8: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
7: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
9: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8

0: ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మాతృత్వం ఒక మధురమైన వరం.
2: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
1: సంప్రదించండి
2: డాక్టర్ బండారి సుజాత,
1: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
2: ఖలీల్ వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 0846225334.
1: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
4: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
1: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
4: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
1: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
4: ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
4: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
4: 24 గంటలు అత్యవసర సేవలు.
1: ఎన్ఏబిహెచ్ గుర్తింపు.
4: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
4: డాక్టర్ వినోద్ పవార్, కపిలా హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
1: సెల్ 9440004837.
5: ఫ్యామిలీ వెడ్డింగ్, జిఆర్టీ జ్యువెలర్స్.

0: సినీ భక్తి గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: ఏ ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
6: ప్రతి శుక్రవారం ఉదయం 8:30 నుండి 9 వరకు మహిళావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.
7: శ్రావణ మాసం వైశిష్టం గురించి ఈ వారం ప్రసారమయ్యే మహిళావాణి కార్యక్రమంలో

0: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 22వ తేదీ శనివారం ఉదయం అంటే రేపు ఉదయం 7:30 ప్రొడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము, ఆస్తమా, ఆయాసం, అలర్జీలు, గొరక సమస్యలు, బ్రోంకైటిస్, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణురాలు పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితకృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:30. ఇప్పుడు డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నుక్ల గారు కొన్ని సలహాలు సూచనలు అందిస్తారు.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు
2: డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్.
2: ఫోన్ 08462223111.
3: ప్రతి వారం మనం కంటి సమస్యల గురించి తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా మానవ శరీరంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల పనితీరును మనం కంటి ద్వారానే తెలుసుకోవచ్చు అని డాక్టర్ గారు ప్రతి వారం మనకు తెలియజేస్తూనే ఉన్నారు. వాటికి ఎగ్జాంపుల్స్గా మనకి ఇప్పటికే చాలా విషయాలు డాక్టర్ గారు తెలియజేశారు. ముఖ్యంగా షుగర్ గురించి తెలియజేశారు, టీబీ గురించి తెలియజేశారు, థైరాయిడ్ గురించి తెలియజేశారు, బీబీ గురించి తెలియజేశారు, ఇట్లా అనేక విషయాలపైన, వైరస్లపైన కూడా తెలియజేశారు. అయితే ఈరోజు ముఖ్యంగా అత్యంత ప్రధానమైనటువంటి అవయవ వ్యవస్థలో మనకి ఎక్కువగా రోజు రొటీన్గా కదులుతూ ఉండేటటువంటిది రక్తం. మరి ఈ రక్తంలో గనక ఏ విధమైనటువంటి ఇన్ఫెక్షన్లు కానీ, రక్తంలో కనుక ఇలాంటి మార్పులు కనుక వస్తే వాటి యొక్క పనితీరు కంటి మీద చూపిస్తుందా, మరి ఆ విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటిలాగే నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో సుదీర్ఘమైనటువంటి అనుభవాన్ని పొంది అట్లాగే గోల్డ్ మెడల్ సాధించి మన నిజామాబాద్లో ఇప్పుడు డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రిని ప్రారంభించి మనకు సేవలు అందించడానికి ఇక్కడికి వచ్చారు. డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం.
4: నమస్కారం అండి, గుడ్ మార్నింగ్.
3: డాక్టర్ గారు, ఇప్పుడు మానవ శరీరంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల గురించి మీరు తెలియజేస్తూ ఉన్నారు సుదీర్ఘంగా, మనకి శ్రోతలకి మంచి అవగాహన వస్తుంది. అట్లాగే రోజు ప్రసరించేటువంటి ఈ రక్తంలో కూడా ఉండేటువంటి ప్రభావం మన కంటిపైన ఏ విధంగా ఉంటుంది, ఎట్లా గుర్తించవచ్చు అంటారు?
4: తప్పకుండా అండి. సో మనకు బాడీలో అన్ని అవయవాలకి ఎప్పుడు ప్రవహిస్తూ అన్ని అవయవాలకి ఆక్సిజన్ సప్లై చేసి అన్ని ఆర్గాన్స్లో వైటల్ అంటే టిష్యూని స్ట్రెంగ్త్ ఇచ్చి హెల్దీగా ఉంచే కంపోనెంట్ ఏంటంటే బ్లడ్ మనకు. సో బ్లడ్ అన్ని ఏరియాస్కి అది సప్లై అయినప్పుడు మాత్రమే మనకు ఆ ఆర్గాన్ యాక్టివ్గా పనిచేయడం అనేది ఉంటుంది. ఎప్పుడైతే బ్లడ్ సప్లై ఆగిపోతుందో ఆ ఆర్గాన్ పనిచేయదు మనకు. సో అట్లాంటి ఇంపార్టెంట్ అయిన బ్లడ్లో కూడా మనకు కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. సో మనం

0: బ్లడ్ అంటే ఏంటి? నార్మల్ గా అందులో ఉండే కంపోనెంట్స్ చూస్తే దాన్ని బట్టి ఏ డిసీజ్ ఎలా అఫెక్ట్ చేస్తుంది, కన్ను మీద దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అని మనకు తెలిసిపోతుంది. బ్లడ్ లో నార్మల్ గా మనకు ఉండేది ఏంటి అంటే సెల్స్ ఉంటాయి, ప్లాస్మా ఉంటుంది అనమాట. సెల్స్ అంటే ఏముంటాయి అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అంటాం, తెలుగులో అంటే ఎర్ర రక్త కణాలు అంటాం. రెండోది వచ్చేసి డబ్ల్యూబిసి అంటాము, డబ్ల్యూబిసి అంటే వైట్ బ్లడ్ సెల్స్, తెల్ల రక్త కణాలు. మూడో వచ్చేసి ప్లేట్లెట్స్ అంటే రక్త ఫలకికలు అంటాం, ప్లేట్లెట్స్ అంటాం కదా. ఇప్పుడు పోస్ట్ కోవిడ్ గానీ మనం చూస్తే ప్లేట్లెట్ కౌంట్ బాగా పడిపోయింది అని చెప్తారు కదా,
1: అది డెంగ్యూలో కూడా.
0: ఎస్, అది ప్లేట్లెట్స్ అనమాట. ఇవి కాకుండా సీరం అంటే, సీరం లో మనకి ఏదంటే మనకు అందులో కంప్లీట్ గా ప్రోటీన్స్, బ్లడ్ లో మిగతా కాంపోనెంట్స్ అన్ని అందులో ఉంటాయి అనమాట. సో ఈ మనకి ఎప్పుడైతే రెటినా ఉంది, కంటి లోపల మన రెటినా ఉంది కదా, కంప్లీట్ గా రెటినా మొత్తం బ్లడ్ వెసల్స్ తోనే ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మనకు ఈ రక్తంలో ఏదైనా అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు ఆ రక్తం కంపల్సరీగా ఐ కూడా వస్తుంది కాబట్టి ఐలో కూడా దాని ఎఫెక్ట్ చూపుతుంది. సో ఐలోనే ఫస్ట్ ఎందుకు చూపుతుంది అంటే ఐలో ఉండే రక్తనాళాలు చాలా సన్నంగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఐ అనేది చిన్న ఆర్గాన్ కదా, నార్మల్ గా మనకు బాడీలో వివిధ ఆర్గాన్ చూసుకుంటే ఐ అనేది చాలా చిన్న చిన్నది. సో చిన్న ఆర్గాన్ కి చిన్న రక్తనాళాలే ఉంటాయి. సో చిన్న రక్తనాళాలు ఉన్నప్పుడు అవి అబ్నార్మాలిటీ వచ్చే ఛాన్స్, తొందరగా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఫస్ట్ ఐలో సింప్టమ్స్ స్టార్ట్ అవుతా ఉంటాయి ఇట్లాంటి వాళ్ళకి. సో అందుకే మనం ఇప్పుడు అందులో మేజర్ గా వచ్చేసి అనీమియా అంటాం మనం. అనీమియా అంటే ఏంటంటే రక్తహీనత. రక్తహీనత అంటే ఏంటి అంటే బ్లడ్ లో మనకు హిమోగ్లోబిన్ లెవెల్ లేదా ఆర్బీసీ కౌంట్ నార్మల్ కన్నా తక్కువ ఉండడం, అది అనీమియా అంటాం. రెండోది వచ్చేసి కొంచెం అబ్నార్మల్ స్టేజెస్ లో వచ్చే ఏంటంటే ల్యుకేమియాస్ అంటాం, అంటే సింపుల్ గా చెప్పాలంటే బ్లడ్ క్యాన్సర్స్ అంటాం కదా అవన్నమాట. అందులో మనకి ఈ డబ్ల్యూబీసీ కౌంట్ అబ్నార్మల్ గా పెరిగిపోతుంది ల్యుకేమియాస్ లో అవి. మూడో వచ్చేసి ప్లేట్లెట్ అబ్నార్మాలిటీస్. ప్లేట్లెట్స్ అంటే మనకి ఎప్పుడైతే అవి కరెక్ట్ ఫంక్షన్, బ్లడ్ క్లాటింగ్ మెకానిజం చేయవో అది ప్లేట్లెట్ అబ్నార్మాలిటీస్ వస్తాయి. సో అట్లాంటివి వాళ్ళు తెలుసుకుందాం మనం. సో వీళ్ళలో సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే కొన్నిసార్లు సింపుల్ సింప్టమ్స్ ఉంటాయి. మనం రెగ్యులర్ గా ఇంతకుముందు ఎప్పుడు చెక్ చేస్తే మనం జనరల్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కానీ కంటిన్యూల లోవర్ లిమ్ ఇట్లా అని కంటి లోపల చూస్తారు.
1: అవును,
0: ఎందుకు చూస్తారు? ఎందుకంటే బ్లడ్ ఎలా ఉంది తెలుసుకోవడానికి. ఈ ఏరియాని కంజంక్టైవ్ అంటాం మనం. కంజంక్టైవాలో మనకు నార్మల్ గా రెడ్ కలర్ లో కనిపిస్తుంది బ్లడ్ ఎక్కువ ఉన్నప్పుడు, నార్మల్ గా ఉన్నప్పుడు. ఎప్పుడైతే అనీమియా ఉంటుందో వాళ్ళకి అది రెడ్ కలర్ లో ఉండదు, పేల్ గా ఉంటుంది అనమాట. అంటే కొంచెం వైట్ గా, ఎల్లోయిష్ వైట్ లాగా అట్లా కనిపిస్తూ ఉంటుంది. సో అందుకే ఫిజిషియన్ ఫస్ట్ అది చెక్ చేస్తారనమాట, బ్లడ్ కౌంట్ ఎలా ఉంది, ఓవరాల్ గా సిస్టమిక్ హెల్త్ ఎలా ఉందో చూడడానికి చెక్ చేస్తారు. సింపుల్. మనకి ఒక్కోసారి ఏంటంటే మనకి ఏదైనా బ్లీడింగ్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయి అనుకోండి పేషెంట్ కి, అంటే బ్లీడింగ్ అబ్నార్మాలిటీస్ అంటే ఏంటంటే బ్లీడింగ్ ఎక్కువ కావడం అనమాట. అప్పుడు మనకి కంజంక్టైవల్ అంటే బ్లీడింగ్స్ వస్తాయి అనమాట. కంజంక్టైవల్ హెమరేజ్ వస్తాయి మనకు, సబ్ కంజంక్టైవల్ హెమరేజ్ అంటాం వాటిని. అంటే కంజంక్టైవ కింద హెమరేజ్ బ్లీడింగ్ రావడము అట్లాంటివి కూడా వస్తూ ఉంటాయి. ఇవి కాకుండా ఏంటంటే కొన్నిసార్లు పేషెంట్ కి సివియర్ గా అయినప్పుడు కంటి లోపల రెటినా మీద కూడా వాటి ఎఫెక్ట్ పడుతుంది అనమాట. సో కంటి లోపల రెటినా మీద ఎఫెక్ట్ పడ్డప్పుడు కంటి లోపల రెటినాలో బ్లీడింగ్ రావడము, కంటి లోపల స్వెల్లింగ్ రావడము, చూపు తగ్గడము అట్లా కూడా స్టార్ట్ అవుతుంది. సో వీటిని ఏమంటాం అంటే అనీమిక్ రెటినోపతి అంటాం. అనీమిక్ రెటినోపతి అంటే అనీమియా వల్ల వచ్చే రెటినోపతి అనమాట.
1: అది అది అంటే రక్తహీనత వల్ల వచ్చే రెటినో
0: రెటినా ప్రాబ్లం అది. సో వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ అనీమియా ఉంది కూడా వాళ్ళకి తెలియదు అనమాట.
1: అవును,
0: ఉన్నా తెలీదు, జస్ట్ రెగ్యులర్ గా వాళ్ళు వర్క్ చేసుకుంటారు, వాళ్ళకు ఉంటుంది అలసట ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది, పని రెగ్యులర్ గా చేసినట్టుగా చేయలేరు, బాడీ అంతా వీక్ అనిపిస్తుంది, అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ వాళ్ళు ఇగ్నోర్ చేస్తూ చూయించుకోకపోతే అది ఎప్పుడైతే కంటి మీద ఎఫెక్ట్ పడుతుందో అప్పుడు విజన్ లాస్ అవుతుంది. అట్లాంటి వాళ్ళు మన దగ్గరకు వస్తారు.
2: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
3: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
2: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
3: సంప్రదించండి
2: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
3: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
1: డాక్టర్ గారు, మీరు అంటే నాకు బాగా గుర్తొచ్చింది ఏంటంటే ఇప్పుడు జనరల్గా మనం ఈ రక్తహీనత అనేటువంటిది స్త్రీలలో ఎక్కువగా చూస్తూ ఉంటాం.
0: అవునండి.
1: ఈ స్త్రీలు అయితే అసలు చాలామంది పట్టించుకోరు కూడా. అయితే ఈ రక్తహీనత వాళ్ళకి తెలుస్తుంది మాకు అలసట ఉంది అని చెప్పేసి, ఎప్పుడైతే వీళ్ళు ప్రెగ్నెంట్ అవుతారో అప్పుడు డాక్టర్ గారు మీకు రక్తం చాలా తక్కువ ఉందామంటారు. సో అప్పుడు కానీ వీళ్ళకి ఇది తెలియదు. ఇట్లాంటి వాళ్ళకి కంటిపైన ఎలాంటి సమస్యలు వస్తాయి ఆఫ్టర్ డెలివరీ, బిఫోర్?
0: సో ఆఫ్టర్ డెలివరీ అయినా ఇన్ ప్రెగ్నెన్సీ టైం అయినా కూడా వీళ్ళకి ఎలా అంటే రెటినా ఎఫెక్ట్ అవుతుంది. బట్ రెటినా ఎఫెక్ట్ అయినప్పుడు అందరికీ రెటినా ఎఫెక్ట్ అయిన వెంటనే చూపేం పోదు. ఎప్పుడైతే సెంట్రల్ పార్ట్ మనకు మ్యాక్లా అంటాం కదా, ఆ మ్యాక్లాలో స్వెల్లింగ్ రావట్లేదో అప్పుడు విజన్ బాగానే ఉంటుంది. ఎప్పుడైతే ఆప్టిక్ నర్వ్ ఇన్వాల్వ్ కావట్లేదో, ఆప్టిక్ నర్వ్ ఎడిమా రావట్లేదో, నరంలో వాపు

0: రావట్లేదో అప్పుడు చూపు బాగానే ఉంటుంది వీళ్ళకి. సో వీళ్ళని రొటీన్ ఎగ్జామినేషన్ మనం చూసి ఆ సైన్స్ స్పెసిఫిక్ సైన్స్ ఉంటాయి అనమాట, ఎవ్రీ డిసీజ్ కి స్పెసిఫిక్ సైన్స్ ఉంటాయి, అవి చూసి మనం ఇది దీనిలాగా అనిపిస్తుంది అనిమియా లాగా అని చెప్పి మనం వెంటనే సీబీపీ చేసి చూస్తే వాళ్ళకి హిమోగ్లోబిన్ లెస్ దాన్ 5 కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. అట్లా కూడా మనకు ఐడెంటిఫై చేస్తాం అట్లాంటి వాళ్ళని కూడా. మళ్ళీ వాళ్ళని వెంటనే ఫిజిషియన్ దగ్గరికి పంపించి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయించి సప్లిమెంట్స్ ఇప్పిస్తే అప్పుడు రికవర్ అవుతుంది. ఎప్పుడైతే మనం అనిమియాని కరెక్ట్ చేస్తామో అప్పుడు ఈ ఐలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే చేంజెస్ వచ్చాయో బ్లీడింగ్ కూడా వాటంతట అవే తగ్గిపోతాయి. మనం ఐకి సపరేట్ గా ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఆ సిస్టమిక్ ప్రాబ్లమ్ కంట్రోల్ చేస్తే ఐలో వచ్చిన సింప్టమ్స్ సైన్స్ కూడా తగ్గిపోతాయి. అది అనిమియా రిలేటెడ్ అనమాట. అది కాకుండా కొన్నిసార్లు ఏంటంటే ల్యూకేమియాస్, మనకు ల్యూకేమియాస్ అంటే బ్లడ్ క్యాన్సర్స్, వాటిలో కూడా మనకి కంటి లోపల బ్లీడింగ్ రావడం స్వెల్లింగ్ రావడం వస్తుంటుంది. అండ్ చాలా మందికి కూడా మనం ఈవెన్ వాళ్ళకి ల్యూకేమియా ఉందని తెలియకపోయినా జస్ట్ నార్మల్ ఐ చెకప్కి వచ్చిన వాళ్ళు కూడా మనం చూసి డయాగ్నోస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళని ఫిజిషియన్ దగ్గర పంపించి రెగ్యులర్ గా చెకప్ చేయించి బోన్ మారో బయాప్సీ చేయించి ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఎందుకంటే మనకు ఐ ఫస్ట్ ఇన్వాల్వ్ అవుతుంది వీటిలలో. ఐలో ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ సైన్స్ మనం పిక్ చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ వాళ్ళకి సజెస్ట్ చేస్తే వాళ్ళ లైఫ్ కూడా సేవ్ చేసిన వాళ్ళం అవుతాం మనం. సో ఈ ల్యూకేమియా వల్ల ఇలా ఉంటుంది. అది కాకుండా ఇంకోటి ఏంటంటే కోయగ్లేషన్ డిసార్డర్స్ అంటాం మనం. కోయగ్లేషన్ డిసార్డర్స్ అంటే ఏంటంటే మనకు బ్లడ్లో మనం నాచురల్ గా బ్లడ్ లో కోయగ్లేషన్ మెకానిజం ఉంటుంది అనమాట, క్లాటింగ్ మెకానిజం. అంటే ఏంటంటే మనకి ఎప్పుడైనా ఇంజురీ అయింది అనుకోండి, బ్లీడింగ్ అలానే కంటిన్యూ కాకుండా బ్లడ్ లో సహజంగా క్లాటింగ్ మెకానిజం ఉంటుంది. ఆ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి బ్లడ్ లో, ఆ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అక్కడ యాక్షన్ తీసుకుని దానివల్ల క్లాట్ చేస్తాయి బ్లడ్ ని, ఫర్దర్ గా బ్లడ్ లాస్ కాకుండా బాడీ నుంచి. సో ఎప్పుడైతే ఈ కోయగ్లేషన్ ప్రాబ్లమ్స్ నార్మల్ వేలో పనిచేయట్లేదో, అంటే అబ్నార్మల్ గా పనిచేయడం, అంటే ఎక్కువ కోయగ్లేషన్ అయిపోయింది అనుకోండి, నార్మల్ కన్నా ఎక్కువ అయిపోయింది అనుకోండి, అప్పుడు రక్తంలో చిన్న చిన్న గడ్డల్లాగా తయారవుతా ఉంటాయి. ఆ రక్తం గడ్డలు వచ్చి మన కంటి లోపల నరంలో రెటినాలో అఫెక్ట్ చేసి బ్లాక్ చేసినాయంటే అప్పుడు కంప్లీట్ గా విజన్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. బ్రెయిన్ ఆక్లూజన్ వస్తుంది, సెంట్రల్ రెటినల్ ఆర్టరీ ఆక్లూజన్ వస్తుంది, వాటిలో ఇమీడియట్ గా చూపు అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇవే బ్లడ్ క్లాట్స్ మనకు ఒకవేళ మన కంటికి సప్లై చేసే ఆర్టరీ ఉంది అనుకోండి, కెరోటిడ్ ఆర్టరీ ఉంది, కెరోటిడ్ ఆర్టరీ నుంచి మనకు కంటికి సప్లై చేసే ఆర్టరీస్ ఉంటాయి, వాటిలో ఏమైనా బ్లాక్ చేసినప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్ గా నర్వ్ ప్రాబ్లం వచ్చేస్తుంది. దాన్ని మనం న్యూరోపతి అంటాం, అది యాంటీరియర్ ఇస్కెమిక్ ఆప్టిక్ న్యూరోపతి అంటాం మనం. అంటే కంటి లోపల నరం ఏదైతే ఉందో ఆప్టిక్ నర్వ్ అది డ్యామేజ్ అవుతుంది, బ్లడ్ సప్లై సరిగ్గా లేక అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. ఇవి కాకుండా ఇంకోటి ఏంటంటే మనకు బ్లడ్ లో కొన్ని హోమోసిస్టిన్ అనే అమైనో ఆసిడ్స్ ఉంటాయి. హోమోసిస్టిన్ ఏంటంటే నార్మల్ గా బ్లడ్ లో అది ఎప్పుడైతే ఉంటుందో, నార్మల్ గా ఉంటుంది అందరికి మనకు, అది దాని పని అది మామూలుగా చేస్తుంది. బట్ ఎప్పుడైతే అది అబ్నార్మల్ గా ఎక్కువ పెరిగిపోతుందో, హోమోసిస్టిన్ లెవెల్స్ పెరుగుతాయో, అప్పుడు అది ఏం చేస్తుంది అంటే బ్లడ్ ని క్లాట్ చేస్తుంది ఎక్కువగా.
1: అరే
0: దాన్ని మనం థ్రాంబో ఎంబోలిక్ ఫినామినా అంటాం. థ్రాంబో ఎంబోలిక్ అంటే ఏంటంటే బ్లడ్ క్లాట్ అయ్యి ఆ క్లాట్ ఆ రక్త ప్రవాహంలో కొట్టుకుపోతుంది అనమాట. పైప్స్ క్లోజ్డ్ పైప్ సిస్టమ్ కదా, కొట్టుకుంటూ వెళ్ళి ఎప్పుడైతే అది ఒక సన్న రక్తనాళం ఉంటుందో అక్కడ దాన్ని బ్లాక్ చేస్తుంది. నార్మల్ గా కంట్లో ఉండే సన్న రక్తనాళాలు కాబట్టి ఇట్లాంటి క్లాట్స్ గానీ కొలెస్ట్రాల్ ప్లాక్స్ కానీ అన్ని వచ్చి మనకు అటాక్ చేస్తాయి, అక్కడ బ్లాక్ చేస్తాయి రెటినా వెజిల్స్ ని. దానివల్ల మనకు ఇమీడియట్ గా రెటినాలో ప్రాబ్లం రావడము, విజన్ తగ్గడము, వాళ్ళు మన దగ్గరకు రావడం అంటే జరుగుతుంటుంది. సో ఇట్లాంటివి కూడా మనం రెగ్యులర్ గా డయాగ్నోస్ చేసి వాళ్ళకి కరెక్ట్ టైంకి ట్రీట్మెంట్ అందిస్తే ఆ క్లాట్స్ ఇంకా వేరే బాడీ పార్ట్స్ మీద ఎఫెక్ట్ పడకుండా మనం ప్రొటెక్ట్ చేయవచ్చు. లేదు అంటే ఇవి ఇంకా ఇలానే మనకు బ్రెయిన్ లో కూడా చిన్న రక్తనాళాలే ఉంటాయి, వాటి మీద ఎఫెక్ట్ చేసిందంటే వాళ్ళకి పెరాలసిస్ రావడము, స్ట్రోక్ రావడము ఇటు జరుగుతుంది. అదే హార్ట్ లో అటాక్ చేసినప్పుడు హార్ట్ అటాక్స్ రావడము ఇట్లాంటివి జరుగుతాయి అన్నమాట. సో అవన్నీ రాకుండా మనం రెగ్యులర్ గా చెకప్ చేసి చేస్తే బాగుంటుంది. ఇవి కాకుండా మనకు రేర్ గా వచ్చేయకుండా ఉంటాయి అనమాట, సికిల్ సెల్ ఎనిమియా అని, తలసీమియాస్ అని, మల్టిపుల్ మైలోమాస్ అని, ఇట్లాంటి డిసీజెస్ కూడా ఈ అబ్నార్మల్ బ్లడ్ కాంపోనెంట్స్ వల్ల రెటినాలో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వీటిని మనం రెగ్యులర్ గా కరెక్ట్ టైంలో డయాగ్నోస్ చేసి వీళ్ళని ఫిజిషియన్ దగ్గరికి పంపించినట్లయితే వాళ్ళ సిస్టమిక్ డిసీజ్ కూడా కంట్రోల్లోకి వస్తుంది, తద్వారా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా పెరుగుతుంది.
2: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
3: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
2: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
3: సంప్రదించండి
2: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
3: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
1: బాగుంది డాక్టర్ గారు, చాలా చక్కగా వివరించారు. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, డాక్టర్ గారి సలహాలు ఎట్లా పాటించాలి అంటారు?
0: సో ఇవన్నీ సిస్టమిక్ డిసీజెస్ వల్ల వస్తున్న

0: ఉండదు.
1: అంతే.
0: జస్ట్ మనం అనీమియా కంట్రోల్ చేసుకుంటే ఆ సింప్టమ్స్ ఏవైతే సైన్స్ వచ్చాయో, సైన్స్ అంటే మనకు ఎగ్జామినేషన్ లో కనబడే ఫైండింగ్స్ అవన్నీ కూడా మెల్లిమెల్లిగా అబ్నార్మల్ ఉన్నాయని నార్మల్ అయిపోతాయి ట్రీట్మెంట్ తోనే. అలా చేయొచ్చు. ఎప్పుడైతే వాపు ఎక్కువ ఉంది లేదంటే కంటి లోపల ఆల్రెడీ బ్లీడింగ్ అయింది లేదంటే ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది అంటే మనం వాళ్ళకి లేజర్ చేయాల్సి వస్తుంది రెటినాకి. దాన్ని ప్యాన్ రెటినల్ ఫోటోకోయాగ్యులేషన్ అంటాము. ఆ లేజర్ చేసి ఆ రెటినాని స్టెబిలైజ్ చేస్తాం అనమాట. లేజర్ ఏంటంటే ఉన్న డ్యామేజ్ పెరగకుండా అక్కడనే ఉండేలాగా కాపాడుతుంది అది. లేదు ఆల్రెడీ పేషెంట్ మన దగ్గరకు వచ్చేసరికి అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోయింది, బ్లీడింగ్ అయిపోయింది, రెటినా కూడా కంప్లీట్ గా డిటాచ్ అయిపోయింది, ట్రాక్షనల్ రెటినల్ డిటాచ్మెంట్ ఫామ్ అయింది అంటే అప్పుడు రెటినా సర్జరీ చేయాల్సి వస్తుంది. విట్రెక్టమీ సర్జరీ, విట్రెక్టమీ సర్జరీ చేసి రెటినాని సెట్ చేయాలి. సెట్ చేసి దాని ప్లేస్ లో మళ్ళీ దాంట్లో కంటి లోపల మనము ఆయిల్ గానీ గ్యాస్ గానీ ఫిల్ చేయాల్సి వస్తుంది. అది మనం విట్రో రెటినల్ సర్జరీ. అండ్ ఈ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళకి యూజువల్ గా విజన్ ఎంత రికవర్ అవుతుందో గ్యారంటీగా చెప్పలేము మనం. ఎందుకంటే ఆల్రెడీ రెటినా డామేజ్ అయిపోయింది. రెటినా అనేది న్యూరోనల్ టిష్యూ, అది అది నార్మల్ గా మన క్యాటరాక్ లాగా. క్యాటరాక్ట్ అంటే 100% వచ్చినా కూడా అది తీసి మనం ఇంకో లెన్స్ పెడితే సరిపోతుంది. రెటినాకి అట్లా ఆప్షన్ లేదు. ఎంత డామేజ్ అయినా మనం ఉన్న దాంతోనే రిపేర్ చేసుకుని దాంతోనే సర్వే కావాలి. 90% డామేజ్ అయిందంటే 10% ఏదైతే ఉందో దాంతోనే మనము విజన్ చూడగలగాలి అంతే. అంతకుమించి దానికి వేరే ఆప్షన్ ఏమి ఉండదు. ఉన్నదాన్ని రిపేర్ చేయాలంతే. సో ఇలాంటివి చేయాల్సి వస్తుంది. రెగ్యులర్గా వీళ్ళు రెగ్యులర్ చెకప్ చేసుకుంటూ ఐ చెకప్ కూడా చేసుకుంటూ ఉంటే ఈవెన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళైనా ఐ ప్రాబ్లం రాకపోయినా ఈ డిసీజ్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ఐ చెకప్ చేసుకుంటే ఐ మీద కూడా ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా లేదా అన్నది మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఒకవేళ ఐ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందంటే మనం వాళ్ళకి సజెస్ట్ చేస్తాము, ఫిజిషియన్ వారికి ఇన్ఫార్మ్ చేస్తాము, వాళ్ళు దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తే వారికి క్యూర్ అవుతుంది అన్నమాట.
1: బాగుంది డాక్టర్ గారు, ఈరోజు మీరు చక్కగా అంటే రక్త ప్రసరణ అండ్ రక్తంలో ఉండేటువంటి క్వాలిటీ అంటే మీరు రక్తహీనత బాధపడడం కానీ ఇలా బ్లడ్ క్యాన్సర్ కానీ ఇట్లాంటి ఉన్నటువంటి వాళ్ళకు ఖచ్చితంగా కంటి మీద ఏ విధమైన ప్రభావం చూపుతుంది, దాన్ని ఎట్లా మనం తగ్గించుకోవచ్చు, ఎట్లా మనం దాన్ని ప్రివెంట్ చేయవచ్చు అనే విషయాన్ని మా శ్రోతలకు చక్కగా వివరించారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
3: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్,
3: ఫోన్ 08462223111.
4: ఇంతవరకు మీరు డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నుక్ల గారు అందించిన కొన్ని సలహాలు సూచనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
5: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
6: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
5: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ-కేవైసి. ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
7: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
8: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
7: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
8: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
7: బంగారం ధర తగ్గితే?
8: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
9: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై, GRT జ్యువెలర్స్.
10: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
11: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
10: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
12: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

వేదాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్.

హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి FM 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.

శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు గమనిక, ఈ నెల 22వ తేదీ శనివారం ఉదయం అంటే రేపు ఉదయం 8 గంటలకు ప్రొడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కడుపులో ఛాతీలో మంటగా ఉండటం, అజీర్తి, మలబద్ధకం వేధించటం, తరచుగా వాంతులు, వెక్కిళ్ళు రావటం, ఇంకా పచ్చకామెర్లు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మరియు ఎపిటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

శ్రోతలందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రతం మీ జీవితంలో సిరి సంపదలు, ఆనందం, శాంతిని నింపాలని కోరుకుంటున్నాను. వరలక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.

0: శ్రోతలకు గమనికలు. ఈ నెల 23వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతీ నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె. సవితారాణి గారు తెలియజేస్తారు. అలాగే ఈ నెల 23వ తేదీ ఆదివారం ఉదయం 8:00 డాక్టర్ టి. శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి. శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనికలు విన్నారు.
1: ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై, జిఆర్టి జ్యువెలర్స్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభం.

ప్రతి శుక్రవారం ఉదయం 8:30 నుండి 9 వరకు మహిళావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ట్యూన్ చేయండి FM 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

శ్రోతలు 103.2 మెగాహెడ్స్ ట్యూన్ చేసి మీరు వింటున్నారు ప్రభాతలహరి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు గమనికలు. ఈ నెల 24వ తేదీ సోమవారం ఉదయం 7:30 అనిల్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. అలాగే ఈ నెల 24వ తేదీ సోమవారం ఉదయం 8:00 బృందావన్ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనికలు విన్నారు.

శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 MHz వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. ఇప్పుడు విందాం జాను సినిమా కోసం ప్రదీప్ కుమార్ ఆలపించిన ఈ పాట.

ఇంతటితో ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: of Malaysia in the pre-quarterfinals 21-23, 21-19, 21-17 in a nail-biting encounter. In the women's doubles, the Indian pair of Tressa Jolly and Gayatri Gopichand will face fourth seeds Jia Yifan and Zhang Huying of China. The pair defeated seven seeds Ring Iwanaga and Kei Nakashiki of Japan in straight games 21-16, 21-12 in the pre-quarterfinals. Astronomers have discovered an unusually dense giant exoplanet orbiting a star far beyond our solar system that challenges current theories of how planets were formed. The planet, named GJ523b, is about 150 million years old. It is more than 2.5 times wider and the radius roughly 2.55 times that of Earth. But it has an extraordinary mass, about 23 times the mass of Earth, while remaining predominantly rocky. The planet has been informally dubbed as Mega Earth, a rare category of exceptionally massive and dense rocky worlds. And now, for a look at today's newspapers, it's over to Renu Kataria.
1: Thank you, Pramod. Amit Shah slams Congress Working Committee's decision on to stanza Vande Mataram, reports Indian Express. Shah targets Congress on Vande Mataram, headlines the Pioneer. Almost all newspapers carry the story of former MP Sajjan Kumar passing away at a city hospital. The Hindustan Times says 42 years after anti-Sikh riots, Sajjan Kumar dies serving life term. And finally, a story in the Tribune says that Gandhi's 688 handwritten notes to freedom fighter Anand Vingorani has fetched a record 16.2 crores in action. And with that, it's back to you, Pramod.
0: And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi chairs third high-level meeting with secretaries to Government of India, urges to break silos and adopt long-term vision for country's future. Union Home Minister Amit Shah criticizes Congress Working Committee's decision to sit.
2: Akash.
3: Akashavani Nizamabad Kendram. Ippudu samayam 8:30. ఇప్పుడు విందాం మహిళా వాణి కార్యక్రమం.
4: మహిళా వాణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. వరలక్ష్మి వ్రత పర్వదిన శుభాకాంక్షలు. మహిళలంతా ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలతో జగములను పాలించే అమ్మను కొలిచే మాసం శ్రావణమాసం. పూజలు, నోములు, వ్రతాలు ఇలా ఎంతో సందడిగా గడిచిపోతుంది ఈ మాసం అంతా. బంధుమిత్రులను ఇంటికి పిలిచి పసుపు కుంకుమలు పంచి తాంబూలాలతో ఆప్యాయంగా అందరూ కలిసిమెలిసి ఉండే కాలం శ్రావణమాసం. ఏ నోము నోచినా, ఏ వ్రతం చేసినా అమ్మవారి కృపా కటాక్షాల కోసమే. వరాలనిచ్చే శ్రీమహాలక్ష్మిని ఆహ్వానిస్తూ పాడే ఈ భక్తిగీతంతో ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం.

0: మహిళావాణి కార్యక్రమంలో ఇప్పుడు శ్రావణమాస విశిష్టతను గూర్చి పొట్లూరి శారద గారు అందించే వివరాలు వింటారు.
1: శ్రావణమాసంతో స్త్రీలకు చక్కని అవినాభావ సంబంధముంది. స్త్రీలకు ఇది ప్రీతి పాత్రమైన మాసం. ఈ మాసమంతా స్త్రీలు పూజలు, వ్రతాలు, ఉపవాసాలు చేస్తూ ఉంటారు. అమ్మవారి ఆలయాలు, శివాలయాలు, విష్ణువాలయాలు దర్శించటానికి ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక మాసంగా గుర్తించవచ్చు. పౌర్ణమి రోజు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉండడం వల్ల ఈ మాసానికి శ్రావణమాసం అనే పేరు వచ్చింది. తెలుగు సంవత్సరంలో ఇది 5వ నెల. శ్రీ మహావిష్ణువు, మహాలక్ష్మి, పరమశివునికి ఇది అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ నెలలో చేసిన పూజలు, వ్రతాలు అనంతమైన పుణ్యఫలాలను, సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తాయని నమ్ముతారు. విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రతి సోమవారం ఉపవాసాలు

శివునికి రుద్రాభిషేకం, బిల్వార్చనలు నిర్వహిస్తారు. స్త్రీలు ఎంతో నిష్ఠతో నోములు వ్రతాలు చేస్తూ ఇరుగు పొరుగు వారికి తాంబూలం పళ్ళు పంచుతూ ఒకరింటికి ఒకరు వెళుతూ ప్రేమానురాగాలను పంచుకుంటూ ఉంటారు. కాళ్ళ నిండా పసుపు పూసుకుంటూ పట్టుచీరల రెపరెపలతో ముఖం నిండా పసుపు నుదుట ఎర్రని కుంకుమతో ప్రతి స్త్రీ అమ్మవారిని తలపిస్తూ ఉంటుంది. ఏ తారతమ్యాలు లేకుండా ముత్తైదువుల కాళ్లకు పసుపు రాస్తూ ఒకరినొకరు గౌరవించుకోవడం చూడముచ్చటగా ఉంటుంది. అలా ఈ మాసంలో ఆనందంతో పాటు ఆప్యాయతానురాగాలను పంచుకుంటూ ఉంటారు. పతిభక్తి కూడా పెరుగుతుంది. పతి ఆరోగ్యం ఆయుష్ను కోరుకుంటూ నోములు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఈ మాసాన్ని అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తూ పెళ్లిళ్ళు లాంటి శుభకార్యాలకు అనువైన మాసంగా భావిస్తారు. ఈ మాసం వర్ష ఋతువులో వస్తుంది కనుక గడపలకు కాళ్లకు పసుపు రాయడం వలన హానికరమైన బ్యాక్టీరియా నుండి రక్షణ కూడా కలుగుతుంది. ఉపవాసాల వల్ల జీర్ణ వ్యవస్థ కూడా బాగుపడుతుంది, బలపడుతుంది. శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతంగా అష్టలక్ష్మి పూజలు చేసి సౌభాగ్యాన్ని కోరుకుంటారు. ఈ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం కొత్తగా పెళ్లైన మహిళలు మంగళగౌరీ వ్రతంగా గౌరమ్మను పూజిస్తారు. శ్రావణ మాసంలోని శుక్రవారాలన్నీ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. ముఖ్యంగా రెండవ శుక్రవారంలో వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు. ఆ రోజు కుదరని వారు 1, 3, 4వ వారం కూడా చేసుకోవచ్చు. అయితే కొత్తగా పెళ్లైన వారు మాత్రం తప్పనిసరిగా 2వ వారమే చేసుకోవడానికి మక్కువ చూపుతూ ఉంటారు. కొంగు బంగారమైన కోరిన కోర్కెలు తీర్చే వరాల తల్లి అష్టలక్ష్మి స్వరూపిణి అయిన శ్రీ వరలక్ష్మీదేవిని పూజించే రోజు వరలక్ష్మి వ్రతంగా ఆమెను పూజించటం వల్ల అష్టలక్ష్మిల అనుగ్రహం లభిస్తుంది. ఈరోజు పిండి వంటలతో సాయంత్రం సాటి మహిళలకు వాయినాలివ్వడం రోజంతా సందడి సందడిగా జరుగుతుంది. కుటుంబ సభ్యులందరికీ సౌభాగ్యం ఆయురారోగ్యాలతో పాటు సుఖ సంతోషాలు కలుగుతాయి. పరమశివుడు పార్వతికి తెలిపిన కథ ప్రకారం మదనపల్లెకు చెందిన చారుమతి అనే సద్గుణవతికి కలలో కనిపించిన లక్ష్మీదేవి చెప్పగా చారుమతి వరలక్ష్మి వ్రతాన్ని తాను చేయడమే కాకుండా తోటివారితో చెప్పి ఆచరించేలా చేసిందని, ఆ రోజు నుండి స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరించటం ఆచారంగా వస్తోంది. ఈ పూజలో 9 దారపోగులతో చేసిన తోరాన్ని పూజించి కుడి చేతి కట్టుకుంటారు. ఇది శుభ సూచకం. వరలక్ష్మి వ్రతం రోజున ముత్తైదువులకు ఆకు పండు నానబెట్టిన శనగలు పంచుతారు. అంటే ఈ మాసంలో తాంబూల సేవనం మంచిదని తెలుస్తోంది. నానబెట్టిన నాటు శనగల వల్ల ఎన్నో పోషకాలు లభిస్తాయి. రక్తం అభివృద్ధి చెందుతుంది. వీటిని ఉడకబెట్టి తింటేనే మంచిది. పాదాలకు పసుపు రాయడం వలన వర్షాకాలంలో వ్యాప్తి చెందే బ్యాక్టీరియా నుండి తప్పించుకోవచ్చు. ఫంగస్ ఇన్ఫెక్షన్ నుండి కూడా మనని మనం రక్షించుకోవచ్చు. ఈ మాసం శుక్లపక్షం పంచమి తిథి నాడు సర్పాలను దైవంగా భావించి నాగపంచమిగా జరుపుకుంటూ ఉంటారు. ఆ రోజు అష్టనాగులను అనంత శేష నాగులను ఆరాధిస్తూ పుట్టలో పాములకు పాలు పోసే ప్రత్యేక పూజలు చేయడం వల్ల సర్పదోషాలు కలిగి కుటుంబానికి రక్షణ అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఒక నమ్మకం. స్కందపురాణంలో నాగపంచమి విశిష్టతను సాక్షాత్తు ఆ పరమశివుడే వివరించాడని ఉంది. ఆదిశేషుని సేవకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆదిశేషుని కోరిక మేరకు నాగపంచమి రోజున సృష్టిలోని మానవాళి అంతా సర్పపూజలు చేస్తారని అభయమిచ్చారు. ఈ పంచమి రోజు నాగులను పూజించి గోధుమలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఆహారం తీసుకుంటూ ఉంటారు. ఈరోజు నాగులను పూజించిన వారికి, సర్పస్తోత్రాన్ని పారాయణం చేసిన వారికి విషబాధలు, ఇంద్రియాల వల్ల ఏర్పడే రోగబాధలు బాధించవని, సంతానం లేని దంపతులకు సంతానం, వంశాభివృద్ధి, కార్యసిద్ధి కలిగి కాలసర్ప నాగదోషాలు తొలగిపోతాయని నమ్మకం. రాహుకేతు దోషాల నివారణ కూడా కలుగుతుంది. ఈతి బాధలు తొలగి ప్రజలందరికీ సుఖశాంతులు లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. మరో ఆచారం కూడా ఉంది. ఆవు పాలతో

0: అక్కకు రక్షక అండగా ఉంటానని మాట ఇస్తారు అన్నదమ్ములు. ఇది కులమతాలకు అతీతంగా మానవ సంబంధాల మాధుర్యాన్ని చాటి చెప్పే వేడుక. శ్రావణ పౌర్ణమి నాడు కొన్ని ప్రాంతాల వారు ఈ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమిగా, జంధ్యాలు మార్చుకునే పవిత్ర ఉపకర్మ కూడా నిర్వహిస్తారు. కొన్ని ప్రదేశాలలో ఇప్పటికీ ఆనవాయితీగా ఉంది. పెళ్ళై అత్తవారింటిలో ఉన్న ఆడపిల్లలు కూడా ఎంత దూరంలో ఉన్నా ఆ రోజు అన్నదమ్ముల ఇంటికి వెళ్ళి రాఖీ కట్టి వస్తూ ఉంటారు. ఆ ఆనందమే వేరు. రాఖీ పండుగకు శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి మరియు బలిచక్రవర్తికి మధ్య ఉన్న పురాణ గాథ చాలా ప్రసిద్ధమైనది. బలిచక్రవర్తి తన భక్తితో శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకున్న సందర్భంలో బలిచక్రవర్తి భక్తికి మెచ్చి విష్ణువు పాతాళంలో ఉన్న బలికి రక్షగా తానే స్వయంగా పాతాళంలో నివసించాడట. వైకుంఠంలో భర్త విష్ణువు లేకపోవడంతో లక్ష్మీదేవి విచారంతో ఎలాగైనా విష్ణువును వెనక్కి పిలిపించుకోవాలని తలచి మారువేషంలో ఒక పేద బ్రాహ్మణ స్త్రీలా బలిచక్రవర్తి దగ్గరకు వెళ్ళి తనకు రక్షగా అన్నయ్యలా ఆదరించమని కోరింది. అందుకు బలిచక్రవర్తి ఆమెను చెల్లిగా భావించి ఆశ్రయం ఇచ్చాడు. ఆ శ్రావణ పౌర్ణమి రోజు లక్ష్మీదేవి బలిచక్రవర్తి మణికట్టుకు పవిత్రమైన దారం కట్టింది. రాఖీ కట్టిన తరువాత తన అసలు రూపాన్ని, వచ్చిన నిజమైన ఉద్దేశాన్ని బలిచక్రవర్తికి చెప్పి విష్ణువును తనతో వైకుంఠానికి పంపమని కోరింది. లక్ష్మీదేవిని చెల్లిగా అంగీకరించిన బలిచక్రవర్తి లక్ష్మీదేవి కోరిన కోరికను సంతోషంగా అంగీకరించి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాడు. దీనిని బట్టి రాఖీ పండుగ చాలా పురాతనమైనదని తెలుస్తోంది. ఇకపోతే కృష్ణాష్టమి. శ్రీకృష్ణ భగవానుడి జన్మదిన వేడుకను కూడా జరుపుకుంటూ ఉంటాం ఈ శ్రావణంలో. ఇది ధర్మరక్షణకు, భక్తికి, చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ పండుగ రోజు అర్ధరాత్రి కృష్ణుడి జన్మఘడియల్లో ప్రత్యేక పూజలు చేయడం ఈ పండుగ ప్రాముఖ్యత. శ్రీకృష్ణుడు రోహిణి నక్షత్రం అష్టమి తిథిలో అర్ధరాత్రి జన్మించాడని నమ్ముతారు. కాబట్టి రాత్రి సమయంలో బాలకృష్ణుని ఉయ్యాలలో ఊపుతూ భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. చిన్నతనంలోనే వెన్నను దొంగిలించిన లీలలను గుర్తు చేసుకుంటూ జన్మాష్టమి తదుపరి రోజు ఉట్టికట్టే ఉత్సవాన్ని ఆబాల గోపాలం సరదాగా నిర్వహిస్తారు. ఈ శ్రావణ మాసంలోని ప్రతిరోజు శుభప్రదమైన రోజే. సోమవారం, మంగళవారం, శుక్రవారం, శనివారము అంటూ ఒక్కపూట భోజనంతో, పళ్ళు పలహారాలతోనే ఉండడం వల్ల పొట్ట కూడా శుద్ధి అవుతుంది. ఎండాకాలం ముగిసి వర్షాకాల ఆరంభ దినాలలో శరీరం వాతావరణంలోని మార్పులకు తట్టుకోలేక రకరకాల ఆరోగ్య సమస్యలకు గురవుతుంది. వర్షాకాలాన్ని తట్టుకోవడానికి శ్రావణ మాసంలోని ఉపవాసాలు ఎంతో మేలు చేస్తాయి. ఈ కాలంలో ఆవు నెయ్యి వాడడం, గోరువెచ్చని నీటిని త్రాగడం, అల్లం తేనెను వాడటం మంచిది. నీళ్లను కాచి చల్లార్చి మాత్రమే తాగాలి. ఇలా చేయడం వల్ల వర్ష ఋతువులో ఏ రోగము అంటకుండా ఆరోగ్యంగా బ్రతకవచ్చు.
1: మీరింతవరకు శ్రావణ మాస విశిష్టతను గూర్చి పొట్లూరి శారద గారు అందించిన వివరాలు విన్నారు. భగవంతుని మీద భక్తితో తమ జీవితాన్ని అంకితం చేసిన వారు ఎందరో ఉన్నారు మన భారతదేశంలో. భక్త తుకారాం, రామదాస్, అన్నమాచార్యులు, అన్నమాచార్యులు, త్యాగయ్య, మీరాబాయ్, ఇలా ఎందరో. వారిలో ఒకరు తరిగొండ వెంకమాంబ గారు. తన జీవితాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేసిన తరిగొండ వెంగమాంబ గారి జీవిత విశేషాలను అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి గారు. విందామా.
2: తిరుమల శ్రీ వెంకటేశుని దర్శనం కోసం ప్రపంచం నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు. వారిలో చాలా మంది మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో, హారతి సమయంలో వెంగమాంబ నివాసంలోని ముత్యాల హారతి శ్రీవారికి ఇవ్వడం దశాబ్దాల నుండి ఆనవాయితీగా వస్తుంది. భక్తులు మనసారా ఆ హారతిని కళ్ళకద్దుకొని తరిస్తారు. ఇంతకు వెంగమాంబ ఎవరు, ఆమె కథ ఏమిటో ఒకసారి చూద్దాం. ఈమె 1870 ఏప్రిల్ 30 తేదీన తిరుపతి సమీపంలోని గుర్రంకొండకు దగ్గరగా ఉన్న తరిగొండలో జన్మించారు. మంగమాంబ, కృష్ణయామాత్యుడు వీరు తల్లిదండ్రులు. ఈమె బాల్యం నుండి ఆధ్యాత్మిక

చింతన కలిగి ఉండడం విశేషం. తోటి పిల్లలతో ఆడుకునేది కాదు, తల్లి దగ్గరే కూర్చుని భక్తి పాటల్ని శ్లోకాల్ని నేర్చుకుంది. ఏకాంతంలో ఉండిపోయేది. ఎప్పుడూ భగవంతుని ధ్యాసే. అది గమనించిన తండ్రి మనసు తన కుమార్తె ఇంత బాల్య వయస్సులోనే భక్తురాలవడం సహించలేకపోయింది. పెళ్లి చేస్తే కుమార్తె ప్రవర్తన మారుతుందని ఆశించారాయన. నారగుంటపాలెం గ్రామానికి చెందిన ఇంజేటి వెంకటాచలపతికిచ్చి పెళ్లి చేశారు. తరిగొండ వెంగమాంబ అత్తవారింటికి వెళ్లారు. భర్తకు ఆమె సాధారణ స్త్రీలా కనిపించలేదు. అమ్మవారిలా కనిపించిన భార్యను చూసి అతని మనసు వికలమైపోయింది. ఆ మానసిక రుగ్మతతోనే చిన్న వయస్సులోనే మరణించాడాయన. ఆచారాల ప్రకారం ఆమెను వితంతువును చెయ్యాలని అనుకున్నారు అత్తింటివారు. అయితే ఆమెకి ఇహలోక బంధాలతో పనిలేదు. మీరాబాయి శ్రీకృష్ణుని భర్తలా భావించినట్లుగా ఈమె శ్రీ వెంకటేశ్వరుని భర్తగా భావించడం మొదలుపెట్టారు. కృష్ణయ్య మాత్యుడికి కూతురు కోరుకున్న జీవితాన్ని ఇవ్వాలనుకుని నిర్ణయించుకున్నారు. మదనపల్లిలోని సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వద్దకు తీసుకువెళ్లారు. శాస్త్రిగారి శిష్యర్కంలో ఆధ్యాత్మిక గ్రంథాల సారాన్ని అవపోసన పట్టారామె. కొంతకాలానికి సొంత ఊరికి తిరిగి వచ్చిన వెంగమాంబని భక్తురాలినిగా తపస్వినిగా కొంతమంది భావిస్తే మరికొందరు వ్యతిరేకించారు. ఈమె వితంతువు కాబట్టి ఆ పద్ధతిలోనే జీవించాలని కోరేవారు కొందరున్నారు. వారు పుష్పగిరి పీఠాధిపతులను కలిశారు. ఆమెను వితంతువుగా జీవించాలని ఆదేశించాలని అడిగారు. ఆయన ఆమెను పరీక్షించారు. ఆమె ఆధ్యాత్మిక చింతన చాలా గొప్పదని, ఆమెను ఇబ్బందులకు గురి చేయవద్దని హితవు పలికారు. ఆమె తరిగొండకి తిరిగి వెళ్లారు. అయినా వేధింపులు కొనసాగాయి. చివరకు తిరుమలకు చేరారు. అక్కడ ప్రతిరోజు తిరుమలేశుని దర్శించుకుని కొలిచేవారు. తిరుమల ప్రజలు ఆమె భక్తికి మెచ్చి తూర్పు మాడవీధిలో ఇల్లు కట్టించి ఇచ్చారు. ఆమెకి ప్రతిరోజు దేవుని ప్రసాదం అందేది. ఆమె అల్లిన తులసిమాలలు దేవునికి అలంకారమయ్యేవి. ఈమె దేవునికి సమర్పించే కర్పూరహారతి ఇంటి నుంచే అందేది. స్థానికులకి ఎక్కడో తరికొండ నుంచి వచ్చిన ఒక మహిళ ఇలా చేయడం నచ్చలేదు. ఆ హారతిని ఆపించారు. అప్పుడే అందరికీ ఆశ్చర్యం కలిగించే సంఘటన ఒకటి జరిగింది. దేవుని ఊరేగింపు రథం ఆమె ఇంటి వద్ద ఆగిపోయింది. అప్పుడు ఆ స్థానికులు హారతిని సమర్పించాలని ఆమెను వేడుకున్నారు. అప్పుడు ఆ రథం కదిలింది. ఈనాటికి ప్రతిరోజు ఆ ఇంటి నుంచి హారతి స్వీకరించే దేవుని రథాన్ని ముందుకు నడిపించడం ఆనవాయితీగా వస్తోంది. ఇది ముత్యాల హారతిగా పేరు పొందింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల కార్యక్రమాలలో ఈ హారతికి ప్రాచుర్యం లభిస్తుంది. ఇక ఆమె చేసిన సాహితీ సేవను చూద్దాం. తరిగొండ వెంగమాంబ సాహితీ సృజనకారిణి కూడా అయినప్పటికీ తనకేమీ తెలియదని చెప్పుకున్న నిరాడంబరాలు. సాహిత్యంలోని మెలకువలను గురించి తెలియదని, వ్యాకరణము అలంకారాలను గురించి చదవలేదని చెప్పుకున్నారామె. తన ఇష్టదైవం తరిగొండ నృసింహస్వామి దయాదాక్షిణ్యాలలోనే కవిత్వం తనకి అబ్బిందని వ్రాసుకున్నారు. నా చిన్ననాట నోనామాలునైనా నాచారుల చెంతనే చదవలేదు. పేరగ ఛందస్సులో బది పద్యములనైన నిక్కంబుగా నేను నేర్వలేదు. లలికావ్య నాటకాలంకార శాస్త్రముల్ వీనుల విందైన వినగలేదు. పూర్వేతిహాస విస్ఫురితాంధ్ర సంస్కృతుల్ శోధించి వరుసగా చూడలేదు అని వెంకటాచల మహత్యం పీఠికలో వ్రాసుకున్నారు. ఈమె వివిధ సాహితీ ప్రక్రియలలో రచనలు చేసిన విదుషీమణి. యక్షగానాలు, ఆధ్యాత్మిక గేయాలు, పద్యకృతులు, పద్యకావ్యాలు, ద్విపద కావ్యాలు, తాత్విక కావ్యాలు వ్రాశారు. నృసింహ విలాసం, విష్ణుపారిజాతం, చెంచు నాటకం, శ్రీ రుక్మిణీ నాటకం, బాలకృష్ణ నాటకం, జలక్రీడా విలాసం, ముక్తికాంత విలాసం మొదలైన యక్షగానాలను వ్రాశారు. దేశఛందస్వరూపమైన ద్విపదలో వాసిష్ఠ రామాయణం, రమాపరిణయం, ద్విపద భాగవతాలను వెలయించారు. తెలుగు భాషలో చాలా ద్విపద కావ్యాలు ఉన్నాయి. ఈ ద్విపద కావ్యాల్లో పోతనగారి భాగవతాత్మను గుర్తించి సమర్థవంతంగా ఈమె ద్విపద భాగవతాన్ని సృజించారనే పేరు లభించింది ఆమెకి. శతకంలో మామూలుగా 100 నుండి 108 పద్యాలుంటాయి. కానీ 103 పద్యాలతో నృసింహ శతకాన్ని రచించారు. శతక పద్యాలకు 4వ పాదం ఒకే మట్టంతో వ్రాయాలనే నియమం ఉంది. దరిగొండ నృసింహ దయాపయోనిధి అనే మకటంతో ఈ శతకంలో వ్రాశారు. ఈమె పాత్రోచితంగా పద్యాలను వెలయించారు. శ్రీ వెంకటా

0: చిత్తెల మహాత్మ్యంలో సోదమ్మి పాత్ర ఉంది. సోద చెప్పేవారికో మాండలికం ఉంటుంది. ఈ సోదమ్మి పాత్ర కోసం వ్రాసిన ఈ పద్యమును గమనిస్తే ఆమె పద్యాలలో వైవిధ్యపరమైన అలతి అలతి పదాలు కనిపిస్తాయి. అవ్వో యవ్వ, నీ తలంచిన తలంపు మేలవుతాదంట, దేవుళ్ళు పలుకుసుండారు, తలచిన తలపేమంటివా, చెప్పెద వినుదైతమ్మ, ఆ నల్లనయ్యయే దిక్కు నిండి వచ్చినాడంటావా తల్లి, ఇదిగో ఈ మూల నుండి వచ్చాడే అంటూ పామర భాషలోనే పలికించారు, పాత్రౌచిత్యాన్ని చూపించారు. భక్త సంజీవని పత్రిక నిర్వాహకులు శ్రీ వావికొలను వెంకట సుబ్బారావు గారు 1929 జనవరి సంచికలో ఈమె వ్రాసిన శ్రీకృష్ణ మంజరి స్తుతి కావ్యాన్ని గురించి ప్రస్తావించారు. శ్రీ వెంకటేశ నా చిత్తంబు నందు నీ పాదయుగళంబు నిల్పవే కృష్ణ, నన్నేల తరిగొండ నరహరాకృతిని ప్రత్యక్షమై నన్ను బాలింపు కృష్ణ అనే పద్యంతో మొదలైన ఈ కావ్య పరిచయం ఆసక్తిగా కొనసాగుతుంది. ఈమెను గొప్ప యోగిని, కవయిత్రి, భక్తురాలు అని ప్రశంసించి వెలుగులోకి తీసుకొచ్చారు. నాటికి నేటికి సంఘంలో ఒంటరి వితంతు మహిళకి ఎదురయ్యే కష్టాలని అవరోధాలను ఈమె కూడా ఎదుర్కొని బాధల పాలయ్యారు. జన్మభూమి తరిగొండలో బాధలను భరించలేక తిరుమలకు చేరారు. అయినా తపస్సు చేసుకునే సమయంలోనూ, శ్రీవారికి హారతిచ్చే సమయంలోనూ వేధింపులకు అవమానాలకు గురయ్యారు. సప్తగిరీశుడు కరుణించి తుమ్మురు కోనలో తపస్సు చేసుకోమని సలహా ఇచ్చారు. ఆ పని చేస్తూనే రాత్రివేళ తన ఇంటి నుండే హారతులనిచ్చి తరించేవారు. ఆమెను, ఆమె హారతిని అవమానించిన పూజారులు ఆమె దగ్గరికి వెళ్ళి క్షమాపణలు కోరారు. శ్రీ పన్నగాద్రి వర శిఖరాగ్రవాసనకు, పాపాంధికార గణభాస్కరునకు జయమంగళం నిత్య శుభమంగళం అంటూ ఆమె అందించిన ముత్యాల హారతిని ఈనాటికి తిరుమల వాసుడు అందుకుంటూనే ఉన్నారు. తిరుమలేశుని దర్శించి భక్తి పరవశురాలై మోక్షం పొందడమే తన కోరిక అని ఆశువుగా ఈ పద్యాన్ని చెప్పారు. శృంగార రాయని చెలువు మీరిన కోరిక, ఫణిరాజు పేరిట పసిడి కొండ, ఘోర పాపమణించు కోనేరులు గల కొండ, తలచున్ మోక్షంబు తగులు కోరిక అని ఆలపించిన ఈమె 18 ఆగస్టు 21 మోక్షమందారు. వినరయా కవులారా, విద్వాంసులారా, ఘన యతిప్రాస సంగతులు నేనెరుగా, తరచుగా నీ కవిత్వమునకు మీరు వరస ఆక్షేపింపవలదు అని సవినయంతో ప్రార్థించిన గొప్ప భక్తురాలు సాహితీ సృజనకారిణి మాతృశ్రీ తరుగొండ వెంగమాంబకు 1 ఆగస్టు 21 వర్ధంతి సందర్భంగా ఈ నివాళి.
1: మీరింతవరకు తరిగొండ వెంకమాంబ గారి జీవిత విశేషాల గురించి పుట్టి నాగలక్ష్మి గారు అందించిన

రాజనం హరిదీజ ఘనంబునకు అతివని జనాభికిని నిరతి నానా

0: ఈనాటి మహిళావాణి. మళ్లీ వచ్చే శుక్రవారం ఇదే సమయానికి మరో అంశంతో కలుద్దాం.
1: ఇంతటితో ఈనాటి మహిళావాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 9 గంటలు దాటి 30

హృదయ రాగాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. మరి మీ మనసుకు నచ్చిన పాట కోసం ఆ పాట వివరాలు, మీ పేరు, మీ ఊరు పేరు టైప్ చేసి మా వాట్సాప్ నంబర్ 8462245066 ఈ నంబర్కి పంపించండి. నేను వినిపిస్తాను మీకు నచ్చిన పాటలు. మరి తొలి గీతంగా మనం వినబోతున్నాం పెళ్లి చేసుకుందాం సినిమా నుంచి పాట. మరి ఈ పాట కోసం వాట్సాప్ సందేశం పంపించిన వారు నల్గొండ జిల్లా చందంపేట్ మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజీ వెంకటాచారి, వరలక్ష్మి, దమ్మోజీ కృష్ణమ్మ, మధు, శ్రీవాణి ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోసం విందాం ఈ పాట.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: హేయ్, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
4: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
8: మాతృత్వం ఒక మధురమైన వరం.
9: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
8: సంప్రదించండి
9: డాక్టర్ బండారి సుజాత,
8: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
9: ఖలీల్ వాడి, నిజామాబాద్.
8: ఫోన్ 0846225-3344. ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
10: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
8: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
10: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
8: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
10: ద్వారకా నగర్, నిజామాబాద్.
8: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
10: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
8: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
10: 24 గంటలు అత్యవసర సేవలు.
8: NABH గుర్తింపు.
10: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
8: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
10: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
8: సెల్ 9444-0048-37.

ప్రకటనలు విన్నారు. శ్రోతలు 103.2 మెగాహెచ్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో మీరు వింటున్నారు మీకు నచ్చిన పాటలు హృదయ రాగాలు కార్యక్రమంలో.

మరి మీకు నచ్చిన పాట వినాలి అంటే మా వాట్సాప్ నెంబర్ 8462245066 ఈ నెంబర్కి మీకు నచ్చిన పాట వివరాలు, మీ పేరు, ఊరు పేరు టైప్ చేసి పంపించండి. నేను వినిపించేస్తాను.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మరి తర్వాతి రిక్వెస్ట్ పంపించిన వారు నిజామాబాద్ పోతంగల్ నుంచి తోట సంతోష్, నిఖిల, రణవీర్, నమ్రత, నిత్య సంతోషిని. మరి వీరందరి కోసం తారకరాముడు సినిమా నుంచి ఈ పాట విందాం.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెడ్స్ వింటున్నారు. మీ మనసుకు నచ్చిన పాటలు హృదయ రాగాలు కార్యక్రమంలో గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ అండి. వీరు నిర్మల్ డిస్ట్రిక్ట్ నర్సాపూర్ నుంచి ప్రవీణ్ కుమార్, శ్రీలత, శ్రీలేఖ, ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరూ మా కోసం అత్తారింటికి దారేది సినిమా నుండి పాటను వినిపించండి అంటూ అడుగుతున్నారు. ఓకేనండి, మీకోసం ఈ పాట.

0: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
6: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-450-66. ట్యూన్ చేయండి FM 103.2 మెగాహెర్ట్జ్, ఆకాశవాణి నిజామాబాద్.

మొబైల్ యాప్లో మీరు వింటున్నారు మీ మనసు మెచ్చిన పాటలు హృదయ రాగాలు కార్యక్రమంలో ఈరోజు 6:10 ప్రసారం చేసిన భక్తి రంజని కార్యక్రమంలో దేవిస్తుతి పాటలు మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా నిజామాబాద్ ఎఫ్ఎం సిబ్బందికి అలాగే శ్రోతలందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అంటూ మెసేజ్ చేశారు. వీరు నిజామాబాద్ జక్రాన్పల్లి నుండి అరుణ, రాజేందర్, అఖిల, అపర్ణ ఇంకా వారి కుటుంబ సభ్యులు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా శుభాకాంక్షలు. అలాగే వీరేం మెసేజ్ చేశారంటే, ఇలాంటి కార్యక్రమాలు ఎంతో బాగున్నాయి, మేము రోజూ వింటూ ఉంటాము అని. మరి ఇలాగే మా కార్యక్రమాలు వింటూ ఉండండి, మీ అభిప్రాయాలు తెలుపుతూ ఉండండి. మరి వీరి కోసం ఇప్పుడు వినబోతున్నాం అర్జున్ సినిమా నుంచి పాట.

0: பபலா
1: சை பால்
0: முடிவுல காமரா
1: சை பால்
0: வரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్
3: మాతృత్వం ఒక మధురమైన వరం.
4: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
3: సంప్రదించండి
4: డాక్టర్ బండారి సుజాత,
3: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్, ఎదురు సందులు,
4: ఖలీల్ వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 0846225334.
5: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
6: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా అంతగా నడవడం లేదు.
5: అరే ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
6: చేసుకోవాలనే ఉంది కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
5: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
6: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
7: హలో, ఆకాశవాణి నిజామాబాద్.

అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.

శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 MHz. వింటున్నారు మీ మనసుకు నచ్చిన పాటలు హృదయరాగాలు కార్యక్రమంలో. మరి ఈ కార్యక్రమంలో కొత్త శ్రోతలు మీకు కూడా మీ మనసుకు నచ్చిన పాటలు వినాలి అంటే మీకు నచ్చిన పాట వివరాలు, మీ పేరు, ఊరు పేరు టైప్ చేసి మా వాట్సాప్ నంబర్ 8462245066 నంబర్ మరోసారి 8462245066 ఈ నంబర్కి పంపించండి. మరి నెక్స్ట్ వాట్సాప్ రిక్వెస్ట్ పంపించిన వారు గుమాస్తా కాలనీ నుంచి సంగవి, శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక. మరి వీరందరూ మా కోసం స్టూడెంట్ నెంబర్ 1 సినిమా నుంచి పాటను వినిపించండి అంటూ అడిగారు. మరి వీరందరి కోసం విందాం ఈ పాట.

మరి మీ మనసుకు నచ్చిన పాట వినాలి అంటే మీరు చేయవలసిందిగా మీకు నచ్చిన పాట వివరాలు, మీ పేరు, ఊరు పేరు టైప్ చేసి మా వాట్సాప్ నంబర్ 8462245066 ఈ నెంబర్కి ఆ పాట వివరాలు, మీ పేరు, ఊరు పేరు టైప్ చేసి పంపించండి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో మీరు వింటున్నారు మీ మనసును దోచిన పాటలు హృదయరాగాలు కార్యక్రమంలో. మరి ఇప్పుడు మన నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వినవచ్చు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా. మరి నెక్స్ట్ వాట్సాప్ రిక్వెస్ట్ పంపించిన వారు పోచంపాడు నుంచి అనూష, కరుణాకర్, మోక్షిత్, నిశాంత్, రామరాజు ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరూ అడుగుతున్నారు మా కోసం శ్రావణ మాసం సినిమా నుంచి పాటను వినిపించండి అంటూ. మరి వీరందరి కోసం వినేద్దాం ఈ పాట.

0: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.

శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో మీరు వింటున్నారు మీ మనసుకు నచ్చిన పాటలు హృదయ రాగాలు కార్యక్రమంలో. శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను, మీకు నచ్చిన పాట కోసం మీరు వాట్సాప్ చేయవలసిన మా ఫోన్ నంబర్

0: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ప్రకటనలు విన్నారు. శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ ట్యూన్ చేసి మీరు వింటున్నారు మీకు నచ్చిన పాటలు హృదయరాగాలు కార్యక్రమంలో. మరి తర్వాతి వాట్సాప్ సందేశం పంపించిన వారు నిర్మల్ తానూ నుంచి రమేష్, శంకర్, సులోచన, రవి, యోగేష్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరూ అడుగుతున్నారు మా కోసం రోజా సినిమా నుంచి ఓ పాటను వినిపించండి అంటూ. మరి వీరందరి కోసం విందామా ఈ పాట?

కార్యక్రమంలో చివరిగా విందాం నర్తనశాల సినిమా నుంచి పాట. మరి ఈ పాట కోసం రిక్వెస్ట్ పంపించారు నిజామాబాద్ దుబ్బా విద్యానగర్ కాలనీ నుంచి వేముల నరసింహరావు, గోదావరి, ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోసం విందాం ఈ పాట.

మీరు విన్న ఈ పాటతో ఈనాటి హృదయరాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు మంత్రి కొండా సురేఖ లేఖ రాసి వివరణ ఇచ్చారు. తన కుమార్తె వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలుగా పేర్కొన్నారు. సుస్మిత వ్యాఖ్యల వ్యవహారంలో తన ప్రమేయం లేదని గుర్తించాలని మంత్రి లేఖలో సూచించారు. సుస్మితా పటేల్ వ్యాఖ్యలకు తనని బాధ్యురాలిగా చేయటం సరికాదన్నారు. నాగార్జునసాగర్లో నీటి కొరత, వర్షపాత లోటు దృష్ట్యా రైతులు పంటల విషయంలో జాగ్రత్త వహించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. నిన్న సూర్యాపేట జిల్లా అభివృద్ది కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న నీటికి, తాగునీటిని ఉన్న పంటలను కాపాడుకోవడానికి పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన 2,300 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ నిధుల జమపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య సందేహాలు వ్యక్తం చేశారు. తెలంగాణలో బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న నిరసనకు పిలుపునిచ్చారు. నీట్ యూజీ 2026 ఆల్ ఇండియా కోటా మొదటి రౌండ్ ప్రొవిజనల్ సీట్ల కేటాయింపు ఫలితాలను ఎంసీసీ విడుదల చేసింది. అభ్యంతరాలుంటే ఈ రోజు మధ్యాహ్నం 3:59 ఎంసీసీ పోర్టల్లో నమోదు చేయవచ్చని తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు 10 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చక్కెరను పన్ను లేకుండా దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇందుకు సంబంధించిన నిబంధనలతో నిర్దేశిత సుంకం కోటా ప్రాతిపదికన దిగుమతులకు అనుమతిస్తున్నట్లు విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ తెలిపింది. దేశ అభివృద్దిలో విధానాల అమలులో సివిల్ సర్వీసుల పాత్ర కీలకమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. ముస్సూరిలో ఐఏఎస్ అధికారుల శిక్షణ ముగింపు వేడుకలో ఆయన మాట్లాడారు. నిజాయితీ, నైతికతలే ప్రజాసేవకు పునాదని, క్లిష్ట పరిస్థితుల్లోనూ నైతికతతో వ్యవహరించడమే నిజమైన నాయకత్వమని పేర్కొన్నారు. బొగ్గు, విద్యుత్, ఇనుప ఖనిజం వంటి రంగాల్లో ఉత్పత్తి పెరగడంతో జూలైలో 9 కీలక మౌలిక రంగాల ఉత్పత్తి 5.4% వృద్ధి సాధించింది. ఈ ఏడాది జూన్లో ఇది 6%గా, గతేడాది జూలైలో 3.2% ఉంది. కొత్తగా ఇనుప ఖనిజాన్ని చేర్చడంతో కీలక రంగాల సంఖ్య 9కి చేరింది. న్యూఢిల్లీలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2026లో పురుషుల డబుల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో భారత్కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడి మలేషియాకు చెందిన జునేది ఆరిఫ్, రాయ్ కింగ్ జంట విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:03. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. జనరంజన్లో మీరు కోరిన పాటలు, మీరు పంచుకోవాలనుకునే మాటలు ఇక మీద ఫోన్ ద్వారా కాకుండా సరికొత్తగా లేఖల ద్వారా గాని ఈమెయిల్స్ ద్వారా గాని పంపవచ్చు. లేఖలు పంపవలసిన అడ్రస్ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. ఈమెయిల్ అడ్రస్ హలో వివిధ భారతి hyd@gmail.com. మీకు నచ్చిన పాటల కోసం ఇక నుంచి లేఖల ద్వారా ఈమెయిల్ ద్వారా ఆకాశవాణిని పలకరించవచ్చు. మరికొద్ది క్షణాల్లో

0: మీరు వింటారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2015 నుండి 2020 సంవత్సరాల మధ్య కాలంలో వచ్చినటువంటి పాటలు మనం వినబోతున్నాం. సో వినాలి అనుకుంటే 04023248952 అనే నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ అలాగే మీ పేరును జతపరిచి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపోత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ముందుగా సరైనడు చిత్రం నుంచి విశాల్ ఇంకా కార్తిక్ పాడిన పాట వింటారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. కోరిన శ్రోతలు హస్తినాపుర ఈస్ట్ నుండి కన్నిగిరి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంజ్, అనిరుద్, శ్రేయాంజ్, శ్రీరామదాసు, అంజాచారి, బ్రహ్మచారి, చిలకమర్రి, ఉపేంద్రచారి, తిప్పట్టి నల్గొండ జిల్లా నుండి, నేదురూరి కళ్యాణ్చారి, కల్వకుర్తి, నాగర్ కర్నూలు జిల్లా నుంచి వీరికోసం ఈ పాట.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతి పాట ఇస్మార్ట్ శంకర్ చిత్రం నుంచి కీర్తన శర్మ సాకేత్ పాడిన పాట. కాస్తల్ల శ్యామ్ సాహిత్యానికి మణిశర్మ సంగీతం. కోరిన శ్రోతలు ఇబ్రహీంపట్నం ఆదివట్ల నుండి కరాడి గోపీకిషన్, ఉమావతి, మాధవి, ఆంజనేయులు, శ్రావణి, వంశీకృష్ణ, అయాన్, అన్విక, భూదాన్ పోచంపల్లి నుండి, వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, మను, యామిని, రామప్రతాప్, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రికాశ్రీ, వీరి కోసం ఈ పాట.
4: సూర్యోదయం.

0: Yes, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2015 నుండి 2020 వరకు వచ్చిన పాటలు వింటున్నాం మనం. అయితే మీకు నచ్చిన పాటను వినాలి అంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా. 0402324085 నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరు చేతపరిచి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించాలి. నెక్స్ట్ గురు చిత్రం నుంచి విక్టరీ వెంకటేష్ పాడిన పాట భాస్కర్ భట్ల సాహిత్యానికి సంతోష్ నారాయణన్ సంగీతం. కూరిన శ్రోతలు నార్కట్పల్లి మండలం నెమ్మోని గ్రామం నుండి పున్నం వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్. వెంకటేష్ నందిపేట నుండి. నిజామాబాద్ 300 క్వార్టర్స్ నుండి నరసింహరావు. జరిపోతుల బుచ్చయ్య కుటుంబ సభ్యులు హనుమకొండ జిల్లా నుండి. వరంగల్ కాశీపుగ్గ నుండి నల్లా సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ వీరందరి కోసం ఈ పాట.
1: రాకపోతే మహారాజులందరికీ పేరు పేరున నమస్కారం. దిస్ మ్యాటర్ ఇస్ దీని అర్థం ఏంటంటే బాధలు మర్చిపోవడానికి పీతల్లాగా తాగుతున్నారు కానీ లోపల లివర్ దగ్గుతుందని, ఆరోగ్యం షెడ్డుకి వెళ్తుందని, జిందగీ బర్బాద్ అయిపోతుందని అసలు తెలుసుకోరే. జీవితం అంటే సినిమా కాదురా అయ్యా. ప్రతిదీ సెన్సార్ బోర్డు చూసుకోవడానికి. ధూమపానం, మద్యపానం మా చెడ్డవరా అబ్బాయి అని ఎంత చెప్పినా వినరే. మీలాంటి వాళ్ళ కోసమే ఇప్పుడు పక్క సీట్ రెడీగా ఉంది. బయలుదేరండి, బయలుదేరండి. అబ్బే మాకు తెలుసు మరంటారా, తాగండి, ఓగండి, మీరు సాగు మీరు సాగండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. జనరంజనిలో మీరు కోరిన పాటలు మీరు పంచుకోవాలనుకునే మాటలు ఇక మీద ఫోన్ ద్వారా కాకుండా సరికొత్తగా లేఖల ద్వారా గాని ఈమెయిల్స్ ద్వారా గాని పంపవచ్చు. లేఖలు పంపవలసిన అడ్రస్ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504 పిన్కోడ్ మరొకసారి 500004. ఈమెయిల్ అడ్రస్ హలో వివిధ భారతి hyd@gmail.com స్పెల్లింగ్ hyd@gmail.com. మీకు నచ్చిన పాటల కోసం ఇక నుంచి లేఖల ద్వారా ఈమెయిల్ ద్వారా ఆకాశవాణిని పలకరించండి.
2: అది యుగల గీతాల మాధుర్యం.

0: అదుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. మనం ఈరోజు 2015 నుండి 2020 మధ్యకాలంలో వచ్చినటువంటి పాటలు వింటున్నాం. అయితే నెక్స్ట్ పాట మీకోసం వచ్చేస్తుంది బాహుబలి చిత్రం నుంచి. కార్తీక్ దామిని పాడిన ఈ పాటకి అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. కోరిన శ్రోతలు దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీవాణి, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్, చిలకలగూడ సికింద్రాబాద్ నుంచి వరుణ్, తేజ్, యశ్వంత్, లోకేష్, అఖిల, వీరందరి కోసం ఈ పాట.

ఆకాశవాణి వివిధ భారతి సమయం 10:30 మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. మీ రోజుతో మనం ఈరోజు ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2015 నుండి 2020 మధ్యకాలంలో వచ్చినటువంటి సినిమాల నుండి పాటలు వింటున్నాం. అందులోంచి ఏదైనా సూపర్ హిట్ సాంగ్ మీరు వినాలి అనుకుంటే 04024208852 అనే నెంబర్కి పాట వివరాలు, చిత్రం పేరు, అలాగే మీ పేరు తెలియజేస్తూ మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది నాన్నకు ప్రేమతో చిత్రం నుండి జూనియర్ ఎన్టీఆర్ పాడిన పాట. దేవిశ్రీ ప్రసాద్ సాహిత్యానికి తనే సంగీతం అందించారు. కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఎరుగట్ల మండలం తాళ్ళ రాంపూర్ నుండి రాంపల్లి రాజేంద్ర ప్రసాద్, గుడా మోహన్, సురేందర్, జనార్దన్, సాయిరాం. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద. వీరి కోసం ఈ పాట

ఆకాశవాణి వివిధ భారతి మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతి పాట మహర్షి చిత్రం నుంచి. కోరుతున్న శ్రోతలు ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజుగారు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర. అర్బన్ కాలనీ నుండి కొండ యాదగిరి, శాంత, అభిహాసిని, వైష్ణవి, నితిన్. ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుండి ధనరాజ్, సునీత. మీరు కోసం ఈ పాట

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి వివిధ భారతిలో ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీకు నచ్చిన పాటని మీరు కూడా వినాలి అనుకుంటే 0402324285252 అనే నెంబర్ కి పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరు జతపరిచి ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మనం ఈరోజు 2015 నుండి 2020 మధ్యకాలంలో విడుదలైనటువంటి సినిమాల నుండి పాటలు వింటున్నాం. ఇప్పుడు మీకోసం గుణా 369 మూవీ నుంచి నకాష్ అజీజ్ దీప్తి పాడిన పాట వింటారు. అనంత్ శ్రీరామ్ సాహిత్యానికి చైతన్ భరద్వాజ సంగీతం అందించారు. కోరిన శ్రోతలు బి దివాకర్ ఫ్రం ఉమ్మడ, తోట సంతోష్, నిఖిల, రణ్వీర్, నమ్రత, నిత్య సంతోషిని, ఆర్మూర్ నుండి రాధా కుమారస్వామి, సహర్ష, రియాన్ష్, నిజామాబాద్ జిల్లా నావనంది గ్రామం నుండి శ్రీరామ హనుమానులు, వసంత, హరీష్, అరుణ్, అజయ్ మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:45 మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ మీ రోజుతో. తర్వాత దువ్వాడ జగన్నాథం చిత్రం నుంచి జస్ప్రీత్ జాస్ అండ్ రీటా పాడిన పాట వింటారు. బాలాజీ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కోరిన శ్రోతలు మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి ఎం విఠల్, నాందిపేట నుండి వీరి కోసం ఈ పాట.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతి పాట డిస్కోర చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట సిరివెన్నెల సీతారాం శాస్త్రి సాహిత్యానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. కోరిన శ్రోతలు హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ నుండి సిహెచ్ విజయ్ కుమార్ చందనగర్ నుండి వీరి కోసం ఈ పాట.
1: దింతికి పప్ప దిగిటి దింతికి పప్ప దింతికి పప్ప దిగిటి దింతికి పప్ప

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా అలవైకుంఠపురం చిత్రం నుంచి సూరమ్మ సాకేత్ పాడిన పాట వింటారు. విజయ్ కుమార్ భల్లా సాహిత్యానికి ఎస్ఎస్తమన్ సంగీతం అందించారు. కోరిన శ్రోతలు నిర్మల్ డిస్టిక్ నర్సాపూర్ నుండి ప్రవీణ్ కుమార్ శ్రీలత శ్రీలేఖ, జిబ్లిక్పల్లి నుండి చిక్కా చక్రపాణి చందన, నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్, మహమ్మద్ నయీం, ఉదయ్ భాస్కర్ హబ్సిగూడ నుండి వీరి కోసం ఈ పాట.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పరిపాలన నిర్వహణలో సరికొత్త దృక్పథాలను తీసుకురావడానికి ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాలు యువత మధ్య మెరుగైన సంబంధాలు ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షతన పూణెలో ఈరోజు జరిగే 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశంలో సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీలు, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణ, దృఢమైన డిజిటల్ మౌలిక సదుపాయాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చిస్తారు. విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ది లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన విదేశీ పర్యటన ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భాగంగా ఈరోజు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని బ్లావెట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ ను ఆయన సందర్శిస్తారు. సాయంత్రం ఎమిరేట్ స్టేడియంలో జరిగే ఈపీఎల్ ఫుట్బాల్ ప్రెజెంటేషన్ కార్యక్రమానికి హాజరవుతారు. మాదక ద్రవ్యరహిత భారత్ను 3 ఏళ్లలో సాధించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించకపోతే లక్ష్యం నెరవేరదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. రాష్ట ప్రభుత్వ తప్పుడు నిర్ణయం కారణంగా వేల మంది పాలిటెక్నిక్ విద్యార్థుల భవితవ్యం అగమ్యగోచరంగా మారిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు ఆరోపించారు. జీవో 97కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న పోరాటానికి పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన 2,300 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ నిర్లజ్జమపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యకుడు ఆర్ కృష్ణయ్య సందేహాలు వ్యక్తం చేశారు. తెలంగాణలో బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న నిరసనలకు పిలుపునిచ్చారు. నీట్ యూజీ 2026 ఆల్ ఇండియా కోటా మొదటి రౌండ్ ప్రొవిజనల్ సీట్ల కేటాయింపు ఫలితాలను ఎంసీసీ విడుదల చేసింది. అభ్యంతరాలుంటే ఈ రోజు మధ్యాహ్నం 3:59 ఎంసీసీ పోర్టల్లో నమోదు చేయవచ్చని తెలిపింది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామాలయ నిర్మాణం 30 సెప్టెంబర్ పూర్తవుతుందని ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ 2026లో పురుషుల డబుల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో భారత్కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడి మలేషియాకు చెందిన జునైది ఆరిఫ్ రాయ్కింగ్ జంటపై విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: హలో, గుడ్ మార్నింగ్ లిజనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో 11:03 దాటి 45 సెకండ్లు అవుతోంది. మరికొద్ది క్షణాల్లో వింటారు. గుర్తుకొస్తున్నాయి
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివి భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ ఆర్జే పవన్. మరి ఈ రోజు శుక్రవారం కదా, మూవీ రివ్యూలో భాగంగా ఒక మెగా మూవీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఇవాళ స్పెషాలిటీ ఏంటి, నటి రాధిక గారి బర్త్డే, రేపు మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే. మరి వీరిద్దరి కలయికలో వచ్చిన ఒక సూపర్ హిట్ సినిమా గురించే ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎదుగుతున్న సమయంలో, సుప్రీం హీరోగా మారుతున్న క్రమంలో ఆయన కెరీర్ కి పునాదిరాళ్లు వేసిన మరపురాణి, ఆలయ శిఖరాలు లాంటి సినిమాలు కొన్నున్నాయి. 1983 చిరంజీవి నట జీవితంలో ఒక మెమొరబుల్ ఇయర్ అనే చెప్పాలి. ఖైదీగా చిరంజీవిని మెగాస్టార్ ని చేసింది ఆ సినిమా. ఆ సంవత్సరమే 1983 మార్చి 11 విడుదలైన మరో సినిమా కూడా చిరంజీవికి మంచి పేరు తీసుకొచ్చింది. నటుడిగా అక్కినేని నాగేశ్వరరావు తర్వాత నవలా నాయకుడిగా చిరంజీవిని మరో మెట్టెక్కించిన సినిమా ఇవాళ గురించి మనం గుర్తు చేసుకోబోతున్నాం. విశేషం ఏంటంటే ఈ సినిమాలో కథానాయకుడి పేరు కూడా చిరంజీవే. మరింతకీ ఏంటి ఆ సినిమా, గుర్తొచ్చిందా? గుర్తొస్తే నాకు వాట్సాప్ చేయండి, చూద్దాం ఎంతమంది శ్రోతలు కరెక్ట్ గా ఆ సినిమా పేరు గుర్తుపడతారో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాన తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్దతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపోత మధురం ఆలోచనామృతాలని.

0: గుర్తుకొస్తున్నాయి. గో మెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: 11:17 స్టూడియో క్లాక్ లో చాలా మంది శ్రోతలు కరెక్ట్ గా గెస్ చేసి పంపించారు. మరి ఆ పాటలు విన్న తర్వాత ఆ సినిమా పేరు గుర్తుపట్టకపోతే ఎలా చెప్పండి? ఇవాళ మనం మాట్లాడుకోబోయే సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే గనక, సినిమాల్లో ఏంటంటే హీరో చూపించే హీరోయిజం, లేకపోతే ఫైట్స్ కానీ, డాన్స్ కానీ, మేనరిజం కానీ, కామెడీ కానీ అతనికి క్రేజ్ తీసుకొచ్చే ఎలిమెంట్స్ కదా. అయితే హీరో అంటే కేవలం మాస్, క్లాస్, ఎమోషన్స్, అలాగే ఉత్తేజపరిచే పాత్రలు కూడా చెయ్యాలి. ఇదే కోవలో చిరంజీవి గారు అప్పటి వరకు తాను టచ్ చేయని ఒక ప్రయోగాత్మక కథను సెలెక్ట్ చేసుకుని సమాజంపై ప్రభావం చూపించారు. ఈ సినిమా కథతో ప్రతి ఒక్కరిలో ఆలోచన రేకెత్తించి ఆ కథతో సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నారు. ఇలా ఆ సినిమాలో నటనతో చిరంజీవి కొత్త అభిమానులకి దగ్గరయ్యారు. మరి ఆ సినిమా మరేదో కాదు, అభిలాష సినిమా. ఇందులో చిరంజీవి ప్రాణం పెట్టి నటించారని చెప్పాలి. మరి ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న రాధిక గారు కూడా చిరంజీవితో సమానంగా నటించారు, చిరంజీవితో సమానంగా డాన్సులు చేశారు. అండ్ ఇక చిరంజీవి గారు నట విశ్వరూపానికి నాంది అయిన అభిలాష సినిమా గురించి మాట్లాడుకుందాం ఈనాటి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివిధ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు విత్ మీ ఆర్జే పవన్. అభిలాష సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం కదా మూవీ రివ్యూలో భాగంగా. ఇక అభిలాష విషయానికి వస్తే 1983 మార్చి 11 విడుదలైంది అభిలాష సినిమా. చిరంజీవిని నవలా నాయకుడిగా నిలిపిన చిత్రాల్లో మొదటిది అభిలాష అనే చెప్పాలి. అండ్ ఈ సినిమాకి ముందు చండీ ప్రియ, న్యాయం కావాలి లాంటి నవలా చిత్రాల్లో నటించినా కూడా కథను తన భుజాల మీద వేసుకుని వెళ్లే కథానాయకుడి పాత్రలు కాదవి. ఎన్నమూరు వీరేంద్రనాథ్ గారు రాసిన అభిలాష నవల ఈ సినిమాకి ఆధారం అనమాట. 100 మంది నేరస్తులు తప్పించుకోవచ్చు కానీ ఒక అమాయకుడికి కూడా శిక్ష పడకూడదు అనేది న్యాయశాస్త్ర సిద్ధాంతం అనమాట. దాన్ని కోడ్ చేస్తూ అమాయకులు చాలా మంది ఉరిశిక్షకి గురయ్యే సెక్షన్ 302 రద్దు చేయాలి అనే ఒక అంశం చుట్టూ తిరిగే కథే ఈ అభిలాష సినిమా. మరి అభిలాష సినిమా కథ వెనుక ఎలాంటి కసరత్తు జరిగింది, దీనికి డైరెక్టర్ ఎలా ఫిక్స్ అయ్యారు, అసలు అభిలాష సినిమాలో ఉన్న కీ పాయింట్ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం ఇవాళ అభిలాష సినిమా మూవీ రివ్యూలో గుర్తుకొస్తున్నాయిలో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల

వెంటనే ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. చిరంజీవి గారు, రాధిక గారు యాక్ట్ చేస్తున్న రాజా విక్రమార్క సినిమాలోంచి ఈ పాట విందాం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్త

ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: గుర్తుకొస్తున్నాయి గో మెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: అభిలాష సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం మూవీ రివ్యూలో భాగంగా. న్యాయవాదిగా న్యాయ వ్యవస్థను ప్రశ్నించే ఓ లాయర్ కథే ఈ అభిలాష సినిమా. మనిషికి జీవించే హక్కుండాలి, ఉరిశిక్షను రద్దు చేయాలి అనే అంశాన్ని కోర్టుకు వివరించే క్రమంలో తానే అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కుని అదే ఉరిశిక్షకి గురవుతాడు మన హీరో చిరంజీవి. ఈ ప్రాసెస్ లో తాను అనుభవించే మానసిక వ్యధను లాయర్ చిరంజీవి పాత్రలో అద్భుతంగా పర్ఫామ్ చేశారు చిరంజీవి. అండ్ తన పాత్రలోని ఆవేశం గాని, అనుకున్నది సాధించాలి అనే పట్టుదల గాని, కొన్ని చోట్ల అమాయకత్వం, ఆయన నటనలోని భావోద్వేగం ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. అప్పటి వరకు మాస్ ఇమేజ్ ఉన్న చిరంజీవైనా ఇంత అద్భుతంగా నటించేది అని జనాలు వండర్ అయిన సందర్భం అనమాట ఈ అభిలాష సినిమా చూస్తున్నప్పుడు. అండ్ ఈ సినిమాకి బీజం పడింది ఎక్కడ తెలుసా? అభిలాష నవల చదివిన చిరంజీవి గారి తల్లి అంజనాదేవి గారు ఈ నవలని సినిమాగా తీస్తే బాగుంటుందిరా అని చెప్పి చిరంజీవి గారితో అన్నారంట. అండ్ ఇందులో నువ్వే యాక్ట్ చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి కూడా సలహా ఇచ్చారంట. మరి తల్లి మాట కాదనని చిరంజీవి గారు వెంటనే ఈ ప్రపోజల్ని ఏ కోదండ రామరెడ్డి గారి దగ్గర పెట్టారనమాట. అండ్ అప్పటికే క్రియేటివ్ కమర్షియల్స్ లో డబ్బింగ్ సినిమాలు తీసే కేఎస్ రామారావు గారి చేతికి ఈ ప్రాజెక్ట్ వెళ్ళింది. అండ్ అందుకే చిరంజీవి గారు ఈ సినిమాలో అంతలా జీవించారు అనిపిస్తుంది మరి అమ్మకి ఇచ్చిన మాట కోసం. బాగుంది కదా. ఇంకా మాట్లాడుకున్న అభిలాష గురించి ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ചെണ്ട് നച്ചിന്റെ കേൾവണ്ടോ മഹമ്മദ് ചാണ്ടു കണ്ണു കണ്ടോ.

0: నాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: గుర్తుకొస్తున్నాయి విత్ ఆకాశవాణి తెలుగు.
4: పదకొండు గంటల 38 నిమిషాలు అవుతోంది స్టూడియో క్లాక్ లో టైం. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో మూవీ రివ్యూలో భాగంగా అభిలాష సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. ఇవాళ రాధిక గారి బర్త్డే సందర్భంగా, రేపు చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా వీళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేసిన సూపర్ డూపర్ హిట్ సినిమా అభిలాష 1983 విడుదలైంది. ఎనర్జెటిక్ హీరోయిన్ రాధిక గారు అభిలాషలో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాకి దర్శకులు ఎవరో తెలుసా? ఏ కోదండ రామరెడ్డి గారు. ఇళయరాజా గారు అందించిన సంగీతం అద్భుతం అనే చెప్పాలి. ఇప్పుడు మనం ఒక్కొక్క పాట వింటూ ఉంటే అసలు ఆ రోజులకి వెళ్ళిపోతాం కదా. ఇందాక విన్న పాట యురేకా సకామికలో జానకమ్మ గారు ఏ లోకంలో ఉన్నారో గాని వెళ్ళిపోయి ఆవిడ నవ్విన నవ్వు బాలుగారు చాలా సందర్భాల్లో చెప్తారనమాట. ఆ పాటలో అండ్ ఆ ట్యూన్కి తగ్గట్టు, టెంపోకి తగ్గట్టు నవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు. తనకు ఎలాంటి మొహమాటం లేదు. ఏ సింగర్ కూడా జానకి గారంత న్యాచురల్గా నవ్వలేరు. మిగతా వాళ్ళు ఎవరు నవ్వినా కూడా చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. కేవలం జానకి గారికి మాత్రమే ఆ ప్రక్రియ సాధ్యం అని ఎన్నోసార్లు చెప్పారనమాట. అండ్ ఇందులో సండె పొద్దుల కాడ పాట నిజానికి చాలా సూపర్ డూపర్ హిట్ కదా, ఇప్పటికీ మనం రెగ్యులర్గా వినే చాట్ బస్టర్ అనమాట. అండ్ ఆ పాటకైతే అసలు కొరియోగ్రాఫరే లేరంట. చిరంజీవి గారు, రాధిక గారు కలిసి ఆ పాట యాక్ట్ చేయడానికి ప్లాన్ చేసి షెడ్యూల్ ఫిక్స్ చేసిన తర్వాత ఎందుకో కొన్ని అనివార్య కారణాల వల్ల కొరియోగ్రాఫర్ అందుబాటులో లేకుండా పోయారంట. మరి కొరియోగ్రాఫర్ లేరు కాబట్టి షూటింగ్ క్యాన్సిల్ చేస్తే అనవసరంగా షెడ్యూల్ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి అప్పటికప్పుడు రాధిక గారు, చిరంజీవి గారు డాన్స్ మూమెంట్స్ అనుకుని యాక్ట్ చేసేసారంట ఆ పాటకి. అండ్ ఇంకా జి సత్యమూర్తి గారు రాసిన ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు అందించారు.

అవి కూడా ఎంతో గొప్పగా ఉంటాయి సంభాషణలు. ఈ సినిమాలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కెఎస్ రామారావు గారు నిర్మించిన మొదటి స్ట్రైట్ సినిమా అభిలాష. ఆత్రేయ గారు, వేటూరి గారు అభిలాష సినిమాలో పాటలు రాశారు. అండ్ చిరంజీవి గారి కెరీర్ లో మరొక 100 రోజుల సినిమాగా నిలిచింది అభిలాష. చిరంజీవి కోదండరామిరెడ్డి కాంబినేషన్ సక్సెస్ఫుల్ అని నిరూపించిన మరొక సూపర్ డూపర్ హిట్ సినిమా అభిలాష. మాట్లాడుకుందాం ఇంకా అభిలాష గురించి, మరిన్ని విశేషాలు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. ఈ పాట తర్వాత వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే పవన్.

0: వచ్చి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586. గుర్తుకొస్తున్నాయి విత్ ఆకాశవాణి తెలుగు.
2: స్టూడియో క్లాక్ లో టైం 11:46 అవుతోంది. మూవీ రివ్యూలో భాగంగా చిరంజీవి నట విశ్వరూపం అభిలాష సినిమా గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈ సినిమా విషయానికి వస్తే ఇందులో మిగతా పాత్రల్లో కూడా చాలా గొప్ప గొప్ప నటులు నటించారు. ఇందులో లాయర్ సరోత్తమరావు పాత్ర కూడా చాలా కీలకమైన పాత్ర అన్నమాట. హీరో హీరోయిన్ తర్వాత అంత ముఖ్యమైన పాత్ర ఇది. అండ్ ఈ పాత్రను పోషించింది నట విరాట్ రావు గోపాలరావు గారు. చిరంజీవి కూడా లాయర్ సరోత్తమరావు అంతటి వాడు కావాలని కలలు కంటూ ఉంటాడనమాట. ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఎలాగైనా అంత గొప్ప లాయర్ అవ్వాలనుకుంటాడు. అండ్ చిరంజీవి మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఇందులో ఈ 302 సెక్షన్ ఏదైతే ఉరిశిక్ష ఉందో దానికే చిరంజీవి తండ్రి బలైపోతారనమాట. చెయ్యని తప్పుకి ఉరిశిక్ష పడడంతో చిన్నతనంలోనే తన తండ్రిని కోల్పోతాడు చిరంజీవి. ఎలాగైనా సరే తన లాయర్ గా మారి ఈ ఉరిశిక్ష సెక్షన్ రద్దు చేయాలని అప్పుడే నిర్ణయం తీసుకుంటాడనమాట. తర్వాత సరోత్తమరావు ఇచ్చిన ఒక పార్టీలో అర్చన అనే ఒక పాత్ర, అది రాధిక గారు పోషించారు. అది సరోత్తమరావు గారి మేనకోడలు అనమాట. ఒక పార్టీలో అర్చనను కలుస్తాడు చిరంజీవి. ఉరిశిక్షను రద్దు చేయడానికి తన దగ్గర ఒక ప్లాన్ ఉంది అని ఒక ఫేక్ మర్డర్ నాటకం ఆడతారనమాట. అమాయకులు ఎలా బలవుతున్నారో నిరూపించి చట్టాన్ని మార్చొచ్చు అని సరోత్తమరావుని ఒప్పిస్తాడు చిరంజీవి. కానీ ఆ ఫేక్ మర్డర్ ప్లాన్ లో చిరంజీవి ఎలా ఇరుక్కుంటాడు? చివరికి ఈ ఉచ్చులో తాను చిక్కుకోవడానికి కారణమే సరోత్తమరావు అని తెలుసుకున్న చిరంజీవి స్పందన ఎలా ఉంటుంది? తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరుగుతుంది? అందులో నుండి చిరంజీవి మొత్తానికి ఎలా బయటపడ్డాడు అన్నది ఈ అభిలాష సినిమాలో చాలా మెయిన్ ప్లాట్ అనమాట. చాలా గొప్పగా ఉంటుంది ఆ డ్రామా అంతా కూడా. మొత్తానికి ప్రేక్షకులు చాలా నెయిల్ బైటింగ్ అంటారు కదా, ఆ టైప్లో చూస్తారనమాట ఈ సినిమాని. మొత్తానికి ఈ సినిమా అంతా కూడా సస్పెన్స్లు అలాగే ట్విస్ట్లతో కూడి చివరికి ఈ 302 సెక్షన్ని ఎవరైతే రద్దు చేస్తారో ఆ రాష్ట్రపతికి ఈ సినిమా అంకితం అని చెప్పి ఈ సినిమాని ముగిస్తారనమాట, అభిలాష సినిమాని. ఇంకా మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు రాధిక గారు చిరంజీవి గారు కలిసి నటించిన దొంగముగుడు సినిమాలోంచి ఓ పాట మీకోసం వచ్చేస్తోంది, వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి.

చెదులై చూడద్దు చేరి తల్లో నమల్యమా.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. జనరంజనిలో మీరు కోరిన పాటలు, మీరు పంచుకోవాలనుకునే మాటలు ఇక మీద ఫోన్ ద్వారా కాకుండా సరికొత్తగా లేఖల ద్వారా గానీ ఇమెయిల్ ద్వారా గానీ పంపవచ్చు. లేఖలు పంపవలసిన మా అడ్రస్ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. మీరు పంపించవలసిన ఇమెయిల్ అడ్రస్ HELLOVIVIDHBHARATIHYD@gmail.com. అన్ని క్యాపిటల్ లెటర్స్. గమనించండి, మీకు నచ్చిన పాటల కోసం ఇక నుంచి లేఖల ద్వారా గానీ ఇమెయిల్ ద్వారా గానీ ఆకాశవాణిని పలకరించండి. జనరంజని కార్యక్రమంలో గమనిక విన్నారు. అభిలాష సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం కదా గుర్తుకొస్తున్నాయిలో మూవీ రివ్యూలో భాగంగా. మరి మొత్తానికి అభిలాష ఒక సోషల్ కాజ్ తో రూపొందించిన సినిమా. సున్నితమైన అంశాన్ని చాలా లోతుగా విశ్లేషించిన పూర్తి స్థాయి కమర్షియల్ హంగులతో రూపొందించిన అద్భుతమైన సినిమా. అండ్ ఈ సినిమాలో మిగతా క్యారెక్టర్స్ విషయానికి వస్తే గొల్లపూడి మారుతీరావు గారు, రాళ్లపల్లి గారు, శంకరాభరణం రాజ్యలక్ష్మి గారు, మల్లికార్జునరావు గారు, పీజే శర్మ గారు లాంటి నటీనటులు వాళ్ల వాళ్ల పాత్రలకి అద్భుతమైన న్యాయం చేశారు. అండ్ చివరిగా అభిలాష చిరంజీవి గారిని కేవలం యాక్షన్ డాన్స్ లకే పరిమితం కాదు, హీఈస్ ఎ కంప్లీట్ యాక్టర్ అని నిరూపించిన అద్భుతమైన సినిమా అభిలాష. ఇక చివరిగా ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న రాధిక గారికి, అలాగే రేపు పుట్టినరోజు జరుపుకోబోతున్న మెగాస్టార్ చిరంజీవి గారికి విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే మన వివిధ భారతి శ్రోతలందరి తరపున. ఇది ఈనాటి గుర్తుకొస్తున్నాయి, వింటూ ఉండండి.

0: సూరత్ సంతోష్ పాడిన పాట దేవిశ్రీ ప్రసాద్, సంగీతం చంద్రబోస్, సాహిత్యం నాన్నకు ప్రేమతో సినిమాలోంచి.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: ట్వెల్వ్ ఎగ్జాక్ట్గా స్టూడియో క్లాక్లో చైతన్య స్ఫూర్తి వింటున్నారు. చైతన్య స్ఫూర్తిలో ఇవాళ హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి మనం ప్రతిరోజు మన నిత్య జీవితంలో మనం పాటించాల్సిన టిప్స్ ఏంటి, అలాగే టెక్నిక్స్ ఏంటి మాట్లాడుకుందామని చెప్పాను కదా. మరి ఇవాళ చూసుకుంటే మనం ఈ రోజుల్లో మనం ఎంతో వేగవంతమైన ప్రపంచంలో జీవిస్తున్నాం కదా. ప్రతి దాంట్లో స్పీడ్, ప్రతి విషయంలో స్పీడ్, ప్రతి పని మనకి ఫాస్ట్గా అయిపోవాలి, అనుకున్నదే తడవు జరిగిపోవాలి. ఇలాంటి యాటిట్యూడ్తోనే మనం ప్రజెంట్ లైఫ్ని లీడ్ చేస్తున్నాం. అండ్ ప్రతి విషయాన్ని త్వరగా చెప్పేయాలి, వెంటనే అక్కడి నుంచి రెస్పాన్స్ వచ్చేయాలి అనుకుంటాం. కానీ ఈ తొందరపాటులో ఆలోచించకుండా మాట్లాడడం అనే పొరపాటు మనం చేస్తూ ఉంటాం కదా. నోటికి ఏదో వస్తుంది అనేస్తాం చటుక్కున. కానీ మనకు అది చాలా సింపుల్. అంటే మనకు ఒక సెయింగ్ కూడా ఉంది కదా, అంటే మనం ఏదైనా మాట అనక ముందు ఆ మాట మనకి బానిస, కానీ అనేసిన తర్వాత ఆ మాటకి మనం బానిసలై ఉండాలి. ఒక్కోసారి ఏం చేస్తాం అంటే మనం సరదాగా అన్న మాటే ఎదుటి వాళ్ళని ఎంతగానో బాధ పెడుతుంది కదా. అదే కొంచెం ఆలోచించి నవ్వుతూ మాట్లాడి చూడండి, ఎంతోమంది మనసుల్ని మనం గెలుచుకోవచ్చు. ముఖ్యంగా కోపంలో ఉన్నప్పుడు లేదా కంగారుగా ఉన్నప్పుడు సాధారణంగా మన మాటల్ని అన్నీ కూడా అదుపు తప్పుతూ ఉంటాయి. ఏదోటి అనేస్తాం కోపంలో మనల్ని ఏమన్నా, సపోజ్ అవతల వాళ్ళకి తెలియదు మనం కోపంలో ఉన్నామని, బట్ వాళ్ళు వచ్చి ఏదో సరదాగా అంటారు, మనం ఒక మాట టక్కున అనేస్తాం, కానీ అది అవతల వాళ్ళకి ఎంతో గాయం చేయొచ్చు, అది మనం ఆలోచించాం. కాబట్టి మాట్లాడే ముందు నేను మాట్లాడేది నిజమేనా, అసలు ఇప్పుడు ఇది మాట్లాడడం అవసరమా, దీనివల్ల ఎవరైనా బాధపడతారా అని ఒక్క సెకండ్ మనకి మనం ఆలోచించుకొని మాట్లాడడం చాలా మంచిదన్నమాట. అండ్ మనం మాట్లాడే మాటే మన వ్యక్తిత్వాన్ని తెలుపుతుంది కదా. అండ్ మన వ్యక్తిత్వమే మన భూషణం కాబట్టి ఒక్కసారి మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. ఏమంటారు, ఇంకా తెలుసుకుందాం ఇలాంటి మంచి మంచి విషయాలు హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. మీ అందరికోసం శ్రేయ ఘోషల్ పాడిన అల్లసాని వారి అనే పాట వచ్చేస్తుంది. తొలి ప్రేమ సినిమా నుంచి తమన్ కంపోజ్ చేస్తుంది. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: 48 ఏళ్ల సినీ ప్రస్థానం.
2: అప్పటికి ఇప్పటికి తగ్గని అదే మాస్, అదే క్రేజ్.
1: స్వయం కృషితో ఎదిగిన విజేత.
2: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ.
1: బాక్సాఫీస్ కి గ్యాంగ్ లీడర్.
2: అభిమానులకు అన్నయ్య.
1: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్.
2: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్ స్టార్ స్టార్ మెగాస్టార్.
1: ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: శ్రోతలకు ముఖ్య గమనిక, జనరంజనిలో మీరు కోరిన పాటలు, మీరు పంచుకోవాలనుకునే మాటలు ఇక మీద ఫోన్ ద్వారా కాకుండా సరికొత్తగా లేఖల ద్వారా కానీ ఇమెయిల్ ద్వారా కానీ పంపొచ్చు. మీరు లేఖలు లేదా ఇమెయిల్స్ పంపవలసిన మా చిరునామా వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz, ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. ఒకవేళ మీరు ఇమెయిల్ పంపాలి అనుకుంటే hellovividhbhaaratihyd@gmail.com, hellovividhbharatihyderabad@gmail.com, అన్ని క్యాపిటల్ లెటర్సే. మీకు నచ్చిన పాటల కోసం ఇక నుంచి లేఖల ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా ఆకాశవాణిని పలకరించండి. గమనిక విన్నారు.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు విత్ మీ ఆర్జే పవన్. స్టూడియో క్లాక్ లో టైం 12:22 ఎగ్జాక్ట్గా. మరి లైఫ్ టెక్నిక్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా, మనం ఆలోచించి మాట్లాడడం అనేది ఎంత ముఖ్యమో. మనం ఒక చిన్న మాట అనేస్తాం కానీ అవతల వాళ్ళకి అది ఒక బాణంలా గుచ్చుకోవచ్చు, ఒక ఏమంటారు ఒక రకమైనటువంటి గాయం చేయొచ్చు, అది కొన్ని సంవత్సరాల పాటు మానకపోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న విషయాలే అవతల వాళ్ళ యొక్క రిలేషన్ దెబ్బతీస్తాయి మనవి. కాబట్టి అడిగిన వెంటనే కాకుండా ఒక్క కొన్ని క్షణాల పాటు ఒక్కసారి సైలెంట్ అయి ఆలోచించి సమాధానం చెప్పడం నేర్చుకోండి, ఎంత బాగుంటుందో చూడండి. అండ్ కోపంగా ఉన్నప్పుడు కాకుండా మైండ్ కూల్ అయ్యాక మాట్లాడితే చాలా మంచిది. ఒకవేళ మీరు కోపంగా ఉన్నారు, మిమ్మల్ని ఎవరైనా సలహా అడిగారు, లేకపోతే ఏదైనా ఎక్స్ప్లెనేషన్ అడిగారు, లేకపోతే ఏదైనా విషయం గురించి అడిగారు, ఇప్పుడు కాదు నాకు కొంచెం టైం కావాలని టైం తీసుకుని మాట్లాడండి, ఎంత బాగుంటుందో. అలాగే ఫోన్లో కంటే కూడా నేరుగా మాట్లాడడం ద్వారానే అపార్థాలు తగ్గి రిలేషన్షిప్స్ దృఢంగా మారుతాయంట. అండ్ ఇంకో విషయం, లైఫ్లో మనం అనుకున్నవి అన్నీ అనుకున్నట్లు జరుగుతాయా చెప్పండి? జరగవు కదా. ఒక్కోసారి మనం ఒక రూట్లో వెళ్దాం అనుకుంటే డెస్టినీ విధి మనల్ని ఇంకో రూట్లో తీసుకెళ్తుంది. అలాంటప్పుడు అయ్యో నాకే ఎందుకు ఇలా జరిగింది అని అనుకుంటాం. బహ్ ఏంటో నాకే ఇలా జరుగుతూ ఉంటుంది లైఫ్లో, అందరూ బాగానే ఉన్నారు అనేది చాలా న్యాచురల్గా ఉండే మైండ్ సెట్ అనమాట ప్రతి ఒక్కరికి. కానీ అదే డెస్టినీని యాక్సెప్ట్ చేస్తూ కష్టాలని అధిగమిస్తూ ఎలా ముందుకు సాగాలో మాట్లాడుకుందాం చైతన్య స్ఫూర్తిలో. ఇంకా మరిన్ని విషయాలు ఆఫ్టర్ దిస్ వండర్ఫుల్ ట్రాక్. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్డ్.

0: మగధీర సినిమా నుంచి విన్న పాట అది. గీతామాధురి దీపు పాడిన పాట. రచన సంగీతం ఎంఎం కీరవాణి.
1: 48 ఏళ్ల సినీ ప్రస్థానం.
2: అప్పటికి ఇప్పటికీ తగ్గని అదే మాస్, అదే క్రేజ్.
1: స్వయం కృషితో ఎదిగిన విజేత,
2: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ,
1: బాక్సాఫీస్ కి గ్యాంగ్ లీడర్,
2: అభిమానులకు అన్నయ్య,
1: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్,
2: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్
0: చైతన్య స్ఫూర్తిలో మనం జీవితంలో అనుసరించాల్సిన చిన్న చిన్న టిప్స్, అలాగే టెక్నిక్స్ మన లైఫ్ ని ఎంత బ్యూటిఫుల్ గా మారుస్తాయి, అలాగే ఎదుటి వాళ్ళతో మన రిలేషన్ ఎంత పాజిటివ్గా ఉంచుతాయి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఇలాంటి లైఫ్ టెక్నిక్స్ మరిన్ని మాట్లాడుకుందాం 12:40 నుంచి న్యూస్ తర్వాత, ఎందుకంటే 12:30కి మనకి న్యూస్ ఉంటుంది కాబట్టి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. Ventane News on Air app download cheskuni, live radio icon click chesi, VB Telugu select cheskuni, non-stop music and entertainment ni enjoy cheyandi. Vivid Bharati Akashvani Telugu, tarataraala taragani aanandam alarinche sampurna vinodam.
4: Aarogya jeevanam aanandadayakam.
5: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి.
3: ప్రపంచంలో ఎక్కడ
0: ఆకాశవాణి వివిధ భారతి. సమయం 12:30, తెలుగులో వార్తలు వింటారు.
6: ఎంట్రపాటి మాధవీలత.

కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షతన 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశం పూణేలో జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్లో ఈరోజు పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ పథకం కింద రైతులకు కనీస మద్దతు ధర ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షతన 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశం పూణేలో జరుగుతోంది. బ్రిక్స్ సభ్య దేశాల కమ్యూనికేషన్ల మంత్రులను ఉన్నతాధికారులను ఒకచోట చేర్చి సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీస్, డిజిటల్ రూపాంతరం, ఆవిష్కరణలు, దృఢమైన డిజిటల్ మౌలిక సదుపాయాల రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. స్థిరమైన భవిష్యత్తు కోసం ఆవిష్కరణ, సహకారం, రూపాంతరం అనేవి ఈ సమావేశం ప్రధాన ఇతివృత్తం. సాంకేతికతలు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, భవిష్యత్ నెట్వర్కులు, సైబర్ సెక్యూరిటీ, కెపాసిటీ బిల్డింగ్, అందరికీ అందుబాటులో ఉండే డిజిటల్ కనెక్టివిటీపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ వేదిక బ్రిక్స్ సభ్య దేశాలకు అవకాశం కల్పిస్తుంది. భారత అధ్యక్షతన బ్రిక్స్ 2026 పర్యాటక మంత్రుల సమావేశం ఈరోజు జైపూర్లో ప్రారంభమవుతుంది. ఈ రెండు రోజుల సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల పర్యాటక మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. పర్యాటక రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. సుస్థిర పర్యాటకం, నైపుణ్యాభివృద్ది, సులభమైన ప్రయాణం, అలాగే పర్యాటక రంగంలో సాంకేతికత, కృత్రిమ మేధస్సు వినియోగం వంటి అంశాలపై చర్చిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్లో 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం బాగ్డోగ్రా చేరుకున్నారు. బాగ్డోగ్రా విమానాశ్రయంలో ఆయనకు ముఖ్యమంత్రి సువేందు అధికారి, డార్జిలింగ్ ఎంపీ రాజీవ్ బిస్తా, పర్యాటక మంత్రి శంకర్ ఘోష్ తదితరులు ఘన స్వాగతం పలికారు. అమిత్ షా ఈరోజు సిలిగురిలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సశస్త్ర సీమాబల్ ప్రధాన కార్యాలయంలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. చికెన్స్ నెట్ గా ప్రసిద్ది చెందిన సిలిగురి కారిడార్ పై జరిగే 2 సమావేశాలకు కూడా ఆయన హాజరవుతారు. మధ్యాహ్నం కవాఖలి మైదానంలో భారతీయ న్యాయ సంహితపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను కేంద్ర హోంమంత్రి ప్రారంభిస్తారు. ఈ ప్రదర్శన కొత్త క్రిమినల్ చట్టం గురించి అవగాహన కల్పించడంపై దృష్టి సారిస్తుంది. ఈరోజు సాయంత్రం పార్టీ నేతలు, కార్యకర్తలతో కూడా అమిత్ షా సమావేశమవుతారు. పరిపాలనా నిర్వహణలో సరికొత్త దృక్పథాలను తీసుకురావడానికి ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాలు, యువత మధ్య మెరుగైన సంబంధాలుండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధానమంత్రి నిన్న తన నివాసంలో 3వ ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, దేశ భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దాలనే దీర్ఘకాలిక దృక్పథంతో ఆలోచించాలని కార్యదర్శులను కోరారు. అధికారులు సేవాభావంతో ఒకరికొకరు సహకరించుకుంటూ పనిచేయాలన్నారు. రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని, ప్రపంచ స్థాయిలో దాన్ని మరింత పోటీతత్వంతో తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. కృత్రిమ మేధస్సును సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని, ఏఐ సామర్థ్యాలను మానవ నైపుణ్యంతో మిళితం చేసే నూతన మార్గాలను అన్వేషించాలని మోదీ కోరారు. సంక్లిష్ట సవాళ్లను ఎదుర్కోవడానికి, దీర్ఘకాలిక దృక్పథంతో దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి సమగ్ర ప్రభుత్వ విధానం, మెరుగైన సమన్వయం, వినూత్న ఆలోచనలు, సమిష్టి యాజమాన్యం అవసరమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ పథకం కింద చిన్న సన్నకారు రైతులకు కనీస మద్దతు ధర ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. వినియోగదారులకు ధరల స్థిరత్వాన్ని కాపాడుతూనే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఈ పథకాన్ని 2018 సెప్టెంబర్లో ప్రారంభించారు. ఈ పథకం కింద బడ్జెట్ కేటాయింపులు 7 ఏళ్లలో క్రమంగా పెరిగినట్టు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. 2024-25లో ఈ పథకం కింద వాస్తవ వ్యయం దాదాపు 5400 కోట్ల రూపాయలుండగా

0: 2026-27 నాటికి దానిని 7,000 కోట్ల రూపాయలకు పైగా పెంచారు. రైతులకు ఆదాయ భద్రత కల్పించడం, ధరల హామీ విధానాలను బలోపేతం చేయడంపై ప్రభుత్వం పెడుతున్న ప్రత్యేక దృష్టికి ఇది నిదర్శనమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వందే మాతరం పూర్తి గీతానికి బదులుగా కేవలం 2 చరణాలను మాత్రమే ఆలపించాలనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన, ఈ నిర్ణయం పార్లమెంటు చేసిన చట్టాన్ని బహిరంగంగా ధిక్కరించడమేనని, ఇది దేశ వ్యతిరేక చర్య అని పేర్కొన్నారు. 1937లో లాలూచీ రాజకీయాల కోసం కాంగ్రెస్ వందే మాతరం గీతాన్ని 2 భాగాలుగా విభజించిందని ఆరోపించారు. వందే మాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ చారిత్రక తప్పిదాన్ని సరిదిద్ది పూర్తి గీతానికి చట్టపరమైన గుర్తింపు ఇచ్చిందని తెలిపారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం లాలూచీ మార్గాన్నే అనుసరిస్తోందని అమిత్ షా ఆరోపించారు.
1: मैं देश की जनता को अपील करना चाहता हूं कि एक बार इस देश ने गलती करी थी वंदे मातरम के 2 टुकड़े होने देने की, और एक गलती के गंभीर परिणाम हमने भुगते हैं. अब देश की जनता एकजुट हो और कांग्रेस पार्टी के इस फैसले के खिलाफ आवाज बुलंद करे कि अब इस देश में तुष्टिकरण की राजनीति नहीं चलेगी. आजादी के 80 साल के बाद 1937 में जो फैसला कांग्रेस ने किया था, जिसको नरेंद्र मोदी जी ने सुधारा है, उसके सामने का कोई विरोध इस देश की जनता नहीं सहन करेगी.
0: భారత్లో పర్యటిస్తున్న జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్ జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి గల ఆవిష్కరణలపై ఇరువురు నాయకులు అభిప్రాయాలు పంచుకున్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సమృద్దిని పెంపొందించడంలో భారత్ జపాన్ రక్షణ భద్రత సహకార ప్రాముఖ్యతను మోదీ చెప్పారు. మేక్ ఇన్ ఇండియా నినాదం కింద సంయుక్త అభివృద్ది, ఉత్పత్తి కోసం ముఖ్యంగా రక్షణ రంగంలో భారతీయ కంపెనీలు స్టార్టప్లతో భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి జపాన్కు ఉన్న అవకాశాలను ప్రధానమంత్రి వివరించారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అలాగే రాబోయే 3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. నెదర్లాండ్స్లోని ఆమ్స్టల్ వీన్లో ఎఫ్ఐహెచ్ హాకీ వరల్డ్ కప్ 2వ పూల్ తొలిదశ మ్యాచ్లో భారత మహిళల జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 9:30 ప్రారంభమవుతుంది. పూల్ ఈ నుండి మొదటి 2 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్కు అర్హత సాధిస్తాయి. అంతకుముందు ఇంగ్లాండ్తో జరిగిన చివరి పూల్ డి మ్యాచ్ డ్రాగా ముగించిన భారత్ 2వ రౌండ్లోకి దూసుకెళ్లింది. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య పరీక్షల తరువాత రావల్పిండిలోని అడియాలా జైలుకి తిరిగి తీసుకొచ్చారు. ఇమ్రాన్ ఖాన్ మానసిక ఆందోళనతో బాధపడుతున్నారని వైద్యులు నివేదిక సమర్పించిన నేపథ్యంలో 2 రోజుల్లో ఆయన్ను ఆసుపత్రికి తరలించాలని, ఈ నెల 18న సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు అర్ధరాత్రి తర్వాత షిఫా అంతర్జాతీయ ఆసుపత్రికి తరలించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షతన 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశం పూణేలో జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్లో ఈరోజు పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి అన్నదాత ఆయు సంరక్షణ అభియాన్ పథకం కింద రైతులకు కనీస మద్దతు ధర ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:40 చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి పునఃస్వాగతం.
1: 48 ఏళ్ల సినీ ప్రస్థానం.
2: అప్పటికి ఇప్పటికి తగ్గని అదే మాస్, అదే క్రేజ్.
1: స్వయం కృషితో ఎదిగిన విజేత.
2: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ.
1: బాక్సాఫీస్ కి గ్యాంగ్ లీడర్.
2: అభిమానులకు అన్నయ్య.
1: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్.
2: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్
1: ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.
3: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: థమన్ సంగీతం అందించిన ఈ పాట గ్రీకు వీరుడు సినిమాలోది. సాహితీగా రచన, బాలుగారు పాడిన పాట.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. జనరంజని కార్యక్రమం ఇకపై సరికొత్తగా. జనరంజనిలో మీరు కోరిన పాటలు, మీరు పంచుకోవాలనుకునే మాటలు ఇక మీదట ఫోన్ ద్వారా కాకుండా సరికొత్తగా లేఖల ద్వారా గానీ ఇమెయిల్ ద్వారా గానీ పంపొచ్చు. లేఖలు పంపవలసిన మా చిరునామా వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. ఒకవేళ మీరు మీకు నచ్చిన పాటని ఈమెయిల్ చేయాలి అనుకుంటే HELLOVIVIDHBHARATIHYD@gmail.com. అన్నీ కూడా క్యాపిటల్ లెటర్సే, గమనించండి. అండ్ మీకు నచ్చిన పాటల కోసం ఇక నుంచి లేఖల ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ ఆకాశవాణిని పలకరించండి. మీకెంతో ఇష్టమైన జనరంజని కార్యక్రమంలో శ్రోతలు గమనిక విన్నారు.
2: అప్పటికి ఇప్పటికి తగ్గని అదే మాస్, అదే క్రేజ్.
3: స్వయం కృషితో ఎదిగిన విజేత,
2: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ,
3: బాక్సాఫీస్ కి గ్యాంగ్ లీడర్,
2: అభిమానులకు అన్నయ్య,
3: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్,
2: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్
3: మెగాస్టార్. ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.
0: పన్నెండు గంటలు దాటి 49 నిమిషాలు అవుతోంది. స్టూడియో క్లాక్ లో చైతన్య స్ఫూర్తిలో మనం జీవితంలో మనం అనుసరించాల్సిన చిన్న చిన్న టిప్స్ మన జీవితాన్ని ఎంత అందంగా ఆనందంగా మారుస్తాయో మాట్లాడుకుంటున్నాం. అయితే చాలామంది ఏమనుకుంటారంటే, నేను చాలా స్ట్రాంగ్ అండి, నేను చాలా స్ట్రాంగ్ మనిషిని, నేను అంత ఈజీగా ఎవరికి లొంగను, నేను చాలా స్టిఫ్గా ఉంటాను అంటారు. కానీ చాలామంది అలా నటిస్తారంట. వాళ్ళకు కూడా ఎమోషన్స్ ఉంటాయి, కానీ అవి బయటకి కనబడనీయకుండా స్ట్రాంగ్ అనే ఒక ముసుగుతో కప్పేస్తారన్నమాట. కాబట్టి అలా నటించాల్సిన అవసరం లేదంటున్నారు ఎక్స్పర్ట్స్. ఎందుకంటే మనకు దగ్గరైన వారితో ఆ బాధని కానీ సంతోషాన్ని కానీ పంచుకోవాలి. మనలో ఉన్నటువంటి ఆ ఎమోషన్స్ని వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటే కాస్తలో కాస్తైనా ఉపశమనం దొరుకుతుంది, లేకపోతే గుండె బరువెక్కిపోతుంది. మరి గుండె మీద అంత వెయిట్ ఉండడం మంచిది కాదు కదా. కాబట్టి జరిగిన దాని గురించి కాకుండా జరగాల్సిన దాని గురించి ఆలోచించాలి. జీవితం నేర్పే ఎన్నో అనుభవ పాఠాల్లో ఇది కూడా ఒక పాఠమని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి. అండ్ మనల్ని మోటివేట్ చేసే మంచి ఫ్రెండ్స్ లేదా మన ఫ్యామిలీ మెంబర్స్తో మంచి క్వాలిటీ టైం గడపడం వల్ల లైఫ్ పట్ల మన దృష్టికోణం, మన పర్సెప్షన్ మారుతుందన్నమాట. ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా గ్రహించాలి. అలాగే జీవితంలో మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నిజాన్ని మాట్లాడడం, ఏదేమైనా సరే నిజాన్నే చెప్పడం. అది మన మనస్సాక్షికి మనం ఇచ్చే అతిపెద్ద గౌరవం అన్నమాట. అబద్ధం అనేది ఒక క్షణం ఉపశమనం.

మనం ఇచ్చే షార్ట్కట్లా అనిపిస్తుంది, కానీ నిజం వైపు నిలబడే వ్యక్తికి మనసులో అసలు భయం అనేదే ఉండదంట, ఆత్మవిశ్వాసం మాత్రమే ఉంటుందంట. పరిస్థితులు ఎలాంటి సవాళ్లు విసిరినా సరే మనం ఖచ్చితంగా నిజాయితీ వైపే నిలబడాలి, అప్పుడే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. అబద్ధం అనేది ఒక చిన్న స్వీట్ లాంటిది, ఎక్కువగా స్వీట్లు తిన్నా మొహం మొత్తేస్తుంది, కానీ చేదుగా ఉన్నా కూడా కాకరకాయ మన ఆరోగ్యానికి మంచిది. కాబట్టి ట్రూత్ ఈజ్ బిట్టర్ అంటారు కదా, కానీ ట్రూత్ వైపు ఉండడమే చాలా మంచిదన్నమాట. మాట్లాడుకుందాం ఇంకా ఈ పాట తర్వాత. నేహాబాసిన్ పాడిన కరెంట్ సినిమాలో నుంచి వచ్చేస్తుంది సాంగ్, దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్. స్టే ట్యూన్డ్, యు ఆర్ లిజనింగ్ టు ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం విత్ మీ ఆర్జే పవన్.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్ పై.
1: మీట్ ద స్టార్.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: పన్నెండు గంటలు దాటి 58 నిమిషాలు చైతన్య స్ఫూర్తిలో లైఫ్ టెక్నిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఐఆమ్ స్ట్రాంగ్ అనుకోవడం మంచిదే, కానీ స్ట్రాంగ్గా ఉన్నా లేకపోయినా దాన్ని నటించడం మంచిది కాదంటున్నారు మన మానసిక నిపుణులు అన్నమాట. అయితే నిజం చెబితే వచ్చే పరిణామాలకు భయపడి అబద్ధం చెప్తే ఆ భయం ఆందోళన మనల్ని లైఫ్ లాంగ్ వెంటాడుతూనే ఉంటాయి. ఆ గిల్టీ అన్నది మన మనస్సులో అలా ఉండిపోతుందన్నమాట. ఒకవేళ మనం అబద్ధం చెప్పి తద్వారా మనకి ఆ పని సక్సెస్ అయినా వేరే వాళ్ళ అవకాశాన్ని మనం దొంగిలించినట్టు అవుతుంది. కాబట్టి అలాంటి తప్పులు చేస్తే ఆ గిల్టీ అన్నది మనల్ని లైఫ్ లాంగ్ వెంటాడుతుంది. అది సాధించిన ఉపయోగం ఉండదన్నమాట. సరే, ఫలితం ఏదైనా సరే నేను నిజాయితీగానే ఉంటాను అనే కాన్ఫిడెన్స్ని మనం పెంపొందించుకోవాలి. థింక్ హెల్ప్ ఇన్స్పైరింగ్ నెసెసరీ కైండ్ అనే లైఫ్ ఫార్ములేని ఉపయోగించి మాట్లాడడం మన రిలేషన్షిప్స్ని పదిలంగా ఉంచుతుంది. సాక్షాత్తు భగవంతుడి అవతారమైనప్పటికీ శ్రీరాముడు విధిని అనుసరించి కష్టాలను ఎదుర్కొని మనకి ఆదర్శప్రాయుడయ్యాడు కదా. అలాగే అబద్ధం అనేది ఆ క్షణానికి ఆనందం ఇచ్చిన నిజం మాత్రమే ఎప్పటికీ మనల్ని మంచి వ్యక్తిగా నిలబెడుతుంది అనే సత్యాన్ని గ్రహించి తీరాలి. సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఆలోచించి మాట్లాడడం డెస్టినీ ఇచ్చే సవాళ్ళని చిరునవ్వుతో స్వీకరిస్తూ ఎప్పుడూ నిజాయితీగానే జీవించాలి. అది మనకి హ్యాపీనెస్ ఇస్తుంది. సో లివ్ విత్ ఇంటిగ్రిటీ, లివ్ హ్యాపీలీ, బికాస్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కదా. ఇది ఈనాటి చైతన్య స్ఫూర్తి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మెగా సింగ్ పాడిన పాటిది రచన రామజోగే శాస్త్రి, సంగీతం దేవిష్ ప్రసాద్, మిర్చి సినిమాలోంచి.
1: 48 ఏళ్ల సినీ ప్రస్థానం.
2: అప్పటికి ఇప్పటికీ తగ్గని అదే మాస్, అదే క్రేజ్.
1: స్వయం కృషితో ఎదిగిన విజేత,
2: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ,
1: బాక్సాఫీస్ కి గ్యాంగ్ లీడర్,
2: అభిమానులకు అన్నయ్య,
1: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్,
2: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్
1: ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. డోంట్ మిస్ ఇట్.
3: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

0: అఖండ తాండవం సినిమాలోంచి విన్న పాట అది. రచన కాసర్ల శ్యామ్, థమన్ ఎస్ఎస్ సంగీతం, శ్రేయ ఘోషల్, బ్రిజేష్ శాండిల్ పాడిన పాట.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:10 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తిరగా ఉషారమణి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విదేశీ పర్యటనలో భాగంగా లండన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఈపీఎల్ ఫుట్బాల్ కార్యక్రమాల్లో ఈవేళ పాల్గొంటారు. ఒత్తిడి అధిగమించేందుకు వ్యాయామం యోగా అవసరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు వరలక్ష్మీ వ్రతం వేడుకలను వైభవంగా జరుపుకుంటున్నారు. తెలంగాణకు పెట్టుబడులు నిధులు రాబట్టడమే లక్ష్యంగా చేపట్టిన విదేశీ పర్యటనలో భాగంగా లండన్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈవేళ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఈపీఎల్ ఫుట్బాల్ కార్యక్రమానికి, రేపు కేంబ్రిడ్జ్ బృందం లండన్ బిజినెస్ స్కూల్ సమావేశాలకు హాజరవుతారు. అయితే యూకే పర్యటన ముగిసిన అనంతరం చేపట్టవలసిన సీఎం అమెరికా పర్యటన సాంకేతిక కారణాల వల్ల రద్దయింది. తెలంగాణ ప్రగతి ప్రయాణం నిరంతరం కొనసాగుతుందని సీఎం పేర్కొన్నారు. యూకే పర్యటన పూర్తి చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అవుతారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నల్లకుంటలోని మదర్ డైరీ పార్క్ను నిన్న సందర్శించి ఓపెన్ జిమ్ను ప్రారంభించారు. ఆధునిక జీవనశైలి, ఆహారం కల్తీ, సోషల్ మీడియా వల్ల పెరుగుతున్న శారీరక మానసిక ఒత్తిడి నుంచి విముక్తికి యోగా వ్యాయామం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. అందరూ ఉచితంగా ఆరోగ్యకరమైన జీవనం గడపడానికే ఈ ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ రోజు కొంత సమయం కేటాయించి యోగా వ్యాయామం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించాలని ఆకాంక్షించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వీర్లగడ్డ తండాలో నిర్వహించిన పల్లె పల్లెకు పొన్నవన్న కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో సమీక్షించారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని ఆయన చెప్పారు. మూతపడిన పాఠశాలను వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభించేలాగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వర్షపు నీటిని సంరక్షించుకోవాలని, ఆయిల్ పామ్ సాగుపై దృష్టి పెట్టాలని సూచిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. బీజేపీ ఎంపీ కాంగ్రెస్లో చేరేందుకు సిద్దమవుతున్నట్లు ఒక పత్రికలో కథనం వెలువడగా దీనిపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి స్పందించారు. తెలివైన వారెవరూ ప్రస్తుతం కాంగ్రెస్లోకి వెళ్లారని స్పష్టం చేశారు. ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ వల్ల పార్టీ నష్టం కలుగుతోందని, రేవంత్ రెడ్డి మాటలను కేసీ వేణుగోపాల్ గుడ్డిగా నమ్ముతున్నారని ఆరోపించారు. ఈ అంశంపై తాను విడుదల చేసిన వీడియోను విశ్లేషించాలని ఎంపీ అరవింద్ కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ పర్యటనపై ఎంపీ ధర్మపురి అరవింద్ బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అధికారిక అనుమతులతోనే ముఖ్యమంత్రి బ్రిటన్ వెళ్లారని స్పష్టం చేశారు. విద్యా సంస్థలు, క్రీడా ప్రాంగణాలు సందర్శిస్తుంటే బీజేపీ నేతలు రాజకీయం చేయడం తగదన్నారు. భారత వ్యతిరేక శక్తులను కలవడానికే సీఎం వెళ్లారంటూ అరవింద్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్లో ఎల్నీనో ప్రభావం, వివిధ ప్రభుత్వ రంగాలు చేపట్టవలసిన ముందస్తు చర్యలపై వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ధనసరి సీతక్క, వాకిటి శ్రీహరితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, స్పెషల్ సీఎస్ దానకిషోర్, సెక్రటరీ ఇలంవర్తి తదితర వ్యవసాయ, పంచాయతీరాజ్, పశుసంవర్ధక శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సూర్యాపేట కలెక్టరేట్లో ఎమ్మెల్యే మందుల సమ్మెల్తో కలిసి నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో అర్హులకు కార్డులందక ఇబ్బంది పడ్డారని ఆయన పేర్కొన్నారు. పేదల సంక్షేమానికి తెచ్చిన సన్నబియ్యం పథకంతో 3,42,00,000 మంది లబ్ది పొందుతున్నారని, రాష్టంలో 1,06,00,000 కుటుంబాలకు స్మార్ట్ కార్డులతో ఆహార భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. మంగళకరమైన శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అమ్మవారి కరుణా కటాక్షాలతో ప్రతి ఇంటా సుఖశాంతులు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు నిండాలని ఆయన ఆకాంక్షించారు. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా వరలక్ష్మీ వ్రతం వేడుకలను ప్రజలు వైభవంగా జరుపుకుంటున్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్తో పాటు పలు జిల్లాల్లోని ప్రముఖ ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. మహిళలు వేకువజామున ఇళ్లను అలంకరించి పూజలు నిర్వహించగా ఆలయాల్లో శ్రీ వరలక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చనలు చేపట్టారు. సకల సౌభాగ్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ మహిళలు అమ్మవారిని దర్శించుకుని ఒకరికొకరు వాయినాలిచ్చి పుచ్చుకున్నారు. పండుగ వాతావరణంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా వరలక్ష్మి వ్రతం వేడుకలు మహిళలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్లో నిర్వహించిన సామూహిక వరలక్ష్మి వ్రతంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని పూజలు నిర్వహించారు. వరలక్ష్మి వ్రతం మహోత్సవం సందర్భంగా జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. చేయూత పథకం కింద కొత్త పింఛన్ల కోసం అందిన దరఖాస్తుల్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. జిల్లాలో ఇప్పటివరకు 9426 దరఖాస్తులు నమోదయ్యాయి. రాష్ట దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తన కుమార్తె సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చారు. గీసుకొండలో జరిగిన పుట్టినరోజు వేడుకలో సుస్మిత మాట్లాడిన మాటలు, ఆమె వ్యక్తిగత అభిప్రాయాన్ని, వాటికి తనను రాజకీయంగా బాధ్యురాలని చేయడం సరికాదని చెప్పారు. కాంగ్రెస్ నాయకత్వంపై

గౌరవం ఉందని పేర్కొంటూ నిజాలను గ్రహించి పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసును ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. భూముల సర్వే ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. నిన్న రాత్రి జిల్లాలో జరుగుతున్న భూముల సర్వేపై జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు పూర్తి చేసిన భూముల సర్వే, చేయాల్సిన సర్వే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో రెవెన్యూ మ్యాపులు లేని గ్రామాల ఇబ్బందులు తొలగించేందుకు చేపట్టిన సర్వేను గడువులోగా పూర్తి చేయాలని, సర్వే ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని చెప్పారు. తెలంగాణ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ బృందం మనీలాలోని ఫిలిప్పీన్స్ విదేశాంగ కార్యాలయాన్ని సందర్శించి ప్రవాసుల సంక్షేమ విధానాలపై చర్చించింది. అక్కడ అమలు చేస్తున్న ఉత్తమ విధానాన్ని పరిశీలించి గల్ఫ్లోని 15 లక్షల మంది తెలంగాణ కార్మికులకు అండగా నిలిచేలాగా త్వరలో ప్రత్యేక విధానం రూపొందిస్తామని కమిటీ ప్రతినిధులు తెలియజేశారు. 2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్ర స్థాయి పాఠశాల క్రీడల నిర్వహణపై తెలంగాణ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యా డైరెక్టర్ నవీన్ నికోలస్ మెదక్ జిల్లా స్కూల్ గేమ్స్ వెబ్ పోర్టల్ ను ప్రారంభించారు. క్రీడా వివరాల డిజిటలైజేషన్, నకిలీ సర్టిఫికెట్ల అడ్డుకట్టకు ఈ పోర్టల్ దోహదపడుతుందని తెలియజేశారు. అధునాతన ఉక్కు ఉత్పత్తుల వినియోగాన్ని పెంచేందుకు జిందాల్ స్టీల్ ఐఐటి హైదరాబాద్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఐఐటిహెచ్ క్యాంపస్ లో దేశంలోనే తొలిసారిగా జిందాల్ స్టీల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేయనున్నారు. మౌలిక వసతులు, రక్షణ, విద్యుత్ రంగాల్లో తక్కువ ముడి పదార్థాలతో మెరుగైన ఉక్కు పరిష్కారాలు అందించడమే లక్ష్యంగా ఈ కేంద్రం పరిశోధనలు, శిక్షణ కార్యక్రమాలు చేపడుతుందని సంస్థల ప్రతినిధులు తెలియజేశారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు మార్చి-మే 2026 పరీక్షలకు సంబంధించిన పాస్ సర్టిఫికెట్లను జిల్లాలకు పంపించింది. నకిలీలను నిరోధించేందుకు 25 రకాల భద్రతా ఫీచర్లు చిరగని కాగితంతో వీటిని రూపొందించారు. విద్యార్థులు తమ కళాశాలల ప్రిన్సిపల్స్ ను కలిసి ఈ ధృవపత్రాలు పొందవచ్చునని బోర్డు తెలియజేసింది. వెనుకబడిన తరగతుల బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించి ఆర్థికంగా తీర్చిదిద్దేందుకు 100% సబ్సిడీపై ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ల పంపిణీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ అభివృద్ది అధికారి సౌజన్య ఒక ప్రకటనలో తెలియజేశారు. 12,000 రూపాయల విలువైన ఆటోమేటిక్ కుట్టు మిషన్ ఉచితంగా అందిస్తారని, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో సెప్టెంబర్ 15 తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఆఫీసులు, ఆసుపత్రులు, ఇతర పని ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొనే వేధింపులను అరికట్టడానికి లైంగిక వేధింపుల నివారణ చట్టం పాష్ యాక్ట్ చట్టం ఒక బలమైన కవచంలా పనిచేస్తుందని మహిళా సాధికారత కేంద్రం సూర్యాపేట జిల్లా కోఆర్డినేటర్ చైతన్య చెప్పారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో పని ప్రదేశాల్లో మహిళల భద్రతపై ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వరంగల్ ములుగు జిల్లాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు వచ్చిన భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ ను హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాష్పై ఈ రోజు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. జిల్లాలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై ఎన్నికల సంఘం కార్యదర్శి చర్చించారు. వినియోగదారులకు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ అందించేందుకు మౌలిక వసతులను బలోపేతం చేయాలని టీజీఎన్పీడీసీఎల్ సిఎండి కర్ణాటి వరుణ్ రెడ్డి చెప్పారు. కరీంనగర్ సర్కిల్లో ఆయన పర్యటించారు. విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విదేశీ పర్యటనలో భాగంగా లండన్ లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఈపీఎల్ ఫుట్బాల్ కార్యక్రమాల్లో ఈవేళ పాల్గొంటారు. ఒత్తిడి అధిగమించేందుకు వ్యాయామం, యోగ అవసరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు వరలక్ష్మి వ్రతం వేడుకలను వైభవంగా జరుపుకుంటున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: 48 ఏళ్ల సినీ ప్రస్థానం.
1: అప్పటికి ఇప్పటికి తగ్గని అదే మాస్, అదే క్రేజ్.
0: స్వయం కృషితో ఎదిగిన విజేత.
1: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ.
0: బాక్సాఫీస్ కి గ్యాంగ్ లీడర్.
1: అభిమానులకు అన్నయ్య.
0: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్.
1: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్.
0: స్టార్ స్టార్ మెగాస్టార్. ఆగస్టు 22.

0: రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్ పై. డోంట్ మిస్ ఇట్.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: ఎస్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్. వచ్చేసాం షో టైమ్ కి. వచ్చేసాం 121 క్రాస్ చేసి 48 సెకండ్స్ అవుతుంది. మరి ప్రతిరోజు 122 మధ్యలో మనందరికీ ఎంతో ఇష్టమైన క్విజ్ ప్రోగ్రామ్ షో టైమ్. నేను ప్రశ్నలు అడుగుతాను, మీరు వాట్సాప్ ద్వారా నాకు ఆన్సర్స్ పంపిస్తారు. కరెక్ట్గా పంపించిన శ్రోతల పేర్లన్నీ కూడా నేను చదువుతాను. ఇదే కదా మన ఫార్మాట్. మరి ఇవాళ కూడా మంచి మంచి క్వశ్చన్స్తో నేను రెడీగా ఉన్నారు. అన్ని సినిమా క్వశ్చన్సే. మరి ఇవాళ రాధిక గారి బర్త్డే అని

యువరత్న సినిమా నుంచి విన్న పాట అది. రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి, షాన్ పాడిన పాట అది. ఎస్, గెట్ రెడీ ఫర్ ఫస్ట్ క్వశ్చన్ లిజనర్స్. ఫస్ట్ క్వశ్చన్ అడగడానికి నేను రెడీ అయిపోయాను, మీరు కూడా జాగ్రత్తగా వినండి క్వశ్చన్ని. రాధిక గారి బర్త్డే సందర్భంగా ఆవిడ గురించే ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ జాగ్రత్తగా వింటే ఆన్సర్ మీకు వచ్చేస్తుంది. క్వశ్చన్ ఏంటంటే, సుందరమ్మ అనే పాత్రలో సినిమా అంతా నెగిటివ్గా కనబడి ఆఖరిలో సినిమాను మలుపు తిప్పి సుఖాంతం అవ్వడానికి కారణమయ్యే పాత్రలో నటించి మహిళా ప్రేక్షకుల చేత బ్రహ్మరథం పట్టించుకున్నారు రాధిక గారు. అప్పట్లో పేపర్స్లో కూడా రాధిక గారి నటనకు బ్రహ్మరథం పడుతున్న మహిళా ప్రేక్షకులను చాలా పబ్లిష్ అయ్యేదన్నమాట అప్పట్లో. క్వశ్చన్ అర్థమైంది కదా, సుందరమ్మ అనే పాత్రలో సినిమా అంతా నెగిటివ్గా కనబడి, అప్పుడే ఆన్సర్స్ కూడా వచ్చేస్తున్నాయి మనకి. ఆఖరిలో సినిమాను మలుపు తిప్పి సుఖాంతం అవ్వడానికి కారణమయ్యే పాత్రలో నటించారు, ఆ సినిమా పేరేంటి? ఆన్సర్స్ పంపించండి 0402324085 నెంబర్ మీద. స్టే ట్యూన్డ్.

సూర్యవంశం సినిమా నుంచి విన్న పాటది. హరిహరన్ గారు పాడింది, ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం. క్వశ్చన్ అడగడం జరిగింది, నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగాను, ఏ సినిమాలో రాధిక గారు సినిమా అంతా నెగటివ్ గా కనపడి చివరిలో కథను మలుపు తిప్పి కథ సుఖాంతం అవ్వడానికి కారణమయ్యే సుందరమ్మ అనే పాత్రలో కనిపించారు అని చెప్పి. దాదాపు ఒక 60% మనకి కరెక్ట్ ఆన్సర్స్ వచ్చాయి. చాలామంది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి అటు ఇటు వెళ్ళారు, బట్ కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లు చదవాలి కదా. నేను కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి, డోర్నాల బాలరాజు గారు వనస్థలిపురం నుంచి, డోర్నాల సుదర్శన్ గారు అంకుశాపురం నుంచి, అప్పలరాజు గారు పెడం నుంచి, పునా వెంకటేశం హేమలత గారు నెమ్మాని నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు, అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, దమ్మోజు వెంకటాచార్య గారు చిత్రియాల గ్రామం నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుంచి, గణేష్ వేదవతి గారు నిజాంపేట నుంచి, దస్తగిరి సంధ్యాగారు ప్రొద్దుటూరు నుంచి, భోగా మార్కండేయ అనిత భూదాన్ పోచంపల్లి నుంచి, అలాగే పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య గారు, పైడిపాటి నాగభూషణరావు గారు నాగ్పూర్ మహారాష్ట్ర నుంచి పంపించారు, నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుంచి.

పంపించారు, కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత రాపర్తి నర్సింగ్ గారు రుద్రవరం జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్స్ పంపించారు. వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. శ్రోతలు కొంతమంది న్యాయం కావాలన్నారు, అలాగే రీసెంట్గా రిలీజ్ అయిన తాయి కజైవి అని కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు. అవేవి కరెక్ట్ కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఇప్పుడు చెప్తాను నేను. ముందుగా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు ఆన్సర్స్ పంపిస్తే తీసుకోనండి, నేను ఆల్రెడీ సాంగ్ అయిపోయే లోపలే పంపాలని చెప్పాను కాబట్టి. కరెక్ట్ ఆన్సర్ 1998లో వచ్చిన, శంకర్ గారి డైరెక్షన్లో వచ్చిన జీన్స్ సినిమా. గుర్తుందా, గుర్తొచ్చిందా? ఫస్ట్ మనం గెస్ట్ క్యారెక్టర్ అనుకుంటాం, సినిమా అంతా రాధిక గారి మీద కోపం వచ్చేస్తూ ఉంటుంది మనకి. ఎందుకంటే భర్త అయిన నాజర్ గారిని సాధిస్తూ ఉండడం, చివరికి వచ్చేసరికి స్టోరీ ఒక దగ్గర స్టక్ అయిపోయినప్పుడు ఆవిడ తన బావగారైన నాజర్ క్యారెక్టర్కి బ్రెయిన్ వాష్ చేసి లాజికల్గా మాట్లాడి ఆయన్ని పెళ్లికి ఒప్పించడం చాలా గొప్పగా ఉంటుంది రాధిక గారి నటన. ఇవాళ ఆవిడ బర్త్డే సందర్భంగా ఒక్కసారి ఆ సినిమాను గుర్తు చేసుకోవడం కూడా మనకి జరిగిందనమాట. సో కరెక్ట్ ఆన్సర్ జీన్స్.

జీన్ సినిమా నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ విన్నాం కదా, శ్రీనివాస్ పాడిన పాటది. ఏఎం రత్నం శివ గణేష్ సాహిత్యం, ఏఆర్ రెహమాన్ సంగీతం. ఎస్, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, సంగీతం టాపిక్ వచ్చింది కాబట్టి మీకు ఒక పాట ప్లే చేస్తాను ఇప్పుడు. ఆ పాట జాగ్రత్తగా వినండి, విన్న తర్వాత మీరు పంపించాల్సింది ఏంటంటే ఈ పాటని కంపోజ్ చేసింది ఎవరు, ఈ పాటకి సంగీత దర్శకత్వం వహించింది ఎవరు. ఆ పాట వినండి, ఆ సినిమా పేరేంటో తెలుసుకోండి, ఆ పాటకి సంగీతం అందించిన వారు ఎవరు, నాకు కరెక్ట్గా ఆన్సర్ పంపించండి. 0402324582. కండిషన్ ఏంటంటే ఆ పాట అయిపోయే లోపల మీ ఆన్సర్స్ రావాలి. ఇప్పటికే కొంతమంది ఆన్సర్స్ పంపిస్తున్నారు నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి. కరెక్ట్ కాదు కదా అది. కాబట్టి సెకండ్ క్వశ్చన్ ఇప్పుడు మీకు పాట ప్లే అవుతుంది, ఆ పాట వినండి, ఆ పాటకి సంగీతం అందించింది ఎవరు, ఆన్సర్ పంపించండి. ఆన్ 0402324582. పాట

0: 48 ఏళ్ల సినీ ప్రస్థానం.
1: అప్పటికి ఇప్పటికి తగ్గని అదే మాస్, అదే క్రేజ్.
0: స్వయం కృషితో ఎదిగిన విజేత,
1: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ,
0: బాక్సాఫీస్ కి గ్యాంగ్ లీడర్,
1: అభిమానులకు అన్నయ్య,
0: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్,
1: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్
0: మెగాస్టార్. ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8.

అని చెప్పాను. మీకు ఒక సాంగ్ ప్లే చేశాను, అది కన్నయ్య కిట్టయ్య 1993 వచ్చిన సినిమా అది. కొంతమంది శ్రోతలు స్టార్టింగ్లో కొంచెం లేట్ అయ్యారు, ఎవరు పంపలేరేమో అనుకున్నాను, బట్ టక టక టక టక ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి. మరి ఏంటో మతలబు నాకు అర్థం కావట్లేదు. ఎస్, కరెక్ట్గా ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లు చదువుతాను. బాలకృష్ణ గారు మళ్ళీ ఫస్ట్ పంపించారు నర్సంపేట నుంచి. బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు అమ్మనగుర్తి నుంచి, మీ ఊరి పేరు చదివేశానండి హ్యాపీనా. అప్పలరాజు గారు పెడన్ నుంచి, దోర్నాల బాలరాజు గారు వనస్థలిపురం నుంచి, సేరే బాలాజీ సావిత్రి గారు కుబేర్ నుంచి, పంతాడు శ్రీనివాసరావు గారు మోరిపొలం నుండి, దస్తగిరి సంధ్యా ప్రొదుటూరు నుండి, సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి, దివాకర్ ఉమ్మెడ నుంచి, కనకారావు గారు పెడ నుంచి, పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, మురహర యశోద గారు వీక్లీ బజార్ నిజామాబాద్ నుంచి, గణేష్ వేదవతి గారు నిజాంపేట నుంచి, పైడిపాటి నాగభూషణ రావు గారు రాంగ్ ఆన్సర్ సారీ, పుట్టపాక మిరియాల తిరుమలయ్య గారు పంపించారు పుట్టపాక నుంచి, ఉమారాణి ఆర్ఆర్ చౌరస్తా నిజామాబాద్ నుంచి, నాగ్నాథ్ గుప్తా గారు కూడా నిజామాబాద్ నుంచి, రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రవరం నుంచి రాపర్తి నరసింగ్ గారు కరెక్ట్గా పంపారు. తర్వాత మనకి డబ్బు సేట్ లైన్ బెల్లంపల్లి నుంచి డాక్టర్ వెంకన్న గారు పంపారు, జక్రాన్పల్లి నుంచి అరుణ రాజేందర్ కరెక్ట్గా పంపారు, మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి, జి శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి అన్నది మెన్షన్ చేయలేదు, మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడ నుంచి పంపించారు, తర్వాత కాకతీయ పాషా గారు వరంగల్ నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు, చింతా శ్రీనివాస్ గారు షాపల్ నుంచి, పైడిపాటి నాగభూషణరావు గారు నాగ్పూర్ మహారాష్ట్ర నుంచి, భూదాన్ పోచంపల్లి నుంచి ఎలగందుల మార్కండేయ లక్ష్మి, మొండ్రాయ గ్రామం నుంచి అనుముల మోహన్ సుభద్ర. ఇంకా ఆపేసేయండి ఆన్సర్స్ పంపించడం. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అది కన్నయ్య కిట్టయ్య అని చెప్పాను కదా సినిమా పేరు. ఆ సినిమాకి దర్శకులు రేలంగి నరసింహారావు గారు, అందులో రాజేంద్ర ప్రసాద్ గారు డబుల్ యాక్షన్ ఉంటారు, శోభన హీరోయిన్గా నటించగా, ఆమని తులసి గారు రుక్మిణి సత్యభామ పాత్రలో నటిస్తే, నారదుడిగా బ్రహ్మానందం గారు అద్భుతంగా నటించారు. అయితే ఇక్కడ ఒక మతలబు ఉంది, ఈ సినిమాకి రేలంగి నరసింహారావు గారు దర్శకత్వం వహించిన, సంగీతం అందించింది దర్శకులు వంశీ గారు. వంశీ గారు మంచి క్రియేటివ్ డైరెక్టర్ కదా, అప్పుడప్పుడు ఆయన సంగీతం కూడా అందిస్తారు. ఆయన సంగీతం అందించిన సినిమాలు చూస్తే జోకర్ సినిమాకి ఆయనే డైరెక్టర్, ఆయన మ్యూజిక్ డైరెక్టర్. అలాగే డిటెక్టివ్ నారద అనే సినిమాలో ఒక పాటని వంశీ గారే కంపోజ్ చేస్తారు, మిగతా పాటలన్నీ కూడా ఇళయరాజ గారు కంపోజ్ చేస్తారు. కరెక్ట్ ఆన్సర్ వంశీ గారు డైరెక్టర్. ఎస్, మనకి టైం తక్కువగా ఉంది కాబట్టి థర్డ్ క్వశ్చన్ కూడా అడిగేస్తాను నేను, రెడీగా ఉండండి, జాగ్రత్తగా వినండి. వినయ విధేయ రామ 2019 విడుదలైన వినయ విధేయ రామ సినిమాలో రామ్ చరణ్ పెద్దన్నయ్యగా యాక్ట్ చేసిన ప్రశాంత్ ఉన్నారు కదా, ఇందాక జీన్స్ సినిమాలో హీరో అతనే, చాలా కాలం తర్వాత మళ్ళీ మనకి వినయ విధేయ రామ సినిమాలో కనిపించారు. రామ్ చరణ్ గారి పెద్దన్నయ్యగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. అయితే ఆ ప్రశాంత్ క్యారెక్టర్కి గాత్రదానం చేసింది ఎవరు, డబ్బింగ్ చెప్పింది ఎవరు? వినయ విధేయ రామ సినిమాలో ప్రశాంత్ క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పిన డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరు? ఆన్సర్స్ ఫాస్ట్గా పంపించండి, మనకి టైం తక్కువగా ఉంది. వీళ్ళని ఎక్కువ పేర్లు చదవడానికి నేను ప్రయత్నిస్తాను కరెక్ట్గా పంపిన వాళ్ళవి. స్టే ట్యూన్డ్, షో టైం వింటున్నారు విత్ మీ ఆర్జే పవన్.

ప్రశాంతే సెల్ఫ్ డబ్బింగ్ చెప్పుకున్నారు అని చెప్పి చాలామంది ఆన్సర్స్ పంపిస్తున్నారు. లేదండి, ప్రశాంత్ స్వయంగా డబ్బింగ్ చెప్తే డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరు అని నేను క్వశ్చన్ ఎందుకు అడుగుతాను? కాబట్టి ఖచ్చితంగా ఒక డబ్బింగ్ ఆర్టిస్టే ఆయనకు డబ్బింగ్ చెప్పారు. మీరు వెతకండి వెతకండి, కానీ కరెక్ట్ ఆన్సర్స్ పంపించండి.

ఒక్కరైనా కనీసం ఒక్కరైనా పంపిస్తారా అని నేను భూతద్దం పట్టి చూస్తూ ఉన్నానన్నమాట ఆన్సర్స్ వైపు. కానీ అన్ఫార్చునేట్లీ ఒక్కరు కూడా కరెక్ట్గా పంపించలేదండి. నాకు ఇంకొకటి నవ్వు తెప్పించిన విషయం ఏంటంటే, గణేష్ వేదవతి గారు నిజాంపేట నుంచి ఎంత సిన్సియర్గా పెట్టారంటే, పాపం సార్ ఆన్సర్ దొరకడం లేదు అని పెట్టారు. దొరకడం అంటే ఎక్కడ దొరుకుతుంది సార్? మీ జనరల్ నాలెడ్జ్కి పరీక్ష కదా ఇది. సరే, మీరు ఎక్కడెక్కడ వెతికినా కరెక్ట్ ఆన్సర్ పంపిస్తే చాలు, ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకోవడంలో తప్పులేదు, దాన్ని నేను కంట్రోల్ చేయలేను కాబట్టి. చాలామంది గూగుల్లో వెతికినట్టున్నారు, బట్ గూగుల్లో దొరకని క్వశ్చన్సే పట్టరావాలని నేను ఛాయశక్తిలో ట్రై చేస్తూ ఉంటాను. ఈరోజు నేను సక్సెస్ అయ్యాను, నాకు చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట, మీకు కోపం వచ్చినా సరే. అయితే చాలామంది శ్రీనివాసమూర్తి గారు అన్నారు, కొంతమంది ఆయనే డబ్బింగ్ చెప్పుకున్నారు ప్రశాంత్ గారు అన్నారు, కొంతమంది అంటే మనకి గూగుల్ ఏం దొరుకుతుందంటే సాహిల్ హదా అని ఒక సింగర్ పేరు పంపించారు. సాహిల్ హదా అంటే మనకి రూబా రూబా సాంగ్ పాడారు కదా ఆరెంజ్లో, ఆయన హిందీ డబ్బింగ్ వెర్షన్లో ప్రశాంత్ క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పారు. బట్ వినయ విధేయరామ స్ట్రైట్ తెలుగు సినిమా కదా, కానీ ఎవరు కరెక్ట్గా పంపించలేదు. సరే, ఈసారి మీరు వినయ విధేయరామ సినిమా చూస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. కరెక్ట్ ఆన్సర్ రివీల్ చేసేస్తాను నేను మనకి, ఎందుకంటే టైం కూడా అయిపోయింది కాబట్టి. ఎవరన్నా కరెక్ట్గా పంపారా చూస్తున్నాను, బట్ లేదు. రవిశంకర్ గారు కూడా కాదు. విలన్ క్యారెక్టర్స్కి బాగా ఫేమస్ అయిన ఈ మధ్యకాలంలో మనకి బాగా పేరు వచ్చిన డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరంటే, ధ్రువ సినిమాలో అరవింద్ స్వామికి చెప్పిన డబ్బింగ్ ఆర్టిస్ట్ తెలుసు కదా, అలాగే స్నేహితుడు సినిమాలో విజయ్ క్యారెక్టర్కి చెప్పారు డబ్బింగ్, అలా ఎన్నో మంచి మంచి క్యారెక్టర్స్ చెప్తూ చాలా బిజీ డబ్బింగ్ ఆర్టిస్ట్గా మారిన సింగర్ హేమచంద్ర ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హేమచంద్ర మనకి ప్రశాంత్ క్యారెక్టర్కి వినయ విధేయరామ సినిమాలో డబ్బింగ్ చెప్పారనమాట. ఒకసారి సినిమా ఇప్పుడు పంపిస్తే ఎట్లా దివాకర్ గారు, చాలా తెలివి ఉంది మీకు, మీ తెలివి ఇంకా ఇంకా పెంచుకోండి. బట్ ఆన్సర్ అయితే నేను రివీల్ చేసేసాను. సో ఇది వాటి షో

మొత్తానికి ఒక ఆన్సర్ మీ నుంచి చెప్పించలేకపోయాను నేను. ఈరోజు నేను ఖచ్చితంగా క్యాలెండర్లో మార్క్ చేసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ శ్రోతలందరికీ ఇవాళ పార్టిసిపేట్ చేసినందుకు. షో టైం మీకు నచ్చిందని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ రేపటి షో టైంలో ఇంతే ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయండి, ఎంజాయ్ చేయండి. స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2:15 దాటి 30 సెకండ్లు అవుతోంది.
1: ప్రగతి పదాన సాగిపోమని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం మీట్ ద స్టార్ ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
2: మీట్ ద స్టార్.
3: 48 ఏళ్ల సినీ ప్రస్థానం.
4: అప్పటికి ఇప్పటికి తగ్గని అదే మాస్, అదే క్రేజ్.
3: స్వయం కృషితో ఎదిగిన విజేత.
4: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ.
3: బాక్సాఫీస్ కి గ్యాంగ్ లీడర్.
4: అభిమానులకు అన్నయ్య.
3: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్.

0: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్
1: స్టార్ స్టార్ మెగాస్టార్ ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్ పై. డోంట్ మిస్ ఇట్.
2: శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం. మరి ప్రతిరోజు 2:15 నుంచి 3 గంటల మధ్యలో మనం శక్తిశీలి కార్యక్రమంలో మహిళామణుల విజయ గాథల గురించి మాట్లాడుకుంటాం. అలాగే వాళ్ళు సమాజంలో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ గురించి, వాళ్ళు నింపిన స్ఫూర్తి గురించి, అలాగే వేరే వాళ్ళకి వాళ్ళు ఇన్స్పిరేషన్గా మారుతున్న సంఘటనల గురించి, అలాంటి కథల గురించి మనం వింటూ ఉంటాం. మరి ఇవాళ కూడా ఒక గ్రేట్ లేడీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అందరూ ఒకలాగా ఆలోచిస్తే తను ఒకలాగా ఆలోచించారు. చిన్నప్పటి నుంచి మనం తల్లిదండ్రుల సమక్షంలో పెరుగుతాం. అలాగే గోరుముద్దలు పెట్టి తల్లి మనకి మన ఆకలి తీరుస్తుంది. అలాగే నాన్న బాధ్యతగా మనకు కావలసిన బొమ్మలన్నీ తీసుకొస్తాడు, ఆడిస్తాడు, పాడిస్తాడు. అలాగే ఇంట్లో ఇంకా పెద్దవాళ్ళు, అమ్మమ్మలు, నానమ్మలు, వాళ్ళు చెప్పే కథలు మనల్ని నిద్రపుచ్చడానికి చెప్తూ ఉంటారు కదా, ఫలానా చోటు ఇలా జరిగిందని, అలా జరిగిందని. అవి వింటూ మనం అందులో నుంచి కొన్ని నీతి కథలు కూడా నేర్చుకుంటాం. మనం లైఫ్లో తీసుకోవాల్సిన ఏవైతే ఇన్స్పిరేషన్ ఉందో ఆ స్టోరీస్ నుంచి వాటిని మనం లైఫ్లో అప్లై చేస్తాం. ఇవన్నీ మన పెంపకంలో ముఖ్యమైన అంశాలన్నమాట. చిన్నప్పటి నుంచి ఇలాంటి ఒక ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన పెంపకంలో పెరిగితే పెద్దాక మంచి పౌరులుగా తయారవుతాం. ఎందుకంటే చిన్నప్పుడు మనమందరం కూడా అమ్మమ్మ నాన్నమ్మ చెప్పిన కథలు విని పెరిగిన వాళ్ళమే కదా. మరి అలా ఇప్పుడున్న ఈ డిజిటల్ యుగంలో కూడా అలాంటి కొన్ని నీతి కథలు చెప్తోంది ఒక ఆవిడ. మరి ఎవరావిడ? ఆవిడ చేస్తున్న సమాజ సేవ ఏంటి? చిన్నపిల్లలకి ఆవిడ నేర్పిస్తున్న నీతి పాఠాలు ఏంటి? ఇవన్నీ కూడా ఇవాళ శక్తిశీల్లో మాట్లాడుకోబోతున్నాం. తనెవరో చెప్తాను మరి కాసేపట్లో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఎంఎం కీరవాణి గారు కంపోజ్ చేస్తున్న పాట ఇది. వేటూరి సుందరరాముత్ గారి సాహిత్యం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర గారు పాడారు. అల్లరి ప్రియుడు సినిమా కోసం
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: 2:24 స్టూడియో క్లాక్ లో శక్తిశీలి వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై విత్ మీ ఆర్జే పవన్. పిల్లలు మొబైల్తో కాలక్షేపం చేస్తున్న రోజులు ఇవి కదా. ఎవరిని చూసినా స్మార్ట్ ఫోన్, తల దించుకునే ఉంటున్నారు తప్ప తల ఎత్తుకుని ఎవరు ఉండట్లేదు ఎక్కడ చూసినా కూడా. నిజానికి ఈ అలవాటు వారి మానసిక ఎదుగుదలని దెబ్బతీస్తుంది. అయితే చిన్నారుల స్క్రీన్ టైంని తగ్గించేందుకు స్టోరీ టెల్లర్గా మారారు కేరళంకు చెందిన కళ్యాణి గోపకుమార్ అనే ఒక మహిళామణి. చిన్నప్పుడు తన బామ్మ చెప్పిన కథలన్నీ ఈ కాలం చిన్నారులకు సృజనాత్మక పద్ధతుల్లో వివరిస్తూ వస్తున్నారన్నమాట. తద్వారా పిల్లల్లో ఊహాశక్తిని, జ్ఞాపక శక్తిని పెంచుతున్నారు. అయితే చిన్నారులకు వాల్యూస్, మోరల్స్, నీతి పాఠాలు, నైతిక విలువలు నేర్పేందుకు స్టోరీస్కి మించిన, కథలకు మించిన మంచి సాధనం మరొకటి లేదంటోన్న కళ్యాణి గోపకుమార్ గారి స్టోరీ టెల్లింగ్ ప్రాజెక్ట్ గురించి ఇవాళ మన శక్తిశీలో మనం మాట్లాడుకోబోతున్నాం. అసలు ఈ స్టోరీ టెల్లింగ్ ప్రాజెక్ట్ ఏం చెప్తుంది, డిజిటల్గా ప్రతి చిన్నపిల్లాడి దగ్గరికి ఆవిడ ఎలా రీచ్ అవుతున్నారు, కేవలం చిన్నపిల్లలకే ఈ స్టోరీ టెల్లింగ్ ప్రాజెక్ట్ ఆవిడ ఇంట్రడ్యూస్ చేశారా, లేకపోతే ఎవరైనా ఈ కథలు వినొచ్చా, అసలు ఏంటి ఈ స్టోరీ టెల్లింగ్ ప్రాజెక్ట్ వెనుక కథా కమామిషు, ఇవాళ శక్తిశీలలో మాట్లాడుకోబోతున్నాం. అంతకన్నా ముందు దృశ్యం సినిమా నుంచి ఒక మంచి పాట వినిపిస్తున్నాను మీకు. కార్తీక్ పాడింది, రచన చంద్రబోస్, సంగీతం శరత్. స్టే ట్యూన్డ్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

డిజిటల్ స్టోరీ టెల్లర్ కళ్యాణి గోపకుమార్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా మనం. కళ్యాణి గారిది కేరళలోని కొచ్చి అని చెప్పుకున్నాం కదా. చిన్నతనంలోనే తన బామ్మగారు చెప్పిన కథలు ఆసక్తిగా వినేవారు కళ్యాణి గారు. ఈ క్రమంలోనే కథ చెప్పడంలో ఉన్న గొప్పతనాన్ని చిన్నప్పుడే గ్రహించారు కళ్యాణి గోపకుమార్ గారు. అయితే పెద్దయ్యాక తాను కూడా ఒక స్టోరీ టెల్లర్గా ఎందుకు మారకూడదు అనుకున్నారు. ఆ ఆలోచనతోనే తన బామ్మగారు చెప్పే కథల్ని ఎప్పటికప్పుడు పుస్తకంలో నోట్ చేసుకునేవారంట. మనం ఏదైనా విన్నదాన్ని నోట్ చేసుకుంటే ఆ జ్ఞాపకం ఇంకా డబల్ స్ట్రాంగ్ అయిపోతుందన్నమాట. ఎలా అంటే సిమెంట్ మీద వాటర్ చల్లినట్టుగా గట్టిగా కాంక్రీట్ లాగా అయిపోతుంది. ఏదైనా మంచి హ్యాబిట్ అది. వాటి నుంచి నేను గ్రహించిన నీతివాక్యాలని విడిగా రాసుకునేదాన్ని అని చెప్తారామె. తర్వాత పెద్దయిన తర్వాత తరాల వారీగా అందించాలి అనుకున్నారంట. 2019లో కళ్యాణి గారు గర్భిణీగా ఉన్నప్పుడు ఈ ఆలోచనని ఆచరణలో పెట్టారంట. ఎందుకంటే కావాల్సినంత టైం దొరుకుతుంది కదా, మంచిగా హెల్త్ని మెయింటైన్ చేసుకుంటూ తనకున్నటువంటి వ్యాపకాలన్నీ నెరవేర్చుకునే టైం అది. సో తను విన్న ఆ పాత కథల్ని మళ్ళీ గుర్తు చేసుకుని నైబర్స్తో అలాగే ఇళ్లలో ఉండే చిన్నపిల్లలతో వాళ్ళకి హాలిడేస్ వచ్చినప్పుడు అలా వినిపిస్తూ ఉండేవారంట. వాళ్ళు ఎంతో ఆసక్తిగా వినడం చూశాక మరింతమంది పిల్లల్ని వీటికి ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, మంచి మంచి కథలు వాళ్ళకి చెప్పి వాళ్ళకి స్టోరీ టెల్లింగ్ మీద ఆసక్తి ఇంకా పెంచాలి అనుకున్నారు. ఆ క్రమంలోనే అనగనగా అనే ఒక స్టోరీ టెల్లింగ్ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. మరి ఈ అనగనగా పిల్లల్ని ఎలా మోటివేట్ చేస్తుంది మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా నుంచి విన్న పాటది. రచన సీతారామ శాస్త్రి గారు, సంగీతం చిరంతన్ భట్, బాలుగారు శ్రేయ ఘోషల్ కలిసి పాడిన పాట.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: 48 ఏళ్ల సినీ ప్రస్థానం.
3: అప్పటికి ఇప్పటికీ తగ్గని అదే మాస్, అదే క్రేజ్.
2: స్వయం కృషితో ఎదిగిన విజేత,
3: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ,
2: బాక్సాఫీస్ కి గ్యాంగ్ లీడర్,
3: అభిమానులకు అన్నయ్య,
2: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్,
3: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్
2: స్టార్ స్టార్ మెగాస్టార్. ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

2:40 స్టూడియో క్లాక్ లో శక్తిశీలిలో కళ్యాణి గోపకుమార్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. కల్పిత కథలు, జానపద కథలు, రాజుల కాలం నాటి కథలు, ఇలా వివిధ అంశాలని స్పృశిస్తూ కథలు చెబుతూ ఉంటారు కళ్యాణి. ప్రస్తుతం స్థానికంగా ఉండే పిల్లల కోసం ప్రత్యేకంగా వర్క్షాప్స్ నిర్వహిస్తూ స్కూల్స్కి వెళ్తూ అక్కడి చిన్నారులకు కథలు చెబుతున్న ఆమె ఇతర ప్రాంతాల్లో ఉండే పిల్లల కోసం కూడా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని విరివిగా ఉపయోగించుకుంటూ ఉన్నారు. అంటే ఫిజికల్గా ఎదురుగా కూర్చోబెట్టుకుని చెప్పడం, అలాగే వర్చువల్గా ప్లస్ ఈ సోషల్ మీడియా ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం కూడా కళ్యాణి గోపకుమార్ గారు చేస్తున్న పనులు. ఇన్స్టాగ్రామ్ అలాగే పాడ్కాస్ట్లను వేదికగా చేసుకుంటున్నారు. అది కూడా కథ చెప్పానా పూర్తయిందా అన్నట్లుగా కాకుండా సృజనాత్మకంగా, మోర్ ఇంటరాక్టివ్గా పిల్లల్ని అందులో ఇన్వాల్వ్ చేస్తూ, వాళ్ళని నవ్విస్తూ, ఆలోచింపజేస్తూ, ఊహాలోకంలో విహరించేలా చేస్తూ ఒక ఫ్యాంటసీ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ని ఆవిడ ఎంచుకున్నారు. అలాగని చెప్పి ఒకే గొంతుతో కథ అంతా వింటే ఎవరికైనా బోర్ కొడుతుందిగా, మరి అవి కూడా ఆలోచించాలి కదా. అందుకే కథలోని పాత్రలకు అనుగుణంగా గొంతు మారుస్తూ, మిమిక్ చేస్తూ, స్టోరీ మధ్యలో వచ్చే జంతువుల శబ్దాల్ని తనే అనుకరిస్తారు. అలా పాత్రల్ని బట్టి బొమ్మలు చూపించడం, తోలు బొమ్మలు ప్రదర్శించడం వంటివి చేస్తూ ఉంటారు. అలాగే కథలో ఏవైనా పద్యాలుంటే గనక వాటిని పిల్లలతో పలికిస్తారు. ఏదో చెప్పేయడం కాకుండా పిల్లల చేత మళ్ళీ తిరిగి వాటిని చెప్పించడం వల్ల పిల్లల్లో ఇంకొంచెం ఎక్కువగా నాటుకుంటాయి కాబట్టి అవి. దీనివల్ల వారు కథలో పూర్తిగా లీనమవుతారు. ఇలా కథంతా పూర్తయ్యాక ఆయా పాత్రలు, జంతువుల

బొమ్మలు వాళ్లే గీసేలా ప్రోత్సహిస్తూ ఉంటారు. అంటే ఎక్కడ ఏది వదిలిపెట్టరు అనమాట, వాళ్ళల్లో ప్రతి ఆర్ట్ని బయటకు తీస్తారు కళ్యాణి గోపకుమార్ గారు. ఇలా తాను చెప్పే కథలన్నీ తమ మాతృభాష మలయాళంలోనే వివరిస్తూ ఉంటారు. తద్వారా మాతృభాష గొప్పతనాన్ని ఆ చిన్నారులకు తెలియజేస్తున్నారు కళ్యాణి గోపకుమార్ గారు. మాట్లాడుకుందాం శక్తిశీలిలో ఇంకా మరిన్ని విశేషాలు ఒక పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ద్వారా గానీ ఇమెయిల్ ద్వారా గానీ పంపొచ్చు. లేఖలు పంపవలసిన మా అడ్రస్ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్, ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. ఇమెయిల్ అడ్రస్ hellovividharatihyderabad@gmail.com. గమనించండి, అన్ని క్యాపిటల్ లెటర్సే. మీకు నచ్చిన పాటల కోసం ఇక నుంచి లేఖల ద్వారా ఇమెయిల్ ద్వారా ఆకాశవాణిని పలకరించండి. సరికొత్త జనరంజన్లో మీరు కూడా పాల్గొనండి. గమనిక విన్నారు.

0: మనసంతా నువ్వే సినిమా నుంచి విన్న పాట అది. సంజీవిని ఉష గానం చేశారు. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఆర్పి పట్నాయక్.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్.
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై
3: మీట్ ద స్టార్.
0: శక్తిశీలి వింటున్నారు. శక్తిశీలిలో డిజిటల్ స్టోరీ టెల్లర్, అలాగే ఎంతో మంది పిల్లల్లో చైతన్యం తీసుకొస్తున్న కళ్యాణి గోపకుమార్ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే నేను ఇందాక అడిగాను, ఓన్లీ పిల్లలకేనా, ఇంకా వేరే వాళ్ళకు కూడా ఈవిడ వర్క్షాప్స్ నిర్వహిస్తూ ఉంటారా అంటే, కేవలం పిల్లలకే కాదు వారి తల్లులకు స్కూల్ టీచర్స్కి కూడా ప్రత్యేకంగా వర్క్షాప్స్ నిర్వహిస్తూ తమ చిన్నారులకు విద్యార్థులకు కథలు ఎలా చెప్పాలో కూడా ఒక ఓరియంటేషన్ ఇస్తున్నారు కళ్యాణి గారు. ఈ రోజుల్లో చాలామంది పిల్లలు మొబైల్తోనే గడపడం చూస్తున్నాం కదా, ఈ అలవాటుకి వాళ్ళని దూరం చేయాలంటే కథలే చక్కటి మార్గం అని డిసైడ్ అయ్యారు. అందుకే తల్లులు తమ పిల్లలకు కథ చెప్పే క్రమంలో పూర్తి ఏకాగ్రత శ్రద్ధ పెట్టడం ముఖ్యం. అప్పుడే వాళ్లకు నచ్చినట్లుగా వాటిని వివరించగలం. ఇలా వాళ్లను పక్కన కూర్చోబెట్టుకుని కథలు చెప్పడం వల్ల తల్లి బిడ్డల మధ్య అనుబంధం పెరుగుతుంది. అలాగే కథ పూర్తయ్యాక వాళ్లకు ప్రశ్నలు సందేహాలు అడిగే సమయం కూడా ఇవ్వాలి. మరి వాళ్ళు ఏం గ్రహించారో తెలవాలంటే క్వశ్చన్సే కదా, దాని నుంచే వాళ్ళకి ఎంత అర్థమైందో మనకు అర్థమవుతుంది. అప్పుడే కథలపై వాళ్ళకి ఆసక్తి పెరుగుతుంది. అమ్మ మరో కథ ఎప్పుడు చెబుతుందా అనే ఆతృతతో ఎదురు చూస్తారు. ఈ ప్రక్రియ వల్ల మానసిక ఎదుగుదలకు దోహదం చేస్తుంది. తద్వారా వారిలో జ్ఞాపక శక్తి, ఆలోచన సామర్థ్యం, ఏకాగ్రత వంటివి కూడా పెరుగుతాయి. ఇవి వారి వ్యక్తిగత జీవితానికే కాదు కెరీర్ ఉన్నంతకాలం సాగేందుకు, ఉన్నతంగా సాగేందుకు కూడా తోడ్పడతాయి అంటున్నారు కళ్యాణి గోపకుమార్ గారు. అయితే చాలామంది కేవలం మలయాళం భాషలోనే చెప్తే ఎలా అనే సందేహాలు వెలిబుచ్చిన వాళ్ళకి ఆవిడ ట్రాన్స్లేషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. కొన్ని టూల్స్ ద్వారా వాళ్ళ వాళ్ళ మాతృభాషల్లోకి దాన్ని అనువదించుకుని చక్కగా చదువుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. ఆవిడ్ని కాంటాక్ట్ చేస్తే సోషల్ మీడియా వేదికగా తను కొన్ని సజెషన్స్ ఇస్తున్నారు. అలా చాలామంది మోటివేట్ అవుతున్నారు కళ్యాణి గోపకుమార్ గారి ద్వారా. నిజంగా సమాజానికి ఆవిడ చేస్తున్న సేవ చాలా మెచ్చుకోదగిందే కదా. మరి ఇది వాళ్ళ శక్తిశీలి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: 48 ఏళ్ల సినీ ప్రస్థానం.
1: అప్పటికి ఇప్పటికి తగ్గని అదే మాస్, అదే క్రేజ్.
0: స్వయం కృషితో ఎదిగిన విజేత.
1: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ.
0: బాక్సాఫీస్ కి గ్యాంగ్ లీడర్.
1: అభిమానులకు అన్నయ్య.
0: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్.
1: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్
0: స్టార్ స్టార్ మెగాస్టార్ ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 3 గంటలు. ఇప్పుడు వివిధ భారతి ముంబై కేంద్ర ప్రసారాలు రిలే వింటారు.

0: आप सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबा। हेलो सहेली।

మీరింతవరకు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి రిలే విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్స్పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్పై నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్నారు. ఇప్పుడు సమయం 5:00.

అభిరుచి కార్యక్రమంలో ముందుగా పాటను కోరుతున్నవారు నిజామాబాద్ జిల్లా జక్రాంపల్లి మండలం పడకల్ గ్రామం నుండి కోరుతున్నవారు గంగాధర్ చంద్రకాంత్ కోటేశ్వర్ పద్మ ప్రమీళ అనన్య సుదీప్తి అనూహ్య లత ప్రసాద్ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరు కోరుతున్న పాట రుద్రవీణ సినిమా కోసం ఎస్పి బాలు బృందం పాడిన పాట విందాం.

0: విండపాట ప్రతిభావంతుడు సినిమా కోసం కేజే యేసుదాస్ పాడిన పాట విన్నారు. ఈ పాటను వినిపించమని కోరినవారు తిమ్మాపూర్ నుండి దాసరి లలిత, అనన్య, రాజేశ్వర్, వేదవతి, వినోద్, భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట.
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
4: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
4: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి

0: స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెల సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ప్రకటనలు విన్నారు శ్రోతలు. మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమంలో వింటున్న కార్యక్రమం అభిరుచి. శ్రోతలు కోరిన సినీ గీతాలు కార్యక్రమంలో తర్వాత పాటు కోరిన వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుండి భరత్లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలి, నందిని, రమేష్, అజయ్, ఆదిత్య, కిరణ్, జానకి, హనుమాన్, శివరాణి, భారతీబాయి, ఇంకా వారి మిత్రబృందం. వీరు కోరుతున్న పాట నాగమల్లి సినిమా నుండి. వీరందరి కొరకుపై ఈ పాట విందాం.

0: అభిరుచి కార్యక్రమంలో కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు

0: సంపాదించిన మొత్తానికి సమానంగా నగలు.
1: జిఆర్టీ గోల్డ్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగులేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
2: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-450-66. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
2: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా అంతగా నడవడం లేదు.
1: మరి ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
2: చేసుకోవాలనే ఉంది కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
1: దాందే ఉంది, 9490407880కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
2: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నంబర్ 9490407880.
3: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: ప్రకటనలు విన్నారు అభిరుచి కార్యక్రమంలో. తర్వాత పాఠం కోరుతున్నారు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యామనంది గ్రామం నుండి కోరుతున్నవారు వసంత, భారతి, లాస్య, సాన్విక, హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్, శ్రీకాంతాచారి, స్వప్న, శ్రీనివాస్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు కూడిన పాట ఆట సినిమా కోసం కార్తీక్ చిత్ర పాడిన పాట విందాం.

తర్వాత పాడిన కొడుతున్నవారు వరంగల్ నుండి చంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భవిత, దీప్తి, హాసిని, సంధ్యారాణి, హన్సిక, ప్రియ, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరు కోరుతున్న పాట స్వప్న సినిమా నుండి.

మీరు ఇంతవరకు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలకున్న సినీ గీతాలు విన్నారు. ఇంతటితో అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు పెద్ద వయస్సు, గొప్ప డిగ్రీలతో పనిలేదు. 17 సంవత్సరాలు నిండి ఉండి ఇంటర్మీడియట్ పూర్తయితే చాలు ప్రభుత్వ ఉద్యోగాలను సొంతం చేసుకుని ఉద్యోగ జీవితంతోనూ అలాగే ఉద్యోగ జీవితంతోనూ ముందుకు సాగిపోవచ్చు. ఇలా ఇంటర్మీడియట్ చదివిన వారి కోసం కేంద్ర స్థాయిలోనూ అలాగే రాష్ట్ర స్థాయిలోనూ అనేక ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి అభ్యర్థులకు. డిగ్రీలు పీజీలు పూర్తయ్యే వరకు ఎదురు చూడవలసిన పనే లేకుండా ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా కనుక పెట్టుకుంటే ముందు నుంచే సరైన ప్రణాళికలతో ప్రయత్నిస్తే చాలు. చిన్న వయసులోనే జీవితంలో స్థిరపడవచ్చు. ఇక ఆ తర్వాత ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. మరి ఆ ఉద్యోగ అవకాశాల వివరాలను గురించే తెలుసుకుందాం ఈనాటి యువజనుల యువవాణి కార్యక్రమం.

ఇంటర్మీడియట్ లేదా 10+2 విద్యార్హతతో ఎక్కువ ఉద్యోగాలు రక్షణ రంగంలోనే అందుబాటులో ఉన్నాయి. మ్యాథ్స్, సైన్స్, ఆర్ట్స్ గ్రూపుల ఆధారంగా రక్షణ రంగంలో అనేక ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ఇందులో రక్షణ రంగంలో ప్రస్తుతం అగ్నివీర్ పేరుతో నియామకాలను చేపడుతున్నారు. ఇందులో ఎంపికైన వారు 4 సంవత్సరాల పాటు సేవల్ని అందించాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాతి దశలో అవకాశం వచ్చిన వారు శాశ్వత ఉద్యోగులుగా కూడా కొనసాగవచ్చు. ఇక ఎయిర్ ఫోర్స్కు సంబంధించి ఎయిర్మెన్ విభాగంలో అయితే గ్రూప్ ఎక్స్ అలాగే గ్రూప్ వై ట్రేడుల్లో వివిధ ఉద్యోగాలకు ఇంటర్మీడియటే విద్యార్హతగా ఉంటుంది. గ్రూప్ ఎక్స్లో ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్, గ్రూప్ వైలో మ్యూజిషియన్ లాంటి పోస్టులను మినహాయించి మిగిలిన ఉద్యోగాలన్నింటికీ దాదాపు ఇంటర్మీడియటే అర్హతగా ఉంటుంది. ఇక అలాగే ఈ ఉద్యోగాలకు 17 సంవత్సరాల

నుంచి 21 సంవత్సరాల లోపు వయోపరిమితి కూడా ఉంటుంది. రక్షణ రంగానికి సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా సంవత్సరానికి 2 సార్లు విడుదలవుతూ ఉంటాయి. రాత పరీక్షలో చూపించిన ప్రతిభ, అలాగే ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడము జరుగుతుంది. గ్రూప్ ఎక్స్ విభాగంలో ఎంపికైన వారికి ఫిట్టర్, అలాగే గ్రూప్ వై విభాగంలో చేరిన వారికి టెక్నీషియన్ ట్రేడ్లు కేటాయిస్తారు. నాన్ టెక్నికల్ ట్రేడుల్లో అకౌంట్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్, ఎయిర్ ఫోర్స్ పోలీస్, అలాగే సెక్యూరిటీ అసిస్టెంట్ లాంటి వివిధ ఉద్యోగాలు ఉంటాయి. ఇక శాశ్వత ఉద్యోగంలో అవకాశం వచ్చిన వారు కెరీర్లో ఎయిర్ క్రాఫ్ట్స్మెన్ స్థాయి నుంచి మాస్టర్ వారెంట్ ఆఫీసర్ స్థాయి వరకు చేరుకోవచ్చు. ఇక వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా ఆఫీసర్ స్థాయి లాంటి ఉన్నత హోదాకు చేరుకునే అవకాశం కూడా ఉంటుంది అభ్యర్థులకు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

ప్రకటనల అనంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో భాగంగా మనం తెలుసుకుంటున్నాం ఇంటర్మీడియట్ విద్యార్హతతో లభించే వివిధ కేంద్ర అలాగే రాష్ట్ర స్థాయి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల వివరాలను గురించి. ఇక ఆర్మీకి సంబంధించి సోల్జర్ క్లర్క్ అలాగే సోల్జర్ కీపర్, సోల్జర్ టెక్ లాంటి పోస్టులకు, వీటితో పాటు సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ లాంటి పోస్టులకు ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే దరఖాస్తులు చేసుకోవచ్చు అభ్యర్థులు. ఇక సంవత్సరానికి 2 సార్లు ఈ ఉద్యోగాల ప్రకటన విడుదలవుతూ ఉంటుంది. అభ్యర్థులు రాత పరీక్ష అలాగే ఫిజికల్ టెస్ట్ అలాగే మెడికల్ టెస్టులతో శిక్షణకు తీసుకోవడం జరుగుతుంది. ఇక ఆ తర్వాత శాశ్వత ఉద్యోగానికి అవకాశము లభిస్తుంది అభ్యర్థులకు. వీటితో పాటుగా భారతీయ నావికాదళంలో ఆర్టిఫిషర్ అప్రెంటిస్ అలాగే సీనియర్ సెకండరీ రిక్రూట్ పోస్టులకు ఎంపీసీ గ్రూప్తో ఇంటర్మీడియట్ పూర్తి కావాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్ అలాగే మెడికల్ టెస్టుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు కూడా సంవత్సరానికి 2 సార్లు విడుదలవుతూ ఉంటాయి. ఇక ఇందులో కనుక శాశ్వత ఉద్యోగానికి ఎంపికైతే కెరీర్లో మాస్టర్ చీఫ్ పెట్టీ ఆఫీసర్ హోదా వరకు చేరుకోవచ్చు అభ్యర్థులు.

నావికాదళానికి సంబంధించే కోస్ట్ గార్డ్లో భాగంగా నేవిక్ జనరల్ డ్యూటీ పోస్టులకు కూడా ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్లో 50% మార్కులతో ఉత్తీర్ణతను కలిగి ఉండాలి అభ్యర్థులు. అలాగే వయోపరిమితి కూడా 18 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల లోపు వారు అర్హులుగా ఉంటారు. పరీక్షలో చూపించిన ప్రతిభ, అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మరియు మెడికల్ టెస్టుల ద్వారా నియామకాలను చేపట్టడం జరుగుతుంది. ఇక ఈ ఉద్యోగంలో చేరిన వారు తర్వాత కెరీర్లో ప్రధానాధికారి హోదాకు కూడా చేరుకునే అవకాశము లభిస్తుంది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ

కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.

కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇక కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకున్న వారికి చక్కటి వేదికలు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి, అలాగే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బీలు. ఈ సంస్థలు దాదాపు ప్రతి సంవత్సరం నోటిఫికేషన్లు విడుదల చేస్తూనే ఉంటాయి. ఇందులో భాగంగా కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ అనగా సిహెచ్ఎస్ఎల్ పోస్టులను ఎస్ఎస్సి ప్రతి సంవత్సరం భర్తీ చేస్తూ ఉంటుంది. ఈ విధానంలో ఎంపికైన వారు కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డిసి, అలాగే జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ జేఎస్ఏ, పోస్టల్ అసిస్టెంట్ లేదా సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ లాంటి విధులను నిర్వర్తించడం జరుగుతుంది. ఇక పరీక్షలో చూపించిన ప్రతిభ, అలాగే స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక జరుగుతుంది. ఇంటర్మీడియట్ అన్ని గ్రూపుల వారు ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇక ఇందులోనే మరొక ఉద్యోగం స్టెనోగ్రాఫర్. కేంద్రానికి చెందిన వివిధ శాఖలు, అలాగే వివిధ విభాగాల్లో స్టెనోగ్రాఫర్ పోస్టులకు ఎస్ఎస్సి సుమారు 2 సంవత్సరాలకు ఒకసారి ప్రకటనలు విడుదల చేస్తూ ఉంటుంది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత కలిగిన వారు దరఖాస్తులు చేసుకోవడానికి అర్హులుగా ఉంటారు. ముందుగా రాత పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. ఇక ఆ తర్వాత స్టెనోగ్రఫీ స్కిల్ టెస్టును నిర్వహిస్తారు. ఇక ఇందులో కనుక అర్హత సాధిస్తే స్టెనోగ్రాఫర్గా విధులను నిర్వర్తిస్తారు అభ్యర్థులు. వయస్సు కూడా 18 సంవత్సరాల నుంచి 30 ఏళ్లలోపు ఉన్నవారు దరఖాస్తులు చేసుకోవడానికి అర్హులుగా ఉంటారు. ఇక ఇంటర్ తర్వాత స్టెనోగ్రఫీ కోర్సు చేసుకున్నవారు, పూర్తి చేసిన వారు ఇందులో రాణించగలుగుతారు.

0: ఇక ఇవే కాకుండా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, దీని ద్వారా లభించే ఉద్యోగ అవకాశాల విషయానికి వస్తే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అలాగే అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ టైమ్ కీపర్, ట్రైన్స్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులకు పోటీ పడవచ్చు ఇంటర్మీడియట్ విద్యార్హతతో. 18 నుంచి 30 సంవత్సరాలలోపు అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవడానికి అర్హులుగా ఉంటారు. ఇక ఈ ప్రకటనలు 3 సంవత్సరాలకు ఒకసారి ఆశించవచ్చు. ఈ పోస్టులకు 2 దశల్లో నిర్వహించే రాత పరీక్షల్లో చూపించిన ప్రతిభతో భర్తీ చేయడము జరుగుతుంది. పోస్టును బట్టి టైప్ లేదా స్కిల్ టెస్టు ఉంటుంది. ఇక ఈ పరీక్షను తెలుగు భాషలోనూ రాసుకునే వెసులుబాటు ఉంది అభ్యర్థులకు.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

నేరుగా ప్రభుత్వ ఉద్యోగమే కాకుండా ఇటు చదువుకుంటూ ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించాలి అనుకునేవారు ఎన్డీఏ అండ్ ఎన్ఏ పరీక్షను పరిశీలించవచ్చు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ ఎన్డీఏ అండ్ ఎన్ఏ పరీక్షను మహిళలతో పాటు ఇంటర్మీడియట్ అన్ని గ్రూపుల వారు రాసుకోవచ్చు. ఇక ఎంపికైన వారికి బీఏ, బీఎస్సీ, బీటెక్ కోర్సులను ఉచితంగా చదివిస్తారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత వీరిని ఆర్మీ అలాగే నేవీ, ఎయిర్ ఫోర్సుల్లో పదవ లెవెల్ హోదాతో విధుల్లోకి తీసుకోవడము జరుగుతుంది. అలాగే ఆర్మీ 10+2 టెక్ ఎంట్రీ, ఇక వీటితో పాటుగా నేవీ 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ పోస్టులకు ఇంటర్మీడియట్ ఎంపీసీ విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవడానికి అర్హులుగా ఉంటారు. ఐఐటి, జేఈఈ స్కోర్ అలాగే ఇంటర్వ్యూలతో నియామకాలను చేపట్టడము జరుగుతుంది. ఇక వీరికి నిర్దేశిత బ్రాంచీలో బీటెక్ కోర్సును ఉచితంగా అందించి శిక్షణ పూర్తయిన తర్వాత పదవ లెవెల్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఇక ఈ మూడు ప్రకటనలు సంవత్సరానికి 2 సార్లు విడుదలవ్వటం జరుగుతుంది. రక్షణ రంగంలో సత్తా చాటాలనుకున్న వారు ఎన్డీఏ అండ్ ఎన్ఏ పరీక్షలో కనుక విజయాన్ని సాధిస్తే అత్యున్నత హోదాను అందుకోవచ్చు. గరిష్ట వయస్సు పరిమితి ప్రకారం కనీసం 6 సార్లు పరీక్ష రాసుకునే వెసులుబాటు ఉంటుంది అభ్యర్థులకు. ఇక అందువల్ల నిబద్ధతతో కనుక ప్రయత్నిస్తే విజయావకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. పరీక్ష ఏదైనప్పటికీ పోటీ ప్రపంచంలో ముందు నుంచి ప్రిపేర్ అయిన వాళ్లే ఫలితాల్లోనూ ముందుంటారు అన్న విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి.

0: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: కేంద్ర స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా ఇంటర్మీడియట్ విద్యార్హతతో కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఇక వాటి విషయానికి వస్తే మొదటిది పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు. శారీరక దారుఢ్యం అలాగే పట్టుదల ఉన్న అభ్యర్థులకు పోలీస్ శాఖలో కానిస్టేబుల్ అనగా సివిల్, ఏఆర్, టీఎస్ఎస్పీ అలాగే ఏపీఎస్పీ, ఆబ్కారి వంటి పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఇక వీటికి ఇంటర్మీడియట్ కనీస విద్యార్హతగా ఉంటుంది. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఏ గ్రూపు వారైనా దరఖాస్తులు చేసుకోవడానికి అర్హులుగా ఉంటారు. 18 సంవత్సరాల నుంచి 22 లేదా 25 ఏళ్లలోపు వయోపరిమితిని కలిగి ఉండాలి అభ్యర్థులు. ఇక వీటితో పాటు జూనియర్ అసిస్టెంట్ లేదా జూనియర్ టైపిస్ట్ పోస్టులు కూడా రాష్ట్ర స్థాయిలో లభించే ప్రభుత్వ ఉద్యోగాలు. ఇక వివిధ ప్రభుత్వ శాఖల్లోనూ ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ అలాగే కంప్యూటర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులను గ్రూప్ 4 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. మ్యాథ్స్, సైన్స్, ఆర్ట్స్ విద్యార్థులు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు. టైపింగ్ పరిజ్ఞానం ఉన్నవారికి ఇది ఒక చక్కని అవకాశంగానూ చెప్పొచ్చు. వీటితో పాటు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కూడా మరొక విద్యావకాశమే. అటవీ శాఖలో కెరీర్ కోరుకునే వారికి ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే ఈ పోస్టులు లభిస్తాయి. ఇంటర్మీడియట్లో ఏ గ్రూపు చదివిన వారైనా కూడా ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు. నిర్ణీత శారీరక ప్రమాణాలు కలిగి ఉండటం కూడా తప్పనిసరి. అలాగే 18 నుంచి 30 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం.

0: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్. మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావ్?
3: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.

0: పాట విన్న అనంతరం యువజనుల యువవాణి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో భాగంగా మనం తెలుసుకుంటున్నాం ఇంటర్మీడియట్ విద్యార్హతతో లభించే వివిధ కేంద్ర అలాగే రాష్ట్ర స్థాయి ప్రభుత్వ ఉద్యోగాల వివరాలను గురించి. ఇక ఇందులో బ్యాంకింగ్ ఉద్యోగాల లక్ష్యాన్ని కనుక ఏర్పరచుకుంటే అభ్యర్థులు ఇందులో ఐబీపీఎస్ క్లర్క్ అలాగే ఎస్బీఐ క్లర్క్ పరీక్షలు ముఖ్యమైనవిగా ఉంటాయి. ఇక ఈ పరీక్షలకు గ్రాడ్యుయేషన్ అవసరం ఉన్నప్పటికీ కూడా 12వ తరగతి తర్వాతే ప్రిపరేషన్ను ప్రారంభించడం మంచిది. బ్యాంకింగ్ పరీక్షల్లో చూపించే వేగం అలాగే ఖచ్చితత్వం ఇవి చాలా కీలకంగా ఉంటాయి. కాబట్టి ప్రిలిమ్స్ అలాగే మెయిన్స్ వంటి రెండు దశల్లో జరిగే ఈ పరీక్షలకు ముందుగానే సిద్ధమైతే గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేసరికి ఉద్యోగం పొందే అవకాశాలు పెరుగుతాయి అభ్యర్థులకు. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైనప్పటికీ వాటి కోసం సిద్ధం కావాలి అనుకుంటే ముందుగా పరీక్షా సిలబస్ను పూర్తిగా అర్థం చేసుకుని రోజుకు కనీసం 4 నుంచి 6 గంటల పాటు చదవాలి అభ్యర్థులు. గత సంవత్సరాల ప్రశ్నపత్రాలు ప్రాక్టీస్ చేయడం వల్ల పరీక్షా విధానము సులభంగా అర్థమవుతుంది. ఇక ప్రతిరోజు రెగ్యులర్గా మాక్ టెస్టుల్ని రాయడం ద్వారా టైం మేనేజ్మెంట్ అలాగే కాన్ఫిడెన్స్ రెండూ పెరుగుతాయి. అదనంగా ప్రతిరోజు తెలుగు ఇంగ్లీష్ వార్తాపత్రికలను చదవడం ద్వారా కరెంట్ అఫైర్స్పై పట్టును సాధించవచ్చు. మొత్తంగా సరైన ప్రణాళికతో కనుక కష్టపడితే 12వ తరగతి తర్వాతే ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడం అసాధ్యమైన పనేం కాదు.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పీఐబీ పాత్ర కీలకమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఖేలో ఇండియా పథకం 2026-31లో భాగంగా భారతదేశంలో క్రీడల అభివృద్దికి 36,441 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ఖేలో ఇండియా రీజనల్ డైరెక్టర్ విష్ణు సుదర్శన్ చెప్పారు. ఎల్ నీనో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ గ్రామాలు సన్నద్దం కావాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. బియ్యం బకాయి పడ్డ మిల్లర్లపై ఉక్కు పదం మోపేందుకు గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాలకు చెందిన పలువురు కమాండోల ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో పీఐబీ పాత్ర కీలకమని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఈ రోజు లోక్భవన్లో పత్రికా సమాచార కార్యాలయం అదనపు డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్, జాయింట్ డైరెక్టర్ మానస్ కృష్ణకాంత్ తదితరులు గవర్నర్ కలుసుకున్నారు. తెలంగాణలో పీఐబీ సిబిసి కార్యకలాపాలను శృతి పాటిల్ ఈ సందర్బంగా గవర్నర్కు వివరించారు. సెప్టెంబర్లో నిర్వహించే పోషణ్ మహా కార్యక్రమానికి గవర్నర్ ఆహ్వానించారు. మహాత్మాగాంధీపై పుస్తకంతో పాటు కేంద్రం 12 ఏళ్ల ప్రగతిపై పుస్తకాలను ఆయనకు అందజేశారు. ఖేలో ఇండియా పథకం 2026-2031లో భాగంగా భారతదేశంలో క్రీడల అభివృద్దికి 36,441 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ఖేలో ఇండియా రీజనల్ డైరెక్టర్ విష్ణు సుదర్శన్ చెప్పారు. క్రీడా మౌలిక సదుపాయాలు, శిక్షణా సదుపాయాలు, కోచ్ సహాయక సిబ్బందికి నైపుణ్యాలు పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన మీడియా సమాపేశానికి ప్రత్యేక అతిథిగా హాజరైన అర్జున అవార్డీ జ్వాలా గుప్తా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన క్రీడాకారులను గుర్తించడానికి మరిన్ని అకాడమీలను విస్తరించవలసిన అవసరం ఉందన్నారు. తల్లిదండ్రులు క్రీడల్లో తమ పిల్లలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్య, క్రీడలను సమన్వయపరిచే విధంగా ఆయా విభాగాలు ఒక విధానాన్ని తీసుకురావాలని వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సాయి డిప్యూటీ డైరెక్టర్ హిమబిందు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఎండీ డాక్టర్ సోను బాలాదేవి తదితరులు పాల్గొన్నారు. ఎల్ నీనో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ గ్రామాలు సన్నద్దం కావాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. రాజేంద్రనగర్లోని టీజేఐఆర్డీలో నిర్వహించిన రాష్ట స్థాయి వర్క్షాప్ లో వారు మాట్లాడుతూ నీటి సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటలు, గ్రామీణ ఉపాధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ప్రతి గ్రామానికి సమగ్ర అభివృద్ది ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేక వెబ్సైట్ను మంత్రులు ఆవిష్కరించారు. అందులో గ్రామానికి సంబంధించిన సమగ్ర వివరాలు అందుబాటులో ఉంటాయని అధికారులు చెప్పారు. బియ్యం బకాయి పడ్డ మిల్లర్లపై ఉక్కు పదం మోపేందుకు గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాలకు చెందిన 28 మంది కమాండోలను సివిల్ సప్లైస్ శాఖ నియమించింది. సివిల్ సప్లైస్ కమిషనర్ ఎం స్టీఫెన్ రవీంద్ర ఈ కమాండోలకు స్వాగతం పలికి బాధ్యతలపై దిశానిర్దేశం చేశారు. గత సీజన్లో రికార్డు స్థాయిలో 154 లక్షల మెట్రిక్ టన్నుల ఒడ్లు సేకరించామని, ఇందుకు 40,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పారు. బకాయి మిల్లర్లపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని కమిషనర్ హెచ్చరించారు. రెవెన్యూ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. భూ సంబంధిత సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించడం లక్ష్యంగా ఈ సమీక్షలు జరుగుతాయి. కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా వీటిలో పాల్గొంటారు. రెవెన్యూతో పాటు ఇందిరమ్మ ఇళ్లు

0: హౌసింగ్ పథకాల అమలు కూడా మంత్రి సమీక్షిస్తారు. జగిత్యాల జిల్లాలో 6 ప్రభుత్వ కార్యాలయ భవనాల నిర్మాణం పనులను 11.80 కోట్ల రూపాయలతో చేపట్టనున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. జగిత్యాల మెట్పల్లి ఆర్డీఓ కార్యాలయాలు, భీమారం ఎండపల్లి తహసీల్దార్ కార్యాలయాలు, మల్యాల మెట్పల్లి సబ్ రిజిస్టార్ కార్యాలయాల భవనాలకు ఆయన శంకుస్థాపన చేశారు. నూతన భవనాలతో ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా సులభంగా అందుతాయని మంత్రి చెప్పారు. హుస్నాబాద్ నియోజకవర్గం రైతుల ప్రయోజనాల కోసం గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి కాలువల ద్వారా సాగునీరు అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. హనుమకొండ జిల్లా చింతాయిపల్లిలో నిర్వహించిన పల్లెపల్లెకు పొన్నమన్న పల్లెపల్లెలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ
1: ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ఏ విధంగా గ్రామస్తులకు అందుతా ఉన్నాయి, అదేవిధంగా గ్రామంలో ఉన్న సమస్యలు ఏదో మీ దగ్గర కూర్చొని మాట్లాడితే కొన్ని అంశాలు తెలిస్తే వాటిని పరిష్కారం చేసుకోవచ్చు ఉద్దేశంతో వస్తా ఉన్నా. కాబట్టి మీ గ్రామానికి సంబంధించినటువంటి జరుగుతున్న కార్యక్రమాల గురించి ముందు అధికారులు వివరిస్తారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హైదరాబాద్ లోని నాంపల్లి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మల్లేపల్లి జగన్నాథస్వామి వృద్ధాశ్రమంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ ప్యానెల్ లాయర్ పాలెం బాబుతో పాటు ప్రతినిధులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు, వయోవృద్ధుల సంక్షేమ చట్టం 2007 ప్రకారం వృద్ధులకున్న చట్టపరమైన హక్కులు, ఉచిత న్యాయ సహాయంపై అవగాహన కల్పించారు. సైబర్ మోసాలు, ఆర్థిక నేరాల పట్ల వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన అనుమతులపై కాంగ్రెస్ అనవసర రాజకీయం చేయవద్దని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. పర్యటన అనుమతుల నిర్ణయంలో రాజకీయ కోణం లేదన్నారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రామచంద్రరావు మాట్లాడుతూ
2: ముఖ్యమంత్రి గారు అమెరికా పోవటానికి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారికి క్లియరెన్స్ ఇవ్వకపోవటం, అదేవిధంగా వారితో వెళ్తున్న బృందానికి మాత్రం పర్మిషన్ ఇచ్చి ఇక్కడ అగ్రిమెంట్స్, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ కోసం జరగాల్సినటువంటి మీటింగ్స్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దీని వెనుక ఎటువంటి రాజకీయం లేదు.
0: జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో వయోవృద్ధుల సంక్షేమంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం మాట్లాడుతూ
3: తల్లిదండ్రుల యొక్క ఆస్తుల్ని, సీనియర్ సిటిజన్ల యొక్క ఆస్తులను వారసులు రాయించుకుని వారి పట్ల శ్రద్ధ చూపించకుండా, వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించకుండా, వసతి కల్పించకుండా నిర్లక్ష్యం చేసినట్లయితే అట్టి ఆస్తిపాస్తులను తిరిగి డీ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ప్రతి సీనియర్ సిటిజన్ కి వాళ్ళ హక్కుల్ని కాపాడడానికి ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టడం జరుగుతుంది.
0: రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ట్రైకార్ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత నైపుణ్యాభివృద్ది శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ కోరారు. ఎంపికైన వారికి ఉచిత భోజన వసతి సౌకర్యాలతో 6 నెలల పాటు శిక్షణ ఉండనున్నట్లు తెలియజేశారు. ప్రముఖ చలనచిత్ర నటి షావుకార్ జానకి ఈరోజు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 1931లో రాజమండ్రిలో జన్మించిన శంకర మంచి జానకి షావుకార్ చిత్రంతో వెండితెరకు పరిచయమై షావుకార్ జానకిగా విశేష ఖ్యాతి సంపాదించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో దాదాపు 400కు పైగా చిత్రాల్లో నటించిన షావుకార్ జానకి ఇటీవలి కాలం వరకు కూడా తన నటనా జీవితాన్ని ఎంతో చురుగ్గా కొనసాగించారు. నటనా రంగంలోకి రాకముందు రేడియో కళాకారిణిగా రాణించిన జానకి రంగస్థల ప్రదర్శనల్లో సుమారు 3000కు పైగా ప్రదర్శనిచ్చారు. రోజులు మారాయి. కన్యాశుల్కం, జయం మనదే, పాండురంగ మహత్యం, డాక్టర్ చక్రవర్తి, బడిపంతులు, తాయారమ్మ బంగారయ్య, సంసారం ఒక చదరంగం ఆమె నటించిన చిత్రాలు ప్రసిద్దమైనవి. తమిళనాడు ప్రభుత్వ కళైమమణి పురస్కారం, ఫిలింఫేర్ జీవన సాఫల్య పురస్కారం, మహానటి సావిత్రి పురస్కారంతో పాటు అరిజోనా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. భారతీయ చలనచిత్ర రంగానికి ఆమె అందించిన సేవలను గుర్తించి ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారంతో ప్రభుత్వం ఆమెను సత్కరించింది. వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న సుందరీకరణ పనులను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పరిశీలించారు. వీటీఏడీ ఆధ్వర్యంలో నాంపల్లి గుట్టపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం ఏర్పాటు చేసేందుకు ఇక్కడికి తరలించారు. ప్రముఖ నటి పద్మశ్రీ షావుకార్ జానకి మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చిన్నతనం నుంచే నాటకాల్లో వివిధ పాత్రలు పోషిస్తూ కెరియర్ ప్రారంభించిన షావుకార్ జానకి దాదాపు 7 దశాబ్దాల పాటు చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేశారని అన్నారు. అత్యున్నత భద్రతా ప్రమాణాలతో డిజిటల్ రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపట్టినట్లు జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్ చెప్పారు. ఈరోజు రఘునాథపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో లబ్దిదారులకు డిజిటల్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో జిల్లా విజిలెన్స్

0: మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ కలెక్టర్ అనురాగ్ జయంతి ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ చైర్మన్ గా జిల్లా ప్రజాప్రతినిధులు, ఎస్పీ, సంబంధిత శాఖల అధికారులు సభ్యులుగా వ్యవహరిస్తారు. రాష్టంలోని పలు జిల్లాల్లో ఈవేళ, రేపు, ఎల్లుండి అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఈ విషయం తెలియజేసింది. వివిధ ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములకు పరిహారం 2-3 రోజుల్లోనే రైతులకు అందించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కలెక్టర్లు అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏషియా కరాటే ఛాంపియన్షిప్ కి ఎంపికైన తెలంగాణ క్రీడాకారులను టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ అభినందించారు. జార్డన్లోని అమ్మాన్లో సెప్టెంబర్ 4 తేదీ నుంచి 11 తేదీ వరకు జరిగే 2026 ఏకేఎఫ్ క్యాడెట్ జూనియర్ అండర్-21 ఛాంపియన్షిప్ లో పలువురు తెలంగాణ తరఫున పోటీ పడనున్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పంజాగూడలోని ప్రభుత్వ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ లో సెప్టెంబర్ 1 తేదీ నుంచి స్వల్పకాలిక సాంకేతిక కోర్సులు ప్రారంభమవుతాయి. పరికరాలతో, యంత్రాలతో ప్రాక్టికల్ శిక్షణ కూడా అందిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. ఆదౌ ముఖ్య వార్తాః. భారతీయ నావిక సముదాయస్య కళ్యాణం, సురక్షాంచ భారతస్య ఉచ్చ ప్రాథమికతా అస్తి ఇతి అద్య సర్వకారః పునరుద్ఘాటయత్. భారత ప్రశాసనం చలదూరవాణి నిర్మాణ MPMS ఇత్యస్యః 560,000,000,000,000 రూప్యకాణాం యోజనాయాః ఉద్ఘాటనం అకరోత్. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహః అద్య పశ్చిమబంగాళస్య సిలిగుడి నగరె సశస్త్ర సీమాబలస్య ముఖ్యాలయ ప్రాయః 970,000,000,000 రూప్యకాణాం అనేకానాం పరియోజనానాం ఉద్ఘాటనం శిలాన్యాసంచ కృతవాన్. పుణెనగరె ఆయోజితస్య 12 బ్రిక్స్ సంప్రేషణ మంత్రిణాం సభాయాం దూరసంచార సూచనా సంచార తంత్రజ్ఞాన క్షేత్రాదిషు సహకారం ప్రగాఢీకర్తుం భారత బ్రాజిల దేశౌ సంధిపత్రే హస్తాక్షరం కృతవంతౌ. ఇరాన్ దేశః స్వదేశం విరుధ్య దత్తాన్ ఆర్థిక ప్రతిబంధాన్ నిరాకర్తుం ఉక్తవాన్. యత్ ఏతాదృశ్యః విఫల నీతయః ఇరాన్ జనేషు అధికాం శత్రుతాం జనయిష్యంతీతి. అపి చ భారతస్య కాచల ఢోచక నామ్ని ద్వంద్వ యుద్ధ క్రీడికా క్రమశః ద్వితీయ వారం అంతః 20 వర్షీయాణాం మహిళానాం విశ్వ ద్వంద్వ యుద్ధ స్పర్ధాయాం స్వర్ణ పదకం ప్రాప్తవతి. అథ వార్తాః విస్తరేణ. భారతీయ నావిక సముదాయస్య కళ్యాణం, సురక్షాంచ భారతస్య ఉచ్చ ప్రాథమికతా అస్తీతి అద్య భారత సర్వకారః పునరుద్ఘాటయత్. నవదేహల్యాం ప్రసార మాధ్యమాన్ సంబోధయన్ విదేశ మంత్రాలయస్య ప్రవక్త రణధీర జయశవాలః అవదత్ యత్ భారతం పశ్చిమ ఏషియాయాః వికాసాన్ నికటతయా నిరీక్షమాణం అస్తీతి. విదేశీయ ధ్వజయుక్తయోః నౌకయోః ఘటనాయాః విషయే కథయన్ జయశవాలః అవదత్ యత్ సర్వే 20 నావికాః సురక్షితాః సంతి. తేషాం సురక్షాయై కళ్యాణాయ చ విషయేస్మిన్ సంబద్ధైః అధికారిభిః సహ సర్వకారః సంపర్కం కుర్వన్ అస్తీతి. సేనాధ్యక్షస్య జనరల్ ధీరజ సేఠ్ ఇత్యస్య నేపాలయాత్రాయాః విషయే ప్రవక్తా అవదత్ యత్ తస్య భ్రమణకాలె సేనాప్రముఖాయ మానద జనరల్ పదం ప్రదత్తం ఆసీదితి. సః అవోచత్ యత్ ఏతద్వయోః దేశయోః సశస్త్ర సేనాయాః చ మధ్యే దీర్ఘకాలికం మైత్రిం ప్రతిబింబయతీతి. విదేశ మంత్రాలయస్య సచివస్య శ్రీప్రియ రంగనాథన్ ఇత్యస్యాః ఫిలిస్తీన దేశయాత్రాయాః విషయ విదేశ మంత్రాలయస్య ప్రవక్తా అవదత్ యత్ తస్యాః యాత్రాయాః సమయే సా తత్రత్యాయ దృఢ వికాసాయ సహభాగి భవితుం భారతస్య ప్రతిబద్ధతాం ప్రకటితవతీతి. సః ఇత్యపి అవదత్ యత్ సచివః ఫిలిస్తీన దేశస్య జనానాం స్వాస్థ్యస్య ఆవశ్యక్తాయై జీవనరక్షక ఔషధాన్యపి సమర్పితవతీతి. సూచనా ప్రౌద్యోగికీ కేంద్రీయ మంత్రి అశ్విని వైష్ణవః అద్య చలదూరవాణి నిర్మాణ యోజనాయాః MPMS ఇత్యస్యాః ఉద్ఘాటనం అకరోత్. కేంద్రీయ మంత్రిమండలేన గతమాసె 560,000,000,000 రూప్యకాణాం వ్యయ వినియోగేన సహ ఏషా యోజనా అంగీకృతా ఆసీత్. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ అద్య పశ్చిమబంగాళస్య సిలిగుడి నగరే సశస్త్ర సీమాబలస్య ముఖ్యాలయే ప్రాయ 970,000,000 రూ

0: ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ఏ ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.

0: ఘోషణ
1: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
2: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
3: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
2: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
3: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
2: దాందే ఉంది, 9490407880కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
3: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
4: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
5: ప్రకటనలు విన్నారు, ఇప్పుడు విందాం దేశభక్తిపూరిత ప్రబోధ గీతం.

మీరింతవరకు దేశభక్తి పూరిత ప్రబోధ గీతం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:38. ఇప్పుడు విందాం సినీ రంజని కార్యక్రమంలో సినీ గీతాలు.

సినీ గీతాల్లో ముందుగా విందాం. సిద్ శ్రీరామ్ పాడింది, సినిమా పేరు వకీల్ సాబ్.

0: విన్న పాట రంగదే సినిమా కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట విన్నారు.
1: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-4506. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
0: సినీ గీతాల్లో తర్వాత పాట అమరన్ సినిమా కోసం రమ్య బెహ్రా అనురాగ్ కులకర్ణి పాడిన పాట విందాం.

ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎస్ పరశురాములు. నేను పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయంలో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. పశుపోషణ విభాగము కోరుట్ల వెటనరీ కళాశాలలో పనిచేస్తున్నాను. సో ఈరోజు రైతులకు సంబంధించిన అంశం, రైతులకు ప్రత్యామ్నాయ పచ్చిమేత మాగుడుగడ్డి. మాగుడుగడ్డిని మరొక విధంగా పేరు సైలేజ్ అని కూడా అంటారు. ఈ మాగుడుగడ్డి అంటే ఏమిటి అంటే, మనకు పచ్చిమేత దొరకని పరిస్థితులలో రైతులకు పచ్చిమేత అందించడం, పశువులకి అందించడానికి కొరకు మాగుడుగడ్డిని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి తయారు చేసుకోవాల్సిన అవసరం ఏమిటి అంటే, ముఖ్యంగా ఎండాకాలంలో ఎప్పుడైతే పచ్చిమేత విరివిగా లభించదో, ముఖ్యంగా కరువు పరిస్థితులలో, అలాంటి పరిస్థితులలో మనకు పచ్చిమేత లభించని పరిస్థితులలో పశువులకి సమతుల్యమైన ఆహారాన్ని అందించాలి కాబట్టి, అలాంటి పరిస్థితులలో పచ్చిమేతకు బదులుగా మనం మాగుడుగడ్డిని అందించాల్సిన అవసరం ఉంటుంది. ఈ మాగుడుగడ్డి అంటే మనకు ఎప్పుడైతే పచ్చిమేత విరివిగా లభిస్తుందో అలాంటి సమయంలో మనము వీటిని నిల్వ చేసుకోవడం. నిల్వ చేసుకొని ఎప్పుడైతే కొరత ఏర్పడుతుందో ఆ సమయంలో మనము పచ్చిమేతకు బదులుగా పశువులకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ మాగుడుగడ్డి తయారీకి జనరల్గా మనకు ఒక నెల రోజుల సమయం పడుతుంది. దీనికి అనువైన గడ్డి రకాలు ఏమిటంటే, ముఖ్యంగా మనకు కాండం మందంగా ఉండేటువంటి పచ్చిమేతలైనటువంటి హైబ్రిడ్ నే పేరు మొక్కజొన్న, జొన్న, ఇలాంటి పచ్చిమేత రకాలను మనకు సైలేజీ లేదా ఈ మాగుడుగడ్డి తయారీకి అనువైన రకాలుగా మనము చెప్పుకోవచ్చు. జనరల్గా వాడుక భాషలో చెప్పాలంటే, మనము ఊరగాయ మాగవేసినట్టుగా ఈ పచ్చిమేతను మాగవేయడం. మనకు మన మనుషులు తినే వాటిల్లో జనరల్గా పచ్చిమేత అనేది మనకు లభించని సమయంలో ఈ మాగుడుగడ్డిని వాటికి మనము అందించాల్సిన అవసరం ఉంటుంది. ఇది మనం ఈ ఊరగాయతో పోల్చినట్లయితే ఏమిటి అనగా, ఎప్పుడైతే మనకు కొన్ని సీజన్లో మనకు మామిడికాయలు లభిస్తూ ఉంటాయి, కానీ మనకు సంవత్సరం పొడవునా మనకు కావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అలాంటి దాన్ని ఆ సీజన్లో మనము ఊరగాయగా వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అదే రకంగా మనకు పచ్చిమేత విరివిగా ఎప్పుడైతే వర్షాకాలంలో ఎప్పుడైతే విరివిగా లభిస్తుందో అలాంటి సమయంలోనే మనము ఈ పచ్చిమేతను మామిడిగడ్డిగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా తయారు చేసుకున్నటువంటి మామిడిగడ్డిని ఎప్పుడైతే కొరత ఏర్పడుతుందో, ముఖ్యంగా వేసవి కాలంలో మరియు వర్షాభావ పరిస్థితులు కలిగినప్పుడు, తక్కువగా ఉన్నప్పుడు, అలాంటి సమయంలో దీనిని, ఏదైతే మనం పచ్చిమేతను మామిడిగడ్డిగా మనము మార్చుకుంటున్నామో వాటిని ఓపెన్ చేసేసి మనము పచ్చిమేతకు బదులుగా పశువులకు అందించాల్సి ఉంటుంది. సో దీన్ని తయారు చేసుకునడానికి మనకు వివిధ పద్ధతులు ఉన్నాయి. దీనిలో మనకు గొయ్యి మెథడు, లేదంటే పిట్ మెథడ్ అంటాము, లేదా ట్రంక్ మెథడ్ అంటాము, లేదంటే ప్లాస్టిక్ బేల్స్ మెథడ్ అని. ఈ మధ్య కాలంలో మనకు కమర్షియల్గా ప్లాస్టిక్ బేల్స్ మెథడు మనకు విరివిగా లభిస్తూ ఉన్నాయి, తయారు చేస్తూ ఉన్నారు. దీనికి ఏ పద్ధతిలో అయినా టవర్ మెథడ్ అని కూడా ఉంది. దీనిలలో మనకు ట్యాంక్స్ కట్టుకొని దాని లోపల మనము స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది.

0: దీనికి ఈ ఏ మెథడ్లో అయినా మనము ఈ పచ్చి మేతను ముక్కలుగా చేసుకొని గాలి చొరబడని ప్రదేశంలో మనము నిల్వ చేసుకునేటువంటి పద్ధతి. మనం చెప్పినటువంటి ఏ పద్ధతిలో అయినా, అంటే ట్రంక్ మెథడ్ కానీ, పిట్ మెథడ్ కానీ అంటే గోయి మెథడ్ కానీ, లేదంటే బేల్స్ మెథడ్ కానీ, సంచులలో కానీ, ప్లాస్టిక్ డ్రమ్లలో కానీ, ఏ మెథడ్లో చేసుకున్నా మనము గాలి చొరబడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన అంశము ఈ మామిడి గడ్డి తయారీలో. సో ఈ మామిడి గడ్డి తయారు చేసుకునే విధానం కనుక మనం చూసినట్లయితే, దీని కొరకు మనకు పచ్చి మేతను మనము హార్వెస్ట్ చేసిన తర్వాత, అంటే పొలం నుండి కోసుకొని వచ్చిన తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా మనము చాప్ కట్టర్ సహాయంతో చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి మామిడి గడ్డికి తయారీకి అనువైన సైజ్ ఎంత అంటే, మనము ఒక్కొక్క ముక్క మనకు 2 to 2.5 inches ఉండాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మనము ఏదైతే గోతిలో కానీ, బేల్స్లో కానీ, లేదైతే ట్రంక్ మెథడ్లో కానీ మనం చేయదలుచుకున్నట్లయితే, ఒక మొదట పొరపొరగా ఒక లేయర్ బై లేయర్ మనము ఇలా కట్ చేసుకున్నటువంటి గడ్డిని పేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇలా పేర్చుకున్న తర్వాత మనము వీటిని గాలి ఉండకుండా మనము అదుముకోవాలి. సో అంటే ఒక వెయిట్తో కానీ, లేదంటే ట్రాక్టర్స్ పెద్దవి అయితే ట్రాక్టర్స్తో కానీ, లేదంటే మనుషులతో కానీ తొక్కి మనము పూర్తిగా అదుముకోవాలి. దాంతో ఏమవుతుంది అంటే దానిలో గాలి నిలవకుండా పూర్తిగా మనకు కంప్లీట్ అనేరోబిక్ సిస్టమ్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇట్లా ఒక లేయర్ తర్వాత ఒక లేయరు పూర్తిగా మనము ఈ కట్ చేసుకున్నటువంటి గడ్డి ముక్కలను, గడ్డిని మనము పేర్చుకుంటూ అదుముకుంటూ అలాగే పూర్తిగా గోతిని నింపుకొని మనము క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మనము లేయర్ బై లేయర్ గడ్డిని పేర్చుకొని అదుముకునే సమయంలో దీనికి మనము కొంత మొలాసిస్ మరియు యూరియా, అంతేకాకుండా కొంత మినరల్ మిక్సర్ కలిపినటువంటి ద్రావణాన్ని ప్రతి లేయర్కు ఒకసారి చిలకరించుకోవాలి. వాటర్లో కలుపుకొని దానిపైన చిలకరించుకున్నట్లయితే దీని ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి మామిడి గడ్డి చాలా నాణ్యమైన గడ్డి ఉత్పత్తి జరుగుతుంది. సో ఇలా మొలాసిస్ను, యూరియాని యాడ్ చేసుకోవడం వల్ల మనకు మామిడి గడ్డిలో పోషక విలువల శాతం పెరుగుతూ ఉంటుంది. సో తద్వారా పశువులకి మంచి పోషక విలువలతో కూడినటువంటి మామిడి గడ్డిని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా మనము ప్రతి లేయర్ బై లేయర్ యాడ్ చేసుకుంటూ దానిపైన ఈ మిశ్రమాన్ని, అంటే మొలాసిస్ మరియు యూరియా ఇలా ఖనిజ లవణాలతో కలిపినటువంటి మిశ్రమాన్ని, నీటిలో కలిపినటువంటి మిశ్రమాన్ని మనం చల్లుకోవడం, వెదజల్లడం వల్ల మనకు నాణ్యమైన మామిడి గడ్డి తయారవుతుంది. సో ఇట్లా పూర్తిగా నింపుకున్న తర్వాత గోతిని కానీ, ప్లాస్టిక్ బేల్స్ని కానీ, డ్రమ్స్ని కానీ మనము చేసుకున్న తర్వాత దానిని గాలి చొరబడకుండా ఒక కవర్తో కానీ లేదా సంచులతో కానీ పూర్తిగా కప్పుకోవాలి. ఆ కప్పుకున్న తర్వాత దానిపైన మట్టితో పూర్తిగా సంచి పైన కానీ ఆ కవర్ పైన కానీ మట్టిని నింపాల్సి ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే బయట ఉన్నటువంటి గాలి లోపలికి చొరబడకుండా ఉంటుంది. సో దాంతో పూర్తిగా మనకు గాలి రహిత, అంటే దానిలో ప్రాణవాయువు లేకుండా, అంటే ఆక్సిజన్ రహిత ప్రదేశంగా ఏర్పడి పూర్తిగా మాగడానికి అనువుగా ఉంటుంది. సో తద్వారా మనకు నాణ్యమైన సైలేజీ ఉత్పత్తి జరుగుతుంది. ఒకవేళ ఇలా కొన్ని పరిస్థితులలో మనము సరిగా అదుముకోకపోయినా, లేదా పైన కవర్ చేసుకునే క్రమంలో పూర్తిగా గాలి చొరబడకుండా ఏర్పాటు చేయలేకపోయినా, ఒకవేళ గాలి కనుక ఎక్కువగా ఉండుంటే, గాలి ప్రవేశించే మార్గాలు కనుక ఉంటే మనకు నాణ్యమైన మామిడి గడ్డి ఉత్పత్తి కాదు. అంతేకాకుండా మనకు ఈ దీనిలో పూర్తిగా మనము ఏదైతే మనము మాగబెట్టుకుంటున్నామో ఆ పూర్తి గడ్డి కూడా కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా మనకు పూర్తిగా గడ్డి మొత్తం చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో గాలి చొరబడకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో దీని కొరకు ఇలా పూర్తిగా నింపిన తర్వాత మట్టిని కానీ ఆ పైన ఆవు పేడతో కూడా పూర్తిగా అలుక్కోవాలి. సో దాంతో ఏమవుతుందంటే ఇంకా కూడా ఎలాంటి ఏమాత్రం గాలి కూడా లోపల చొరబడకుండా ఉంటుంది. ఇలా మనం తయారు చేసుకోవడం వల్ల మనకు ఇలా పూర్తిగా క్లోజ్ చేసినటువంటి పిట్ నుండి 21 రోజుల తర్వాత మనకు నాణ్యమైనటువంటి సైలేజ్ ఉత్పత్తి జరుగుతూ ఉంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా ట్రాఫ్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు

0: 2015 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7 గంటలు.

0: ఇప్పుడు విందాం ప్రసార వివరాలు. ప్రసార వివరాలు వీడే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
2: ఏయ్, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

ప్రసార వివరాలు 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్పై ఈరోజు మరియు రేపు ఉదయం పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాల్లో 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పాడి పరిశ్రమలో మూలిక వైద్యం, జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి బోర్డు ప్రామాణిక చికిత్సా పద్ధతుల గురించి, కరీంనగర్ పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ పిల్లా సాయి మనోహర్ గారి నుంచే వివరాలు వింటారు. 7:45 వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు కొన్న సినీ గీతాలు వింటారు. 8:30 జానపద గీతాలు వింటారు. 8:45 హిందీలో వార్తా ప్రసారం, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:00 అలనాటి గీతాలు, మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో వార్తా ప్రసారం, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలో 6:10 భక్తి జ్ఞాని కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఆలపించిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు. 6:40 సూక్తి వినిపిస్తారు జిఎస్ ఆర్కే శర్మ గారు. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 మన ఆలయాలు, 9:00 హృదయరాగాలు, 10:00 వివిధభారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇవి రేపు ఉదయం పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రపంచం అంతరిక్షం గురించి ఆలోచించినప్పుడు భారత్ వైపు చూసేలాగా ఒక సరికొత్త వాతావరణాన్ని సృష్టించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్లకు పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు నుంచి సరిహద్దు భద్రతా సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. దేశంలో H1N1 ఇన్ఫ్లుయెంజా ప్రస్తుత పరిస్థితి సన్నద్ధతను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు సమీక్షించారు. ప్రముఖ బహుభాషా నటి షావుకార్ జానకి ఈరోజు చెన్నైలో మరణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో 20 స్పేస్ స్టార్టప్ల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు వ్యవస్థాపకులతో ముచ్చటించారు. ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి అంతరిక్ష సాంకేతికతను మరింత విస్తృతంగా ఉపయోగించాలని ఈ సమావేశంలో ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ప్రపంచం అంతరిక్షం గురించి ఆలోచించినప్పుడు భారత్ వైపు చూసేలాగా ఒక సరికొత్త వాతావరణాన్ని సృష్టించాలని సూచిస్తూ దేశంలోని అంతరిక్ష రంగం ప్రపంచ స్థాయి ప్రతిభకు, కంపెనీలకు, పెట్టుబడులకు ఒక ప్రధాన కేంద్రంగా మారుతుందని మోదీ చెప్పారు. అంతరిక్ష పరిశ్రమకు ఇతర సామాజిక అభివృద్ది రంగాలకు మధ్య మరింత సహకారం ఉండాలని చెప్పిన ప్రధానమంత్రి, యువతలో అంతరిక్షంపై జిజ్ఞాసను, ఆసక్తిని పెంపొందించడానికి అటల్ టింకరింగ్ ల్యాబ్స్తో కలిసి పనిచేయాలని ప్రోత్సహించారు. ఒక కొత్త రంగంలోకి ధైర్యంగా అడుగుపెట్టి నాయకత్వం వహిస్తున్న అంతరిక్ష రంగ ప్రముఖులను మోదీ అభినందించారు. ఈ రంగం చూపిన ఆత్మవిశ్వాసమే ప్రైవేట్ భాగస్వామ్యం కోసం అంతరిక్ష రంగాన్ని తెరిచే సంకల్పాన్ని మరింతగా బలపరిచిందని మోదీ చెప్పారు. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రారంభించడం వల్ల ఎన్నో కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయని ఈ సమావేశంలో సీఈఓలు కూడా స్పందించారు. దేశంలోని ప్రైవేట్ స్పేస్ పరిశ్రమ సాధిస్తున్న వేగవంతమైన పురోగతి గురించి వారు ప్రస్తావిస్తూ ఆ రంగం భవిష్యత్తు కోసం తమ దృక్పథాన్ని పంచుకున్నారు. స్కైరూట్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మాస్, పిక్సెల్, ధృవ స్పేస్, గెలాక్సీ, బెలట్రిక్స్ ఏరోస్పేస్, దిగాంతర తదితర స్పేస్ రంగంలో పనిచేస్తున్న 20 స్టార్టప్ల ఫౌండర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లోని సిలిగుడిలో ఉన్న సశస్త్ర సీమాబల్ ప్రధాన కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అనేక ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. అనంతరం జవాన్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ, గతంలో ఎస్ఎస్పీ కార్యక్రమాలకు మాజీ ముఖ్యమంత్రులను ఆహ్వానించినప్పటికీ వారు హాజరు కావడానికి ఇష్టపడలేదన్నారు. సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి సరిహద్దు భద్రతకు పూర్తి సహకారం లభిస్తోందని అమిత్ షా చెప్పారు. సశస్త్ర సీమాబలకు అవసరమైన 29 ఎకరాల భూమిని కూడా అప్పగిస్తున్నామని అమిత్ షా తెలియజేశారు.
1: सरकार के गठन के 45 दिन के भीतर 1129 एकड़ भूमि बीएसएफ और एसएसबी के लिए शुभेंदु जी ने दे दिया. कुछ 29 एकड़ बाकी बचा है. मित्रों, ये तत्परता जो है वो भारतीय जनता पार्टी के मुख्यमंत्री नाते नहीं है. उनको मालूम है जब तक घुसपैठ नहीं रोकती ना पश्चिम बंगाल सुरक्षित रह सकता है ना भारत सुरक्षित रह सकता.
0: పశ్చిమ బెంగాల్లో అక్రమ చొరబాట్లు అరికట్టాలని మమతా బెనర్జీని పదే పదే కోరినప్పటికీ ఆమె భూమిని కేటాయించలేదని అమిత్ షా ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు నుంచి సరిహద్దు భద్రతకు బాధ్యత వహించే సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర హోంమంత్రి చెప్పారు. మన దేశం విదేశీ సముద్రయాన కార్మికుల సంక్షేమం భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ప్రభుత్వం ఈరోజు పునరుద్ఘాటించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్, పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తూనే ఉందని చెప్పారు. రెండు విదేశీ నౌకలకు సంబంధించిన సంఘటన గురించి ప్రస్తావిస్తూ, సముద్రయాన సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని, వారి భద్రతను నిర్ధారించేందుకు ప్రభుత్వం సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని రణధీర్ జైస్వాల్ చెప్పారు.
2: Two ships which are foreign flagged, they have been hijacked. We are in touch with the authorities that are concerned in this, and we have 22 Indian nationals, and all of them are reportedly safe, but we are looking into the matter. The welfare and safety of our seafarers and seafaring community.

0: safety, to which we attach very high importance.
1: సఫాయి కర్మచారి జాతీయ కమిషన్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం నాడు న్యూఢిల్లీలో నిర్వహిస్తారు. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, సామాజిక న్యాయ సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్దాస్ అథవాలే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఎంసీఎస్కే ఉపాధ్యకుడు హర్దీప్ సింగ్ గిల్ ఈ విషయం తెలియజేస్తూ, ఈ కార్యక్రమం సఫాయి కర్మచారి గౌరవం, సంక్షేమం, ప్రమాదకరమైన మాన్యువల్ స్కావెంజింగ్ లేదా శుభ్రపరిచే విధానాన్ని తొలగించడం, యంత్రాల ద్వారా పారిశుద్ధ్యాన్ని ప్రోత్సహించడం, పునరావాసం, సామాజిక భద్రత, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రధానంగా దృష్టి సారించి చర్చలు జరుపుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా కమిషన్ భాగస్వాముల కోసం ఎన్సీఎస్కే మిస్డ్ కాల్ సౌకర్య నెంబర్ను కూడా విడుదల చేస్తుంది. దీని ద్వారా కాల్ చేసిన వారితో కమిషన్ నిరంతరం సంప్రదింపులు జరిపేందుకు వారి ఫిర్యాదులు, సమస్యలు, విజ్ఞప్తులను నిర్దిష్ట కాలపరిమితిలో నమోదు చేసి పరిష్కారం చేసేందుకు వీలవుతుంది. దేశంలో, ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో H1N1 ఇన్ఫ్లుయెంజా ప్రస్తుత పరిస్థితిని, వ్యాప్తిని, సన్నద్దతను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు సమీక్షించారు. జాతీయ నిఘా ఎపిడెమిలాజికల్ పరిస్థితి, ఐఎల్ఐఎస్ఏఆర్ఐ ట్రెండ్లు, పరీక్షలు, ల్యాబొరేటరీల పర్యవేక్షణ, అలాగే కాలానుగుణంగా ఇన్ఫ్లుయెంజా కేసులను చికిత్సకు, నియంత్రణకు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల సన్నద్దత మొదలైన విషయాలను నడ్డా సమీక్షించినట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. H1N1 ఇన్ఫ్లుయెంజా వ్యాప్తిని నిశితంగా పర్యవేక్షిస్తూ నిరంతరం పటిష్టమైన నిఘా వేసి ఉంచడంతో పాటు ముందస్తుగా సన్నద్దంగా ఉండవలసిన అవసరాన్ని నడ్డా ప్రత్యేకంగా ప్రస్తావించారు. శ్వాసకోశకు సంబంధించిన పరిశుభ్రతతో పాటు చేతుల పరిశుభ్రత, ప్రజల్లో అవగాహన, నివారణ పద్ధతుల ప్రాముఖ్యత గురించి కూడా ఆయన వివరించారు. ఊపిరి తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది లేదా ఇతర రోగ లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్య సలహా తీసుకోవాలని కూడా ఆరోగ్యమంత్రి సూచించారు. సాంకేతిక ప్రగతి అందరికీ అందుబాటులో ఉండేలాగా, సరసమైన ధరల్లో అత్యుత్తమమైన నాణ్యతతో ఉండేలాగా చూసుకుంటూ ఆరోగ్య రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు మన దేశానికి అద్భుతమైన అవకాశాలు లభిస్తున్నాయని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ అన్నారు. 18వ సిఐఐ గ్లోబల్ మెట్టెక్ సమ్మిట్ ను ఉద్దేశించి ఆయన వర్చువల్ విధానంలో ప్రసంగించారు. ప్రస్తుతం సుమారు $12 బిలియన్ విలువ చేసే భారత వైద్య సాంకేతిక రంగం 2030 నాటికి $20 బిలియన్ చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ప్రపంచ ఆరోగ్య మార్కెట్ల కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపకల్పన చేయడం, అభివృద్ది చేయడం, తయారీ చేయడం, ఎగుమతి చేయడమే మన దేశం లక్ష్యంగా ఉండాలని ఆయన తెలియజేశారు. పరిశోధనలు కేవలం ల్యాబొరేటరీలకే పరిమితం కాకుండా నిజ జీవిత ఆరోగ్య సవాళ్లకు పరిష్కారాలుగా మారాలని కూడా ఆయన చెప్పారు. ప్రముఖ చలనచిత్ర నటి షావుకార్ జానకి ఈరోజు చెన్నైలో మరణించారు. ఆమె వయస్సు 94 సంవత్సరాలు. 1931లో రాజమండ్రిలో జన్మించిన శంకరమంచి జానకి షావుకార్ చిత్రంతో వెండితెరకు పరిచయమై షావుకార్ జానకిగా విశేష ఖ్యాతి సంపాదించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో దాదాపు 400కు పైగా చిత్రాలు నటించిన షావుకార్ జానకి ఇటీవలి కాలం వరకు కూడా తన నటనా జీవితాన్ని ఎంతో చురుగ్గా కొనసాగించారు. చలనచిత్ర రంగంలోకి రాకముందు రేడియో కళాకారిణిగా కూడా రణించిన జానకి రంగస్థల ప్రదర్శనల్లో సుమారు 3000కు పైగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రోజులు మారాయి, కన్యాశుల్కం, జయం మనదే, పాండురంగ మహత్యం, డాక్టర్ చక్రవర్తి, బడిపంతులు, తాయారమ్మ బంగారయ్య, సంసారం ఒక చదరంగం మొదలైనవి ఆమె నటించిన చిత్రాల్లో ప్రసిద్దమైనవి. తమిళనాడు ప్రభుత్వ కళైమామణి అవార్డ్, ఫిలింఫేర్ జీవన సాఫల్య పురస్కారం, మహానటి సావిత్రి పురస్కారంతో పాటు అరిజోనా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న షావుకార్ జానకిని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. బలూచిస్తాన్లోని సూరాబ్ జిల్లాలో పాకిస్తాన్ వాయుసేన జరిపిన వైమానిక దాడిని ఖండిస్తూ బలూచ్ నేషనల్ మూవ్మెంట్ నెదర్లాండ్స్లో ఒక నిరసన ప్రదర్శన ర్యాలీ నిర్వహించింది. ఈ దాడిలో మహిళలు, పిల్లలతో సహా 30 మందికి పైగా పౌరులు మరణించినట్లు సమాచారం. సూరాబ్ దాడి తీవ్రమైన మానవతా విషాదమని యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల సంస్థలు జోక్యం చేసుకోవాలని ప్రదర్శనకారులు కోరారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్లో మన దేశానికి చెందిన ట్రిసా జాలీ, గాయత్రి గోపిచంద్ మహిళల డబుల్స్ సెమీఫైనల్స్లోకి దూసుకెళ్లి ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో దేశానికి ఒక పతకం వచ్చేలాగా ఖాయం చేశారు. సరిగ్గా 15 ఏళ్ల క్రితం లండన్లో జరిగిన ఛాంపియన్షిప్లో జ్వాలా గుత్త, అశ్విని పొన్నప్ప కాంస్య పతకం సాధించి ఇటువంటి విజయమే సాధించారు.

0: మరొకసారి ప్రపంచం అంతరిక్షం గురించి ఆలోచించినప్పుడు భారత్ వైపు చూసేలాగా ఒక సరికొత్త వాతావరణాన్ని సృష్టించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్లకు పిలుపునిచ్చారు. సరిహద్దు భద్రతా సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. దేశంలో H1N1 ఇన్ఫ్లుయెంజా ప్రస్తుత పరిస్థితి సన్నద్దతను కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా సమీక్షించారు. ప్రముఖ నటి షావుకార్ జానకి ఈరోజు చెన్నైలో మరణించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.
2: పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం. రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి పంట పొలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో పాడి పరిశ్రమలో మూలికా వైద్యం, జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి బోర్డు ప్రామాణిక చికిత్సా పద్ధతుల గురించి కరీంనగర్ పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ డాక్టర్ పీలా సాయి మనోహర్ గారు అందించే వివరాలు వింటారు. ముందుగా వాతావరణ వివరాలు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం జిల్లాలో అతి తేలికపాటి నుండి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 29 నుండి 30 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 83 నుండి 88% మరియు మధ్యాహ్నం 61 నుండి 64% మధ్య ఉండవచ్చు. నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు 15 నుండి 19 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వాతావరణ వివరాలు విన్నారు. ఇప్పుడు మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వారు తెలియజేసిన మార్కెట్ వివరాలు ఇలా ఉన్నాయి. కొమ్మురకం పసుపు క్వింటాలు ఒక్కింటికి గరిష్ట ధర 19,855 రూపాయలు, కనిష్ట ధర 11,500 రూపాయలు, మోడల్ ధర 15,560 రూపాయలు. పసుపు గోళారకం గరిష్ట ధర 15,355 రూపాయలు, కనిష్ట ధర 9,006 రూపాయలు, మోడల్ ధర 14,006 రూపాయలు. పసుపు పొడి గరిష్ట ధర 14,006 రూపాయలు, కనిష్ట ధర 8,116 రూపాయలు, మోడల్ ధర 9,500 రూపాయలు. నువ్వులు తెల్లవి గరిష్ట ధర 12,332 రూపాయలు, కనిష్ట ధర 11,839 రూపాయలు, మోడల్ ధర 12,326 రూపాయలు. ఆవాలు గరిష్ట ధర 5,115 రూపాయలు, మోడల్ ధర కనిష్ట ధరలు కూడా 5,115 రూపాయలు. మార్కెట్ ధరలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పాడి పరిశ్రమలో మూలికా వైద్యం, జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి బోర్డు ప్రామాణిక చికిత్సా పద్ధతుల గురించి కరీంనగర్ పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ డాక్టర్ పీలా సాయి మనోహర్ గారు అందించే వివరాలు వింటారు.
3: పాడి రైతు సోదర సోదరీమణులందరికీ నమస్కారం. గ్రామీణాభివృద్ధి, మేలుజాతి పశుసంవర్ధన రంగంలో అంకితభావంతో పనిచేస్తున్న బైఫ్ సంస్థలో సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్గా సేవలందిస్తున్నాను. గత 60 ఏళ్లుగా మన బైఫ్ సంస్థ దేశవ్యాప్తంగా లక్షలాది మంది పాడి రైతుల ఆర్థిక ఎదుగుదల కోసం, పశువుల ఆరోగ్యం, పాల దిగుబడి పెంపు కోసం నిరంతరం కృషి చేస్తుంది. మన పల్లెల్లో నిత్యం జరిగే ఒక యథార్థ సంఘటన మీ కళ్ళ ముందుకు తీసుకువస్తాను, వినండి. ఊరి శివారులో కొమరయ్య అనే చిన్న రైతు ఉండేవాడు. ఆయన దగ్గర రోజూ ఉదయం 6 లీటర్లు, సాయంత్రం 6 లీటర్లు ఇచ్చే మంచి పాడిజాతి గేదె ఉండేది. ఆ గేదె ఇచ్చే పాల మీదనే ఆయన ఇల్లు గడుస్తుంది. ఒకరోజు ఉదయం పాలు పితికేటప్పుడు కొమరయ్యకు ఒక తేడా కనిపించింది. ఒక చన్ను కొద్దిగా వెచ్చబడింది. పాలు పితికితే చిన్న నూకల్లాంటి తునకలు పడ్డాయి. గేదె కాస్త కాలు ఎగరేసి నెమరు వేయడం మందగించింది. గతంలో అయితే కొమరయ్య కంగారు పడి ఎవరో ప్రైవేట్ కాంపౌండర్ను పిలిపించేవాడు. ఆయన వచ్చి 2,500 విలువైన బలమైన యాంటీబయాటిక్ ఇంజెక్షన్లో గుచ్చేవాడు. ఆ మందులు తాకిడికి పాలు సగానికి ఎండిపోయేవి. ఆ పాలల్లో మందు అవశేషాలు చేరి డైరీలో పాలు పోయడానికి వీలుండేది కాదు. కానీ ఈసారి కొమరయ్య మన NDDB సాంకేతిక శిక్షణ ద్వారా నేర్చుకున్న ఆయుర్వేదిక మూలికా చికిత్సను గుర్తు చేసుకున్నాడు. వెంటనే తన ఇంటి పెరట్లో ఏపుగా పెరిగిన కలబంద మొక్కను తీసుకొచ్చాడు. ముళ్ళు తీసిన 250 గ్రాముల కలబంద మొక్కలకు వంటింట్లోని 50 గ్రాముల పసుపు చిటికెడు సున్నం కలిపి మిక్సీలో ఎర్రటి పేస్టుగా తయారు చేశాడు. చన్నులో పాలను పూర్తిగా పిండేసి ఆ పేస్టుని నీళ్లతో పలుచగా చేసి పొదుగుపై 10 సార్లు గట్టిగా రుద్ది రాశాడు. దాంతోపాటు 2 నిమ్మకాయల బద్దలను నోటి దవడలో పెట్టాడు. ఫలితం ఏమైందో తెలుసా? కేవలం 48 గంటల్లో పొదుగువాపు మంట పూర్తిగా తగ్గిపోయాయి. 3వ రోజుకి పాలు మళ్లీ యథావిధిగా స్వచ్ఛంగా వచ్చాయి. రూపాయి ఖర్చు లేకుండా, పాల నాణ్యత దెబ్బతినకుండా, గేదె శరీరంలోకి ఒక్క రసాయన సూది వెళ్లకుండా సమస్య సమసిపోయింది. ఈ కథ ద్వారా పాడిరైతు గ్రహించాల్సిన 4 ముఖ్య సూత్రాలు: పొదుగువాపు, కడుపుబ్బరం లేదా పాలల్లో రక్తం వంటి సమస్యలను మొదటి 12 నుండి 24 గంటల్లోనే గుర్తించి మూలికా వైద్యం ప్రారంభిస్తే 90% కేసులు ఇంట్లోనే నయమవుతాయి. ఆయుర్వేద మూలికల వల్ల పాలల్లో ఎలాంటి విషరసాయనాలు లేదా యాంటీబయాటిక్ అవశేషాలు ఉండవు. ఆ పాలు మన పిల్లలకు తాగించిన సంపూర్ణ ఆరోగ్యకరం. 3000 నుండి 4000 వరకు అయ్యే భారీ యాంటీబయాటిక్ మందుల భారం తప్పి రైతు కష్టం మొత్తం నికర లాభంగా మిగులుతుంది. మూలికా చికిత్స ప్రారంభించిన 24 నుండి 36 గంటల్లో పశువులో మార్పు కనిపించకపోతే లేదా అధిక జ్వరం, తీవ్రమైన రక్తస్రావం ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే ప్రభుత్వ పశువైద్యాధికారిని సంప్రదించి ల్యాబ్ పరీక్ష చేయించాలి. పెరట్లో కలబంద, మునగ, నల్లేరు, వంటింట్లో పసుపు, జీలకర్ర, వెల్లుల్లి ఈ మూలికలే పాడి పశువులకు సహజ సిద్ధ కవచం. విచక్షణతో వాడితే ఆయుర్వేదమే రైతుకు సిరుల పంట. రైతు సోదరులారా, మన పూర్వీకుల కాలం నుంచి పశువులకు జబ్బు చేస్తే పెరట్లోని చెట్లు, పోపుల పెట్టెలోని దినుసులతోనే సులభంగా నయం చేసుకునేవారు. కానీ నేడు మనం చిన్న సమస్య వచ్చినా వేలకు వేలు ఖర్చు పెట్టి యాంటీబయాటిక్స్, కెమికల్ ఇంజెక్షన్ల వైపు పరుగు తీస్తున్నాం. దీనివల్ల పశువుల కాలేయం దెబ్బతినడమే కాకుండా పాలల్లో మందుల అవశేషాలు చేరుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ NDDB మరియు ప్రొఫెసర్ ఎన్ పుణ్యమూర్తి గారి పరిశోధనల ఆధారంగా క్షేత్రస్థాయిలో నిరూపితమైన సాంప్రదాయ ఆయుర్వేదిక మూలికా చికిత్సా పద్ధతులు మన పాడి రైతులకు వరప్రసాదంగా మారాయి. మన ఇంటి పరిసరాల్లో లేదా కొట్టం పక్కన పెరటి మొక్కలుగా కలబంద, మునగ, నల్లేరు, తులసి, వేప, అత్తిపత్తి, తమలపాకు వంటి మొక్కలను పెంచుకోవడం వల్ల అత్యవసర సమయాల్లో పశువుల ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఇప్పుడు మన నిత్య జీవితంలో పాడి పశువులకు వచ్చే ప్రధాన సమస్యలకు ఆ మూలికా వైద్యం ఎలా చేయాలో వివరంగా తెలుసుకుందాం. పొదుగువాపు మరియు పాలల్లో రక్తం పడటం. పాడి రైతుకు అతిపెద్ద శత్రువు పొదుగువాపు. దీనిని ప్రారంభంలోనే అరికట్టకపోతే చన్ను మూసుకుపోయి పశువు శాశ్వతంగా పాడైపోతుంది. పొదుగువాపు వ్యాధికి అద్భుతమైన లేపనం. కావలసినవి: కలబంద మట్టలు 250 గ్రాములు, పసుపు 50 గ్రాములు, సున్నం 15 గ్రాములు, 6 నిమ్మకాయలు. తయారీ విధానం: కలబందముళ్లను తొలగించి చిన్న ముక్కలుగా చేసి పసుపు మరియు సున్నం కలిపి మిక్సీలో వేస్తే ఎర్రని పేస్ట్ తయారవుతుంది. వాడే విధానం: పొదుగును శుభ్రంగా కడిగి పాలు పూర్తిగా పిండేయాలి. చేతి నిండా పేస్టును తీసుకొని కొద్దిగా నీటితో పలుచగా చేసి పొదుగుపై రోజుకు 10 సార్లు చొప్పున 5 రోజుల పాటు గట్టిగా రుద్ది రాయాలి. అలాగే రోజుకు 3 సార్లు 2 నిమ్మకాయ బద్దలను పశువు నోటి దవడలో 3 రోజుల పాటు పెట్టాలి. పాలల్లో రక్తం పడుతుంటే కావాల్సినవి: కరివేపాకు 2 గుప్పెళ్ళు, మునగాకు 2 గుప్పెళ్ళు, బెల్లం 100 గ్రాములు, నిమ్మకాయలు 6. తయారీ మరియు వాడకం: కరివేపాకు, మునగాకు, బెల్లం కలిపి పేస్టుగా నూరి రోజుకు 2 సార్లు తినిపించాలి. దీంతోపాటు పూటకు 2 నిమ్మకాయలను కోసి రోజుకు 3 సార్లు తినిపించాలి. ఈనిన తర్వాత లేవలేకపోవటం మరియు మాయ పడకపోవటం. ఈత తర్వాత పశువులలో వచ్చే అత్యవసర పరిస్థితులకు మూలికా చికిత్స ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఈనిన తర్వాత పశువు లేవకపోతే దానిని మిల్క్ ఫీవర్ లేదా డౌనర్ కౌ సిండ్రోమ్ అని అంటారు. కావలసిన సరంజామ: తాజా నాటుకోడి గుడ్లు 2, మునగాకు 4, గుప్పెళ్ళు, నల్లేరు కాండాలు 4 గుప్పెళ్ళు, తగినంత బెల్లం. వాడే విధానం, ఒక పూటకు 2 నాటుకోడి గుడ్లను పెంకును కొద్దిగా చిట్లించి పెంకుతో సహా రోజుకు 3 సార్లు మింగించాలి. మునగాకును పేస్టు చేసి బెల్లంతో తినిపించాలి. 2 గంటల తర్వాత నల్లేరు కాండం పేస్టును బెల్లంతో తినిపించాలి. ఇలా ప్రతి 2 గంటలకు ఒకసారి మునగ నల్లేరు పేస్టులను మార్చి మార్చి ఇవ్వాలి. 4 రోజుల వరకు పశువును బలవంతంగా లేపే ప్రయత్నం చేయకూడదు, మాయపడకుండా ఉండిపోతే. చికిత్స: ఈనెల 2 గంటలలోపు ఒక పెద్ద తెల్ల ముల్లంగి దుంపను తినిపించాలి. 8 గంటల తరువాత కూడా మాయపడకపోతే 1.5 కిలోల బెండకాయలను ముక్కలుగా కోసి బెల్లం మరియు ఉప్పుతో కలిపి తినిపించాలి. గమనించాల్సిన విషయము: అంటిపెట్టుకున్న మాయను చేతితో లాగి తీయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించవద్దు. కడుపుబ్బరం, అజీర్ణం, పులిపిర్లు, వాటి యొక్క చికిత్స. కడుపుబ్బరం మరియు అజీర్ణం: కావలసిన వస్తువులు: 100 గ్రాములు, వెల్లుల్లి 10 రెబ్బలు, ఎండుమిరపకాయలు 2, జీలకర్ర 10 గ్రాములు, మిరియాలు 10 గ్రాములు, పసుపు 10 గ్రాములు, తమలపాకులు 10, అల్లం 100 గ్రాములు, బెల్లం 100 గ్రాములు. తయారీ విధానం: మిరియాలు, జీలకర్రను నీటిలో నానబెట్టి అన్నింటినీ కలిపి పేస్ట్ చేసి ఉండలుగా చుట్టాలి. ఈ ఉండలకు ఉప్పు అద్ది రోజుకు 3 నుంచి 4 సార్లు తినిపిస్తే గ్యాస్ తగ్గి పశువు తేలిక పడుతుంది. మెయ్య వేయకపోవడం. చికిత్స: కలవంద మట్టను చీల్చి గుజ్జు తీసి జిగటపోయేలా 4-5 సార్లు శుభ్రంగా కడగాలి. ఈ గొజ్జుని 1 లీటర్ నీటిలో వేసి 1 స్పూన్ పసుపు కలిపి 1/2 లీటర్ అయ్యేదాకా మరిగించి చల్లార్చాలి. బయటకు వచ్చిన మెయ్యను శుభ్రపరిచి ఈ కలవంద పసుపు ద్రావణాన్ని దానిపై చల్లాలి. అది పూర్తిగా ఆరిన తర్వాత అత్తిపత్తి పేస్టును రాయాలి. మెయ్యి లోపలికి వెళ్లే వరకు ఈ పద్ధతిని కొనసాగించాలి. పులిపిరికాయలు మరియు చర్మ పగుళ్ళు చికిత్సా విధానం: వెల్లుల్లి 5 రెబ్బలు, పసుపు 10 గ్రాములు, జీలకర్ర 15 గ్రాములు, సబ్జాకులు గుప్పెడు, వేపాకులు గుప్పెడు కలిపి పేస్ట్ చేసి దాన్ని 50 గ్రాములు వెన్న లేదా నెయ్యి కలపాలి. ఈ లేపనాన్ని శుభ్రపరిచిన పులిపిర్ల మీద రోజుకు 4-5 సార్లు క్రమం తప్పకుండా రాయాలి. రైతు సోదరులారా, ఈ మూలికా వైద్యం కోసం మన అడవులకో పట్టణాలకో వెళ్లాల్సిన పని లేదు. మన ఇంటి దగ్గర కొట్టం చుట్టూ ఈ మొక్కలను నాటుకుంటే చాలు. కలబంద, మునగ, కరివేపాకు, నల్లేరు, వేప, తులసి, అత్తిపత్తి. కలబంద పొదుగువాపు, మెయ్య, చర్మవాదులకు దివ్య ఔషధం. మునగ మరియు కరివేపాకు రక్తస్రావణ నివారణకు, పాలల్లో రక్తం తగ్గటానికి, కాల్షియం లోపానికి సంజీవని. నల్లేరు ఎముకల బలానికి, ఈనెన తరువాత పశువు లేవడానికి, యథ సమస్యలకు రామబాణం. వేప, తులసి, అత్తిపత్తి గాయాలు, పుండ్లు, క్రిమిసంహారణకు సహజ సిద్ధ యాంటీసెప్టిక్స్. ఆయుర్వేదిక మూలికా వైద్యం వల్ల రైతుకు కలిగే నికర లాభాలు: రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే చికిత్స చేసుకోవచ్చు. పాలల్లో రసాయనాలు, యాంటీబయాటిక్ అవశేషాలు ఉండవు. ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. అయితే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు లేదా మూలికా వైద్యంతో తగ్గినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలోని పశు వైద్యాధికారిని సంప్రదించి జిల్లా ADDL ప్రయోగశాల ద్వారా రోగ నిర్ధారణ చేయించి చికిత్స అందించాలి. పాడి పశువుల వైద్యంలో విస్తృతంగా ఉపయోగించే ముఖ్యమైన మూలికలు, వాటి వల్ల కలిగే ఉపయోగాల గురించి ఇంకొకసారి చర్చిద్దాం. వేప పనిచేసే విధానం మరియు ఉపయోగాలు: యాంటీపారాసిటిక్, అజాదిరక్టన్ గోమార్లు, పేలు, ఈగల హార్మోన్ల వ్యవస్థలపై పనిచేసి వాటి పునరుత్పత్తిని, గుడ్లను నాశనం చేస్తుంది. చర్మవ్యాధులు, గాలికుంటు పుండ్లు, పులిపిర్లు వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ సోకకుండా రక్షిస్తుంది. నింబిడిన్ వాపును, మంటను తగ్గించి కణజాలం త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. తమలపాకు పనిచేసే విధానం మరియు ఉపయోగాలు: యాంటీటాక్సిక్, యాజినాల్ మరియు ఫినోలిక్ సమ్మేళనాలు కాలేయాన్ని రక్షించి విషపూరిత పదార్థాల ప్రభావాన్ని తగ్గిస్తాయి. జీర్ణక్రియను ప్రేరేపిస్తాయి. జీర్ణరసాల ఉత్పత్తిని పెంచి కడుపుబ్బరం, గ్యాస్ మరియు అజీర్ణాన్ని తక్షణమే తగ్గిస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుంది. స్థానిక వాపును, నొప్పిని తగ్గించే సహజ అనాల్జెసిక్గా పనిచేస్తుంది. కలబంద పనిచేసే విధానం మరియు ఉపయోగాలు: పొదుగువాపు నివారణ, అసిమ్నన్ రోగనిరోధక కణాలను ప్రేరేపించి స్థానిక కణజాల వాపును వేగంగా తగ్గిస్తుంది. కణజాల పునరుత్పత్తిని బయటకు వచ్చినప్పుడు లేదా చర్మ పగుళ్ళు ఏర్పడినప్పుడు రక్త ప్రసరణను మెరుగుపరిచి కణజాలాన్ని ఉడుచుకునేలా చేస్తుంది. శీతలీకరణ గుణం కూడా ఉన్నది. మంటను వేడిని

0: తగ్గించి ఉపశమనం కలిగిస్తుంది. పసుపు సహజ యాంటీసెప్టిక్, రక్తస్రావణ నివారణ, వాపు నివారిణి. కర్క్యుమిన్ బ్యాక్టీరియా కణత్వచాన్ని విచ్ఛిన్నం చేసి ఇన్ఫెక్షన్లు అడ్డుకుంటుంది. చిన్న చిన్న రక్తనాళాలు చిట్లినప్పుడు రక్తం త్వరగా గడ్డకెట్టేలా చేస్తుంది. ఉదాహరణ, పాలల్లో రక్తం పడినప్పుడు. వాపు నివారణ ప్రో ఇన్ఫ్లమేటరీ ఎంజైములను అడ్డుకోవడం ద్వారా పొదుగువాపు, కీళ్లవాపుల్లో నొప్పిని తగ్గిస్తుంది. నల్లేరు మొక్క పనిచేసే విధానం ఎముకల బలం మరియు కాల్షియం గ్రహణ శక్తికి, డౌనర్ కౌ సిండ్రోమ్కి, పునరుత్పత్తి వ్యవస్థ ప్రేరణకు. కీటోస్టెరాయిడ్లు శరీరంలో కాల్షియం, భాస్వరం నిల్వలను పెంచి ఎముకల కణాలను ప్రేరేపిస్తాయి. ఈనిన తర్వాత కాల్షియం లోపంతో లేవలేని పశువుల్లో నరాల బలహీనతను తగ్గించే నిలగడ శక్తిని ఇస్తుంది. పునరుత్పత్తి వ్యవస్థ ప్రేరణను పెంచుతుంది. గర్భాశయ టోన్ను పెంచి పశువు సకాలంలో ఎదకవచ్చేలా చేస్తుంది. మునగ ప్రధాన రసాయనాలు మరియు పోషకాలు. అధిక శాతం కాల్షియం, ఐరన్, విటమిన్ ఏసి ఉండే మునగాకు ఎంతో ఉపయోగకరమైనది. రక్తస్రావ నియంత్రణ, పోషకాహార భరోసా కలిగిన మునగాకుని పెరట్లో పెంచుకోవడం వల్ల రైతులకు ఆర్థిక బాధలు తగ్గుతాయి. రక్తనాళాలను, గోడలను దృఢపరిచి రక్తస్రావాన్ని అరికడుతుంది మునగ. ఈనిన పశువులకు తక్షణం శక్తిని, పాల ఉత్పత్తికి అవసరమైన సహజ లవణాలను అందిస్తుంది మునగ. వెల్లుల్లి బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీమైక్రోబియల్గా పనిచేస్తుంది. అల్లిసిన్ గ్రామ్ పాజిటివ్ మరియు గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలపై సహజ యాంటీబయోటిక్లా పనిచేస్తుంది. శ్వాసకోశ మరియు జీర్ణ సంబంధ ఉపశమనాన్ని ఇస్తుంది. వాయువును బయటకు పంపి కడుపుబ్బరాన్ని తగ్గిస్తుంది. అలాగే జ్వరం, దగ్గు సమస్యల్లో కఫాన్ని తొలగిస్తుంది. అత్తిపత్తి మిమోసిన్, టానిన్లు, ఫ్లేవనాయిడ్లు అత్తిపత్తిలో విరివిగా లభిస్తాయి. పనిచేసే విధానం అస్ట్రింజెంట్ గుణం, కణజాల సంకోచం. టానిన్లు బయటకు వచ్చిన గర్భసంచి యోని కణజాలాన్ని ముడుచుకునేలా చేసి లోపలికి వెళ్లడానికి సహాయపడతాయి. రక్తస్రావ నివారణ పుండ్ల నుంచి రక్తస్రావాన్ని అరికట్టి త్వరగా మానేలా చేస్తుంది. ఈ విలువైన సమాచారాన్ని శ్రద్ధగా విన్న పాడి రైతు సోదర సోదరీమణులకు ధన్యవాదాలు. పెరట్లో ఔషధ మొక్కలు, కొట్టంలో ఆరోగ్యపరమైన పాడి పశువులు, రైతు ఇంట నికరమైన రాబాల సిరి. సర్వే జన సుఖినోభవంతు. జై జవాన్, జై కిసాన్. నమస్కారం.
1: ఇంతవరకు మీరు పాడి పరిశ్రమలో మూలికా వైద్యం, జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి బోర్డు ప్రామాణిక చికిత్సా పద్ధతుల గురించి, కరీంనగర్ పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ డాక్టర్ పీలా సాయి మనోహర్ గారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక జానపద గేయం విందాం.

జానపద గేయం విన్నారు కదా. ఇప్పుడు పంటల్లో అడవి పందుల బెడద యాజమాన్య పద్ధతుల గురించి వివరాలు వింటారు. జనాభా పెరుగుదలతో సేద్యయోగ్యమైన భూమి కోసం అడవుల్ని నరికివేయడంతో ఆవాసాలు కోల్పోయిన మూగజీవాలు జనావాసాలపై పంట భూములపై ఆధారపడుతున్నాయి. పంటలకు చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాలతో పాటు అడవి పందులు, కోతులు, ఎలుకలు, పక్షుల బెడద వల్ల ఎక్కువ నష్టం జరుగుతోంది. కొండ ప్రాంతాల్లో అడవి భూముల్లో ఎక్కువగా నష్టం కలుగజేసే అడవి పందులు ప్రస్తుతం పలు ప్రాంతాల్లో ప్రధాన సమస్యగా మారాయి. పలు రకాల పంటల్లో అడవి పందులు ఎక్కువగా పరిపక్వ దశల్లో నష్టం కలుగజేస్తాయి. వీటి ద్వారా ఎక్కువ నష్టపోతున్న పంటలు మొక్కజొన్న, ఇంకా వేరుశనగ. ఆచరించాల్సిన యాజమాన్య పద్ధతులేమిటంటే, వివిధ రకాల ముళ్ల పొదలు పరిపక్వ దశలో ఉన్న పంటల చుట్టూ కంచెలాగా అమర్చాలి. వాక్కాయ చెట్లను దగ్గరి దగ్గరగా పొలం చుట్టూ నాటుకోవాలి. ఈ చెట్ల ద్వారా రైతుకు అదనపు ఆదాయం వచ్చే అవకాశమూ ఉంది. మొక్కజొన్న, వేరుశనగ పంటల చుట్టూ నాలుగైదు వరుసల్లో దగ్గర దగ్గరగా కుసుమ పంటను వేయాలి. బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారంగా ఎడారి జాతి మొక్కలైన నాగజముడు, బ్రహ్మజముడు కంచె పంటగా వేసుకోవాలి. ఇనుప తీగ లేదా జీఐ వైర్ ముళ్ల తీగ పొలానికి చుట్టూ నేలకు ఒక అడుగు ఎత్తులో కంచెలా రెండు వరుసలు చుట్టాలి. చైన్ లింక్ ఫెన్స్, సోలార్ ఫెన్సింగ్ పొలం చుట్టూ అమర్చడం ద్వారా పంటల్లోకి అడవి పందులు రాకుండా నివారించవచ్చు. రెండు అడుగుల వెడల్పు, ఒకటిన్నర అడుగుల లోతు ఉన్న గుంతలు పొలం చుట్టూ ఏర్పాటు చేయాలి. ఒక లీటరు ఎకోడాన్ మందును 75 నుండి 100 లీటర్ల నీటిలో కలిపి తడి నేలపై పిచికారీ చేయాలి. లేదా ఒక అంగుళం వెడల్పున్న గుడ్డ ముక్కను ఈ ద్రావణంలో ముంచి పొలం చుట్టూ కట్టాలి. ఊరపందుల పెంటను పిడకలుగా తయారు చేసి కుండల్లో అక్కడక్కడా ఉంచి కాల్చడం వల్ల కుండల నుండి వెలువడే పొగవాసనకు అడవి పందులు పంట ప్రాంతాలకు రాకుండా నివారించవచ్చు. ఊరపందుల పెంట వాసన అడవి పందులకు సరిపడదు. పంట పొలం చుట్టూ నేలపై ఉన్న గడ్డి, పిచ్చి మొక్కలు సుమారు ఒక అడుగు వెడల్పు చెక్కి మట్టి కనిపించేలా శుభ్రం చేయాలి. ఆ తరువాత 25 నుండి 30 లీటర్ల ఊరపందుల పెంట ద్రావణం తయారు చేసి 100 లీటర్ల నీటికి కలిపి ఆ మిశ్రమాన్ని తడిసిన నేలపై పిచికారీ చేయాలి. ముట్టెతో భూమిని వాసన చూస్తూ ముందుకు వెళ్లడం పందుల అలవాటు. క్షౌరశాలల్లో దొరికే వెంట్రుకల్ని పల్చగా అక్కడక్కడా వేయాలి. పంది ముట్టెతో వాసన పీలిస్తూ వచ్చేటప్పుడు ముక్కు రంధ్రాల్లోకి వెంట్రుకలు వెళ్లడంతో పంది అసహనానికి గురై వెనక్కి వెళ్లిపోతుంది. అడవి పందులు రాత్రి వేళల్లో పంటలను ఆశిస్తాయి కాబట్టి వాటి రాకపై నిఘా ఉంచి రైతులు సామూహికంగా

శబ్దాలు చేయడం లేదా వేట కుక్కల్ని పెంచి పందులు పంట పొలాల్లోకి ప్రవేశించకుండా అరికట్టవచ్చు. గొనాడోట్రాపిన్ హార్మోను అడవి పందుల ఆహారంలో కలిపి ఉపయోగించినట్లయితే వాటి పునరుత్పత్తిని చాలా వరకు నిరోధించవచ్చు. 100 గ్రాముల గోధుమ పిండిలో ఒక ఉల్లిపాయ మరియు ఒక వెల్లుల్లి మెత్తగా చూర్ణం చేసి ఉండలుగా చేసుకుని పొలం చుట్టూ గట్ల మీద సుమారు 10-15 ఉండలు ఎరగా 3 లేక 4 రోజులు పెట్టాలి. ఆ తర్వాత జింక్ ఫాస్ఫేట్ 0.7 గ్రాములు లేదా సోడియం మోనోఫ్లోరో ఎసిటేట్ లేదా వార్ఫారిన్ కలిపిన ఉండలను పంట పరిసర ప్రాంతాల్లో ఉంచడం వల్ల అడవి పందులు వాటిని తిని మళ్లీ పంట పొలాల్లోకి ప్రవేశించకుండా వెనుతిరిగి వెళ్లిపోతాయి. ఇలాంటి యాజమాన్య పద్ధతులను పాటించి పంటల్లో అడవి పందుల బెడదను తగ్గించవచ్చు. ఇంతవరకు మీరు పంటల్లో అడవి పందుల బెడద యాజమాన్య పద్ధతుల గురించి కొన్ని వివరాలు విన్నారు. ఇప్పుడు మరొక జానపద గేయం విందాం.

వ్యాపారం చేద్దామంట. ఎవసం ఇంక గిట్టదని వ్యాపారం చేద్దామంట. పల్లె సీమలిడిసి జనం పట్నవాసం వస్తున్నారు. పట్నములో హంగులన్నీ ఓ పిల్లే, పట్నములో హంగులన్నీ పల్లెల యాడున్నాయే. పల్లె

0: పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రకటించిన కార్యక్రమం

0: ఆకాశవాణి ప్రకటించిన వికసిత్ భారత్.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ కేంద్ర ప్రభుత్వ పథకం గురించి ప్రముఖ పాత్రికేయులు పరిమళ శ్రీనివాస్ గారి ప్రసంగం వింటారు.
2: గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ COVID-19 సంక్షోభం నేపథ్యంలో గ్రామీణ భారతదేశంలో జీవనోపాధి అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ను ప్రారంభించారు. మహమ్మారి COVID-19 వల్ల పెద్ద సంఖ్యలో స్వస్థలాలకు తిరిగి వచ్చిన వలస కార్మికులకు గ్రామాల్లో సాధికారత మరియు జీవనోపాధి అవకాశాలను అందించడానికి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ పేరుతో భారీ ఉపాధి మరియు గ్రామీణ ప్రజాపనుల కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. 2020 జూన్ 20 బీహార్లోని కగారియా జిల్లా తెలిహర్ బ్లాక్ బెల్దోర్ గ్రామం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీఎం ఈ పథకాన్ని ప్రారంభించారు. అత్యధికంగా వలస కార్మికులు తిరిగి వచ్చిన 6 రాష్ట్రాలపై బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, ఒడిశా వీటిపైన దృష్టి సారించింది ఈ పథకం. 6 రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో 25 కేటగిరీల పనులు దృష్టి కేంద్రీకరించింది. ఈ 125 రోజుల అభియాన్ మిషన్ మోడ్లో పనిచేస్తుంది. 670,000 వలస కార్మికులకు 125 రోజుల ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ యోజన. ఈ సంఖ్య గ్రామీణ ప్రాంతాలకు తిరిగి వెళ్లిన మొత్తం వలస కార్మికుల్లో దాదాపు 3/2. 50,000 కోట్ల వనరుల ప్యాకేజ్తో ఒకవైపు వలస కార్మికులకు ఉపాధి కల్పించేందుకు మరియు మరోవైపు దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను సృష్టించేందుకు 25 రకాల పనులను కేంద్రీకరించి వాటిని ముమ్మరంగా అమలు చేయడం ఇందులో భాగంగా ఉంది. 6 రాష్ట్రాల సీఎంలు మరియు ప్రతినిధులు, సో వివిధ కేంద్ర మంత్రులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన బీహార్లోని కగారియా జిల్లాలో తెలిహర్ గ్రామస్తులతో రిమోట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీఎం సంభాషించారు. వలసదారుల ప్రస్తుత ఉపాధి స్థితి మరియు లాక్డౌన్ కాలంలో ప్రారంభించిన వివిధ సంక్షేమ పథకాలు వారికి అందుబాటులో ఉన్నాయా లేవా అని ప్రధానమంత్రి వారిని ఆరా తీశారు. పేదలు మరియు వలసదారుల సంక్షేమం పట్ల కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు శ్రద్ధ వహిస్తున్నాయని ప్రధాని తెలిపారు. పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద 175 లక్షల కోట్ల ప్యాకేజీతో ఆత్మ నిర్భర్ భారత్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు ప్రధానమంత్రి తెలిపారు. స్వస్థలాలకు తిరిగి రావాలనుకునే వలస కార్మికుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రామిక్ ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా నడిపాయని ఆయన చెప్పారు. పేదల సంక్షేమం కోసం, వారి ఉపాధి కోసం చేపట్టిన బృహత్తర పథకంగా ప్రారంభం రోజును చారిత్రాత్మక దినంగా పీఎం అభివర్ణించారు. ఈ పథకం మన కార్మిక సోదరులు, సోదరిమణులకు, మన గ్రామాల్లో నివసిస్తున్న యువతకు, సోదరిమణులు, కుమార్తెల కోసం అంకితం చేయబడిందన్నారు. ఈ ప్రచారం ద్వారా కార్యకర్తలకు, కార్మికులకు ఇంటి దగ్గర పని కల్పించడమే తమ ప్రయత్నంగా తెలిపారు. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ కింద మన్నికైన గ్రామీణ మౌలిక సదుపాయాలను నిర్మించడానికి 50,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. గ్రామాల్లో ఉపాధి పనులు, వివిధ పనుల అభివృద్ధి కోసము 25 పని ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు ప్రధానమంత్రి. ఈ 25 పనులు లేదా

చాలా ఆవశ్యకమని ఆయన అన్నారు. పట్టణ ప్రాంతాల కంటే సో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా అంతర్జాలాన్ని వినియోగించడం ఇదే తొలిసారి అని ప్రధానమంత్రి అన్నారు. అందువల్ల ఫైబర్ కేబుల్ వేయడం ద్వారా ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం కూడా ఈ అభియాన్లో భాగమని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్కు స్వయం సమృద్ధి గల రైతులు కూడా అంతే అవసరమని ప్రధానమంత్రి అన్నారు. దేశంలో ఎక్కడైనా రైతు తన ఉత్పత్తులను స్వేచ్ఛగా విక్రయించుకునేలా, తన ఉత్పత్తులకు మంచి ధరను అందించే వ్యాపారులతో నేరుగా కనెక్ట్ అయ్యేలా అవాంఛిత నియమాలు, నిబంధనల సంఖ్యలను తొలగించడం ద్వారా ప్రభుత్వం ఒక పెద్ద అడుగు వేసిందని ఆయన అన్నారు. రైతులను నేరుగా మార్కెట్తో అనుసంధానం చేస్తున్నారని, కోల్డ్ స్టోరేజ్ తదితర అనుసంధానాలకు ప్రభుత్వము 100,00,000,000 పెట్టుబడి అందించిందని మోదీ చెప్పారు. ఈ అభియాన్ 12 వేర్వేరు మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్ల మధ్య ఏకీకృత ప్రయత్నంగా ఉంటుంది. అవి గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, రోడ్లు, రవాణా మరియు హైవేలు, గనులు, తాగునీరు మరియు పారిశుద్ధ్యం, పర్యావరణం, రైల్వేలు, పెట్రోలియం మరియు సహజ వాయువు, కొత్త మరియు పునరుత్పాదక శక్తి న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ, సరిహద్దు రోడ్లు, టెలికాం మరియు వ్యవసాయపు శాఖలు. ఈ కార్యక్రమానికి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, నోడల్ మంత్రిత్వ శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వాలతో సన్నిహిత సమన్వయంతో పథకాన్ని అమలు చేయబడింది. గుర్తించబడిన జిల్లాల్లో వివిధ పథకాలను సమర్థవంతంగా సకాలంలో అమలు చేయడాన్ని పర్యవేక్షించడానికి జాయింట్ సెక్రటరీ మరియు అంతకంటే ఎక్కువ స్థాయి కేంద్ర నోడల్ అధికారులను నియమించారు. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ అమలయ్యే రాష్ట్రాల జాబితా ఈ విధంగా ఉంది. బీహార్లో మొత్తం 32 డిస్ట్రిక్ట్స్లలో 12 జిల్లాలని ఎంపిక చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో 31 డిస్ట్రిక్ట్లకు గాను 5 జిల్లాలని ఎంపిక చేయడం జరిగింది. మధ్యప్రదేశ్లో 24 డిస్ట్రిక్ట్స్కి గాను ప్రస్తుతం 4 జిల్లాలని ఎంపిక చేయడం జరిగింది. రాజస్థాన్లో 22 డిస్ట్రిక్ట్స్, అందులో 2 జిల్లాలని ఈ పథకం కింద, అదేవిధంగా ఒడిశాలో 1 జిల్లా, జార్ఖండ్లో 3 జిల్లాలని, మొత్తం 27 జిల్లాలని గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ కింద అమలయ్యే విధంగా చేర్చడం జరిగింది. ఈ పథకం కింద ప్రాధాన్యతపై చేపట్టడానికి లక్ష్యంగా పెట్టుకున్న 25 పనులు: 1 కమ్యూనిటీ శానిటేషన్ సెంటర్, గ్రామ పంచాయతీ భవన నిర్మాణం, 14వ FC నిధుల కింద పనులు, జాతీయ రహదారి పనులు, నీటి సంరక్షణ మరియు హార్వెస్టింగ్ పనులు, బావుల నిర్మాణం, ప్లాంటేషన్ పనులు, హార్టికల్చర్, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం, గ్రామీణ గృహ నిర్మాణ పనులు, గ్రామీణ కనెక్టివిటీ మరియు జీవనోపాధి కోసం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఫామ్ ఫండ్స్ నిర్మాణము, పశువుల షెడ్ల నిర్మాణము, పౌల్ట్రీ షెడ్ల నిర్మాణము, మేకల షెడ్ల నిర్మాణం, వర్మీ కంపోస్ట్ నిర్మాణాల మరియు రైల్వే పనులు, రూర్బన్ పథకము, పిఎం కుసుమ్ పథకము, భారత్ నెట్ అండ్ క్యాంపా ప్లాంటేషన్, పిఎం ఊర్జా గంగా ప్రాజెక్ట్, కేవీకే శిక్షణ, జిల్లా మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ DMFT పనులు గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ కింద చేర్చబడ్డాయి. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ ప్రధాన లక్ష్యాలు: కోవిడ్ కారణంగా స్వస్థలాలకు తిరిగి వచ్చే వలసదారులకు మరియు అదేవిధంగా ప్రభావితమైన గ్రామీణ పౌరులకు జీవనోపాధాన్ని, అవకాశాన్ని కల్పించడం, ప్రజా మౌలిక సదుపాయాలతో గ్రామాలను సంతృప్తిపరచడం, జీవనోపాధి అవకాశాలను సృష్టించడం, పంచాయతీ భవనాలు, వివిధ జీవనోపాధి ఆస్తులు మరియు కమ్యూనిటీ కాంప్లెక్సులు, అనేక రకాల పనుల నేపథ్యంలో ప్రతి వలస కార్మికుడు రాబోయే 125 రోజుల్లో తన నైపుణ్యానికి అనుగుణంగా ఉపాధిని పొందగలుగుతాడు. ఈ కార్యక్రమం దీర్ఘకాలికంగా జీవనోపాధుల విస్తరణకు, అభివృద్ధికి కూడా దోహదం చేస్తుంది. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యొక్క ప్రయోజనాలు: ఈ పథక ప్రారంభ విషయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధికారికంగా ప్రకటించారు. ఈ పథకం వలన వలస కూలీల ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల అవుతుంది, రాష్ట్రాల్లో నిరుద్యోగిత తగ్గుతుంది మరియు ప్రజలకు ఉపాధి లభిస్తుంది. ఈ పథకంతో దేశంలోని వలస కూలీలకు లబ్ధి అందించబడుతుంది. స్వయం సమృద్ధి భారత్ పథకం కింద ప్రాంతీయ పరిశ్రమలకు ప్రోత్సాహం అందించడానికి ఈ కార్యక్రమం సహకరిస్తుంది. ఈ పథకానికి 50,000 కోట్ల బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. 12 మంత్రిత్వ శాఖల సమన్వయంతో ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్, రహదారి రవాణా తదితర 12 మంత్రిత్వ శాఖలు కలిసి పనిచేస్తున్నాయి. పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద పనులు కూలీల నైపుణ్యాన్ని బట్టి వారికి పనులు కేటాయించబడతాయి. పేద, వలస కూలీలు మరియు కార్మికులకు ఉపాధి అవకాశాలు దీనిలో కల్పించబడతాయి. 6 రాష్ట్రాల్లోని 116

0: ఆరు జిల్లాల్లో ఈ పథకము 125 రోజుల పాటు అమల్లో ఉంటుంది. లాక్డౌన్ కారణంగా స్వగ్రామాలకు తిరిగి వచ్చిన వలస కూలీలకు ఈ పథకం కింద ఉపాధి అందించబడుతుంది. ఈ పథకానికి దరఖాస్తుకు అవసరమైన పత్రాల జాబితా, మొదటగా బర్త్ సర్టిఫికేట్ అవసరం, సో మొబైల్ నెంబర్, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రేషన్ కార్డ్, నివాస పత్రము, బ్యాంక్ ఖాతా పాస్బుక్, దరఖాస్తుదారుని ఆధార్ కార్డ్, కనీసము వ్యక్తికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ కింద వచ్చే ఈ పథకాల జాబితా ఈ కార్యక్రమం కింద ప్రభుత్వం అమలు చేస్తున్న 25 పథకాలను ప్రజలకు చేరవేస్తారు. ఈ పనిని 125 రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుంది. వ్యవసాయ పరిశోధన మరియు విద్యా విభాగం మంత్రిత్వ శాఖ నుండి శిక్షణ మరియు నైపుణ్య అభివృద్ధి పథకాలని, రక్షణ మంత్రిత్వ శాఖ నుండి సరిహద్దు రహదారులను, టెలికమ్యూనికేషన్ విభాగం నుండి భారత్ నెట్, డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ నుండి పిఎం కుసుమ్ పథకాన్ని అమలు చేయడం, అదేవిధంగా పెట్రోలియం మరియు సహజవాయు మంత్రిత్వ శాఖ నుండి ప్రధానమంత్రి ఊర్జా గంగా ప్రాజెక్ట్ అమలు, పర్యావరణము మరియు అటవీ మరియు వాతావరణ మంత్రిత్వ శాఖ సిఏఏ ఎంపీఏ నిధులు, తాగునీరు మరియు పరిశుద్ధ విభాగం నుండి గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్, రైల్వే మంత్రిత్వ శాఖ నుండి రైల్వే పనులు, గనుల మంత్రిత్వ శాఖ నుండి జిల్లా గనుల యొక్క నిధిని వాడడము, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ భారత్మాల మరియు ఇతర పథకాలని అమలు చేయడం, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ నుండి ఆర్థిక సంఘం యొక్క నిధుల యొక్క అమలు, గ్రామీణాభివృద్ధి విభాగము శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ని అమలు చేయడం, గ్రామీణాభివృద్ధి విభాగం నుండి మహాత్మాగాంధీ నరేగా పనులను చేపట్టడం, గ్రామీణాభివృద్ధి విభాగం నుండి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి విభాగం నుండి ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజనని పనులు కల్పించడం. ఈ 12 మంత్రిత్వ శాఖలు సంయుక్త కార్యక్రమం, అనగా గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, రహదారి రవాణా మరియు హైవే మంత్రిత్వ శాఖ, గనుల మంత్రిత్వ శాఖ, తాగునీరు మరియు పారిశుద్ధ మంత్రిత్వ శాఖ, పర్యావరణ మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, పెట్రోలియం మరియు సహజవాయు మంత్రిత్వ శాఖ, న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ, సరిహద్దు రహదారి విభాగం శాఖ, టెలికమ్యూనికేషన్ విభాగాలు, వ్యవసాయ మంత్రిత్వ శాఖ విభాగాలు కలిసి సంయుక్తంగా ఈ యోజనను అమలు చేస్తున్నాయి. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన నమోదు విధానం, ముందుగా దరఖాస్తుదారు తమ జిల్లాలోని ప్రాంతీయ కార్మిక శాఖకు వెళ్ళాలి. సో తర్వాత వీరు అక్కడి నుండి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన కోసం దరఖాస్తు ఫారం పొందాలి. దరఖాస్తు ఫారంను పూర్తిగా నింపాలి. అన్ని ముఖ్యమైన పత్రాలను దరఖాస్తు ఫారంకి జత చేయాలి. అప్పుడు దరఖాస్తు ఫారంని ప్రాంతీయ కార్మిక శాఖలో సమర్పించాలి. తర్వాత మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ ఇవ్వబడుతుంది. మీరు ఆ రిఫరెన్స్ నెంబర్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ రిఫరెన్స్ నెంబర్ ద్వారా మీరు మీ అప్లికేషన్ స్థితిని చూడవచ్చు. ఇప్పటివరకు అందిన నివేదికల ప్రకారం ఈ కార్యక్రమం మొత్తము 39,293 కోట్లతో 50,78 కోట్ల పని దినాల ఉపాధి కల్పనను సాధించింది.
1: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ కేంద్ర ప్రభుత్వ పథకం గురించి ప్రముఖ పాత్రికేయులు పరిమళ శ్రీనివాస్ గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం, బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

అభిరుచి కార్యక్రమంలో ముందుగా పాటను కోరుతున్న వారు జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం రామ్నగర్ నుండి గణేష్, రజని, జయ, కీర్తన, విష్ణువర్ధన్, హర్షవర్ధన్, సత్యనారాయణ, పద్మ, త్రివేణి, రఘునాచారి, వీరాచారి ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరు కోరుతున్న పాట ఛాలెంజ్ సినిమా నుండి వీరందరి కోరికపై ఈ పాట విందాము.

రుసరుస వయసులతో ఎడతల దరువులతో ముందు.

ఎస్పి బాలుగారు ఎల్ఆర్ ఈశ్వరి పాడిన పాట విన్నారు. ఈ పాటను వినిపించమని కోరినవారు నిజామాబాద్ జిల్లా జక్రాంపల్లి మండలం పడగల గ్రామం నుండి కోరినవారు గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, అనన్య, సుదీప్తి, అనూహ్య, లత ఇంకా వారి కుటుంబ సభ్యులు.

0: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
1: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
6: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
7: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
6: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
7: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
6: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
7: ద్వారకా నగర్, నిజామాబాద్.
6: సెల్ 9032323258.
8: శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 7:30 ప్రిడెన్స్ హాస్పిటల్, ప్రగతి నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము, ఆస్తమా, ఆయాసం, అలర్జీలు, గురక సమస్యలు, బ్రాంకటిస్, ఊపిరితిత్తుల్లో నీరు చేరటం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ మొదలగు సమస్యల గురించి ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణులు పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితకృష్ణ గారు శ్రోతలకు సలహాలు, సూచనలు తెలియజేస్తారు రేపు ఉదయం 7:30. గమనిక విన్నారు
9: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
10: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
9: సెల్ 9440004837.
8: శ్రోతలకు మరో గమనిక, రేపు ఉదయం 8:00 ప్రుడెన్స్ హాస్పిటల్, ప్రగతి నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కర్మశ్రమం అవుతుంది. ఇందులో కడుపులో, ఛాతీలో మంటగా ఉండటం, అజీర్తి, మలబద్ధకం వేధించడం, తరచుగా వాంతులు, వెక్కిలు రావటం, ఇంకా పచ్చకామెర్లు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు ఎపిడాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు తెలియజేస్తారు రేపు ఉదయం 8:00. గమనిక విన్నారు.

అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
2: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటు కోరుతున్న వారు వరంగల్ కరీమాబాద్ నుండి రామచంద్రం, సుజాత, నాగరాజు, శ్రీవల్లి, భూమిక, శ్రీకృష్ణ, కీర్తి, హాసిని, హరికృష్ణ, సంధ్యారాణి, హర్షిణి, విద్యాశ్రీ, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు కొడుతున్న పాట రహస్యం సినిమా నుండి పాట. వీరందరి కొరకుపై ఈ పాట విందాం.

విన్న పాట అక్బర్ సలీం అనార్కలి సినిమా కోసం పి సుశీల మహమ్మద్ రఫీ పాడిన పాట విన్నారు. ఈ పాటను వినిపించమని కోరినవారు తిమ్మాపూర్ నుండి లలిత, అనన్య, రాజేశ్వర్, వేదవతి, వినోద్, భూమేశ్వర్, భూలక్ష్మి, హనుమాన్లు ఇంకా వారి కుటుంబ సభ్యులు.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత పడుకుంటున్న వారు నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుండి రాజ్ కుమార్, సరోజ, సంతోష్, లక్ష్మీప్రియ, ప్రత్యూష, సుమధుర, ప్రసాద్, రాజేందర్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు కోరుతున్న పాట పంతులమ్మ సినిమా కోసం పి సుశీల, ఎస్పి బాలు గారు పాడిన పాట. వీరందరి కోరికపై ఈ పాట విన్నారు.

మీరు ఇంతవరకు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలకున్న సినీగీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి.

0: ఇప్పుడు విందాం వాణిజ్య ప్రకటనలు.
1: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
7: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: మీ ఇంతవరకు వాణిజ్య ప్రకటనలు విన్నారు.

మీరింతవరకు జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:45 వస్తుంది. కాసేపట్లో వింటారు హిందీలో వార్తా ప్రసారం, అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

విన్న పాట మంచి మనసులు సినిమాలోని పాట విన్నారు. తర్వాత వినబోయే పాట డాక్టర్ చక్రవర్తి

విన్న పాట రోజులు మారాయి సినిమా కోసం ఘంటసాల జిక్కి పాడిన పాట విన్నారు. మధుర గీతాల్లో తర్వాత పాట కన్యాశుల్కం సినిమా కోసం పి సుశీల పాడిన

సినిమా నుండి పాట విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్జ్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై అలనాటి గీతాలు మధుర గీతాలు కార్యక్రమంలో తర్వాతి పాట పాండురంగ మహత్యం సినిమా కోసం ఘంటసాల పాడిన పాట విందాం.

അമ്മ അമ്മ

విన్న పాట స్వరకల్పన సినిమా కోసం ఎస్ జానకి పాడిన పాట విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్జ్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్పై మధురగీతాలు. మధురగీతాల్లో తర్వాత పాట పిచ్చి పుల్లయ్య సినిమా నుండి పాట విందాం.